ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട ശ്രോതലക്ക് ശുഭോദയം. శక సంవత్సరం 1947 వైశాఖ మాసం 28వ రోజు క్రీస్తు శకం

2026 మే నెల 18వ తేదీ సోమవారం 100.2 మెగాహెడ్జ్ పై ఎఫ్ఎం బ్యాండ్లో ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శివగీత శివకథ విన్నారు. ఇంతటితో ఇవాళ ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి నుండి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు ఈ పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో సూక్ష్మయోగములో బుద్ధి స్మరణ మేధాశక్తి వికాసముల గురించి యోగా శిక్షకులు ఉల్లంగముత్యం ప్రసంగం చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శినిలో నైపుణ్యం విజ్ఞానం అందించే యాపులు ఉపయోగాల గురించి విద్యావేత్త కెరీర్ గైడెన్స్ నిపుణురాలు డాక్టర్ తులసి కుమారి నంద ప్రసంగం ఉంటది. ఇంకా పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 31వ భాగం అంశం కుప్పాంబిక 8:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి నాన్న తప్పిపోయాడు కథ చదివి వినిపిస్తారు.

పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. పది గంటలకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. పుజ్జమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ కు చెందిన నాగర్తు రాజమణితో జి జ్యోతి వెట్టిన ముచ్చటుంటది పాటల నడుమ. 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సీబీ గ్రామానికి చెందిన దుర్వ రాము బృందం పాడిన డెంసా పాటలు 6వ భాగం, ఇంకా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డొల్కీ పాటలు 6వ భాగం ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో వానాకాలం యాసంగి పంటల సాగు అనుభవాల గురించి ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కేశవరావు సింధేతో కే లెనిన్ పెట్టిన ముచ్చట వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి నాన్న గది కథ చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. 9:45 ముచ్చట కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్ కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవారావుతో కే లెనిన్ పెట్టిన ముచ్చట 2వ భాగం ప్రసారమవుతుంది. 10:00 కర్ణాటక సంగీతంలో ఓలేటి వెంకటేశ్వర్లు గాత్రం 1వ భాగం వింటారు. 8:00 మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల 8:45 నుంచి 10:00 దాకా సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 నుంచి 5:30 దాకా మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుంచి 8:45 దాకా ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయిన పాటలను రాత్రి 10:30 మధురిమలో ఇనుండ్రి. ఇవి ఈయాళ్ళ ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వ్యక్తి 24 నుంచి 48 గంటల నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్టానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జీఎస్టీ వస్తుంది. జీఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కే వచ్చిన ఎంఓయూ. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జునూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజ్ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో హోటళ్లు, హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్నతోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ రోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బి. నాగరాజు అన్నారు.

0: కర్నూలులో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ
1: ఎంత కాస్త మీరు స్కూల్లో పోటీ పడి ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానం అయినా కూడా మనం మొదట ఉండాలనే ఆకాంక్షతో ముఖ్యంగా ఇష్టపడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈ రోజు విద్యార్థులు రాష్ట రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనంతో పాటు పరిశ్రమల అభివృద్ది, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు, మై జీఓవీ .in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్టంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈ రోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వారైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా, ఫిష్ మీల్ వంటి ముడిసరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకి 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్ మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रधानमन्त्री मोदी सह प्रतिनिधि मण्डल स्तरीय वार्तान्तर्गतम् उभौ नेतारौ भारत स्वीडन सम्बन्धानां समेषां पदक्षेपाणां समीक्षामपि कृतवन्तौ। उभौ नेतारौ व्यापार निवेश प्रविधि नवाचार हरित परिवर्तनम् अन्तरिक्ष रक्षा अनुसन्धानं समेत्य नैकेषु विषयेषु चर्चितवन्तौ। स्वीय सम्बोधने श्रीमोदी आतंकवादम् आलोचयन् नैकेषु विषयेषु विस्तृतेन वक्तव्यं प्रकटितवान्। आतंकवादं विरुध्य संघर्षे स्वीडिश प्रधानमन्त्रिणः समर्थनाय आभारमपि श्रीमोदी प्रकाशितवान्।
1: आतंकवाद पूरी मानवता के लिए गंभीर चुनौती है। पिछले वर्ष पहलगाम में हुए आतंकी हमले के बाद हमें स्वीडन से मिले समर्थन के लिए मैं प्रधानमंत्री क्रिस्टर्सन का आभार व्यक्त करता हूं। हम आतंकवाद और उसके समर्थकों के विरुद्ध लड़ाई जारी रखेंगे।
0: प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना स्वीडिश समवायाः आमन्त्रिताः। गोथेनबर्ग इत्यत्र प्रमुख स्वीडिश समवाय प्रमुखैः सह वार्तान्तर्गतं श्रीमोदी स्वीडिश समवायान् विनिर्माण हरित हाइड्रोजन अभियानं स्वच्छोर्जा अन्येषु क्षेत्रेषु च स्वीयोपस्थिति संवर्धनाय आग्रहमपि कृतवान्। प्रधानमन्त्री श्रीनरेन्द्रमोदी अद्य स्वीय यात्रायाः चतुर्थे चरणे नॉर्वे इत्यत्र सम्प्राप्येत। भारत नॉर्डिक शिखर सम्मेलने भागग्रहणाय अथ द्विपक्षीय वार्ताभ्यः श्रीमोदी अद्य नॉर्वे इत्यत्र सम्प्राप्येत। प्रधानमन्त्रिणः मोदिनः नॉर्वे इत्यत्र एषा प्रथमा यात्रा स्यात्। श्रीमोदी राजा हेराल्ड पंचम इत्यमुना अथ रानी सौम्या इत्यनया साकं च मेलनं कुर्यात्। श्रीमोदी तत्रत्य प्रधानमन्त्रिणा जोनास गहरस्टोरे इत्यमुना साकं द्विपक्षीयां वार्तां कुर्यात्। कांग्रेस दलस्य नेतृत्वे केरलम शासनस्य शपथग्रहणम् अद्य स्यात्। कांग्रेस दलस्य नेता वीडी सतीशन अद्य तिरुवनन्तपुरम इत्यत्र शपथवचनं स्वीकुर्यात्। कांग्रेस दलेन सतीशन इत्यसौ केरल प्रदेशस्य अग्रिम मुख्यमंत्री रूपेण समुद्घोषितः। कांग्रेस दलस्य नेतृत्वयुतेन यूनाइटेड डेमोक्रेटिक ग्रन्थियुतेन तत्र शासन विरचनं स्यात्। केन्द्रीयः गृह सहकारिता मन्त्री अमितशाहः गुजरात प्रदेशस्य गांधीनगरे 700 कोटिमितानां विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च कृतवान्। स्वीय द्विदिवसीय यात्रावधौ गतदिने गांधीनगर नगर निगमस्य 100 कोटिमितानां विकास कार्याणां शुभारम्भमपि श्रीशाहः विहितवान्। एतत्पूर्वं प्रथमे दिने श्रीशाहः सूचना केन्द्रस्य उद्घाटनं च कृतवान्। श्रीशाहः एआई तथा डीपटेक इत्येतौ भविष्यस्य अर्थव्यवस्थायाः मुख्य स्तंभौ इति वर्णितवान्।
2: आने वाले 25 साल में जो सेक्टर विश्व की अर्थनीति को विश्व के अर्थतंत्र को दिशा देंगे वो सभी क्षेत्र में आज भारत फाउंडर बनकर अपनी मजबूत उपस्थिति को दर्ज करा रहा है और यही बता रहा है कि भारत का भविष्य बहुत सुनहरा है। एआई और डीप टेक के जो भविष्य है इसके लिए इसके जैसे टेक पार्क बहुत बड़ा काम भी करेंगे और इसको आगे भी बढ़ाएंगे।
0: अन्ते च क्रीडा वार्तासु आईपीएल इत्येतस्यां क्रिकेट लीग प्रतिस्पर्धायाम् अद्य चेन्नई सुपर किंग्स सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये द्वन्द्वं स्यात् इति वार्ताः।
3: ఆకాశవాణి శ్రీ కె ప్రతాప్ అందించిన జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ వింటారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్టంలోకి ప్రవేశించే వాహనాలపై పోలీసు సిబ్బంది పటిష్ట నిఘా ఉంచాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుతో పాటు ఎర్రవల్లి చెక్పోస్ట్ ను అర్ధరాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనాల పత్రాలు, పశువుల రవాణాకు సంబంధించిన అనుమతులు, డ్రైవర్ల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని, ప్రతి ఆడపిల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అదనపు కలెక్టర్ నరసింహరావు పేర్కొన్నారు. గట్టు మండలంలోని గొర్లకాందొడ్డి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ శేషం ఆధ్వర్యంలో జరిగిన గ్రామస్థాయి కిషోర

0: కార్యకర్తల సమాపేశానికి అదనపు కలెక్టర్ నరసింగరావు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లాధికారులు డీడబ్ల్యూఓ సునంద, ఎంపీడీఓ చెన్నయ్య, మారుతి, హనుమంతు పాల్గొన్నారు. అనాథ శిశువులను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేఖ్ చెప్పారు. చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ అడాప్షన్ కేర్ వారోత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు రక్షిత ఆశ్రయం విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగ చిన్నారులకు సదరం ధృవపత్రాలు జారీ చేయడం జరుగుతుందని, పింఛన్ను పొందేందుకు అవకాశం ఉందన్నారు. మహబూబ్ నగర్ లోని డిస్టిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఆసుపత్రి నుంచి వారానికి ఒకసారి ఇక్కడికి వైద్య సిబ్బంది వచ్చి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చికిత్స అందించేందుకు కృషి చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు అధికారులు ఇప్పటించే సిద్దంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జోగులాంబ జిల్లా కేంద్రంలోని ఐడిఓసీలో వన మహోత్సవానికి సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. జిల్లాకు 11 లక్షల మొక్కలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఆయన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలోని క్యారం, సదరంగం, నృత్యం, చేతిరాత, చిత్రలేఖనం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఇళ్ల గణనలో వివరాల నమోదు, ఎన్యూమరేటర్లు పకడ్బందీగా చేపట్టాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ సూచించారు. గద్వాల పట్టణంలోని లింగంబావి కాలనీ పరిసరాల్లో బ్లాక్ ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ గణనను ఆయన పరిశీలించారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇంటిని తప్పనిసరిగా కవర్ చేయాలన్నారు. రోడ్లు, సందులు, ఇల్లు, లైన్ నెంబర్లు స్పష్టంగా గుర్తిస్తూ పెన్సిల్తో మ్యాప్ రూపొందించాలన్నారు. చేసిన కుటుంబాల వివరాలను కూడా సరిచూసుకుని యాప్ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ జానకీరామ్ సాగర్, తహసీల్దార్ హరికృష్ణ, అదనపు ఇన్ఛార్జ్ అధికారి రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. యోగాభ్యాసం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కలందర్ బాషా చెప్పారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా స్థానిక కళాశాలలో విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చంద్రమోహన్, నాగభూషణ్, సురేందర్ రెడ్డి, కరుణాకర్, వెంకటేశ్వరమ్మ, కృష్ణయ్య పాల్గొన్నారు. రాష్ట జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. హనుమకొండలో జరిగిన రాష్ట స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జోగులాంబ గద్వాల జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్ 18 విభాగంలో హైజంప్ లో దినేష్ సిల్వర్, రాహుల్ సిల్వర్ కాంస్య పతకాలు సాధించారు. ఎమ్మెల్యే పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో పతకాలు సాధించిన విద్యార్థులను శాలువతో సత్కరించి ఎమ్మెల్యే అభినందించారు.
1: శ్రీ కె ప్రతాప్ అందించిన జోగులాంబ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
0: ఇతర ప్రాంతాల

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా

0: స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్ లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థలను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపై సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద రెండు దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్ పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్ స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. రెండు దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణం పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూనా నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గాం ఉగ్రదా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం రెండు దేశాలు ఠాగూర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్ లో లభించిన ఠాగూర్ చేతి వ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమాపేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోతన్బర్గ్ లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. కోతన్బర్గ్ లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్, స్వీడన్లు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకోసిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: తన పర్యటనలో 4వ విడతగా ప్రధానమంత్రి ఈ రోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరల్డ్ 5వ రాజు రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెర్స్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య 3వ భారత నార్డిక్

0: సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈ రోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్టంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
1: ఎన్ఐడి ఏక్ ప్రకార్ సే రచనాత్మకత, రచనాత్మకత కే ఆధార్ పర్ ఇన్నోవేషన్ ఆర్ ఉద్యమిత, ఈ తినో కో జోడ్నే వాలా ఏక్ సంస్థాన్. జబ్ ఎన్ఐడి కి స్థాపనా హుయి హో తబ్ ముజే లగ్తా హై కి ఇస్కే ఉద్దేశో కో బహుత్ అచ్చే తరీకే సే సోచా హో.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్టంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. విద్య, విజ్ఞానం, ఆరోగ్య సమాచారంతో పాటు గొప్ప వ్యక్తుల పరిచయాలను తెలియజేస్తూ మీలో చైతన్యం నింపేలా ఎన్నో విషయాలను వివరించేది మన అంబటాల సంగతులు. మరి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన సూక్ష్మయోగములో బుద్ధి, స్మరణ, మేధాశక్తి వికాసముల గురించి యోగ శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం

తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం వైశాఖ మాసం విదియ రోహిణీ నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యింది. గాలిలో తేమ 52% గాను గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. మనకి సాధారణంగా టమాటాలో ఒక 7-8 సంవత్సరాల నుంచి మనం సూది పురుగు అన్నది గమనిస్తూ ఉన్నాం అండి. ఈ సూది పురుగు తల్లి పురుగు ఏంటంటే చిన్నగా నల్ల రంగులో ఉండి, నల్ల లేదంటే బ్రౌన్ కలర్ లో ఉండి, ఊదా రంగులో ఉండి, కాయల్లో ఏదైతే ఆకులు కాని ఈ పైభాగంలో గుడ్లు పెట్టి, వీటి నుంచి వచ్చే పిల్ల లార్వాలు పంట చిన్న దశలో ఉండగానే కొమ్మలోకి చొచ్చుకుపోతుంటాయి. చొచ్చుకుపోయి కొమ్మ లోపల వాటిని కాండం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం తినివేసి, అలానే పూత వచ్చిన తర్వాత పూతను తింటూ ఉంటాయి. అదే కాకుండా కాయ కట్టిన తర్వాత కాయలో కూడా చిన్న రంధ్రం తయారు చేసుకుని లోపల తింటూ ఉంటాయి. అంటే దీనిలో ఏదైతే పిల్ల పురుగు ఉందో ఇది కాండంలో తినగలదు, అదే పూతలో ఆశించగలదు, అదే కాకుండా కాయలో కూడా నష్టం చేయగలుగుతుంది. మార్చి నెలలో ఈ పురుగు ఉధృతి మరింతగా పెరిగిపోయి రైతులకు 80 నుంచి 100% వరకు నష్టం వచ్చిందన్నది కూడా గమనించాము. సో ఈ పురుగు నివారణకి మనము సిఫారసు చేసింది ఏంటంటే జిగురట్టలు ఉదాహరణకి. ఇదే కాకుండా ఈ పురుగుకి ఈ లింగాకర్షక బుట్టలు అన్నవి దొరుకుతూ ఉన్నాయండి. ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నప్పుడు ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని, ప్రతి బుట్ట దగ్గర ఈ జిగురట్ట పెట్టుకున్నప్పుడు ఏదైతే ఆ లింగాకర్షక బుట్టలో కెమికల్ వాసన ఏదైతే ఉంటుందో దానికోసం వచ్చే ఈ తల్లి పురుగులు కూడా ఈ జిగురట్టకు అతుక్కుపోతాయి. తద్వారా మనకి నెక్స్ట్ వచ్చే ఏదైతే పంటలో నష్టం ఉందో అది చాలా వరకు తగ్గుతుంది. లింగాకర్షక బుట్టలు పెట్టుకున్న తర్వాత మనం బుట్టలో ఈ తల్లి పురుగుల సంఖ్య చూసుకున్నప్పుడు మనం వీటి సంఖ్య

0: 4 నుంచి 5 నుంచి ఎకరానికి 8 నుంచి 10 వరకు పెంచుకోగలుగుతాం. పెంచుకుంటే రైతులు ఈ పురుగుని జయించగలుగుతారు. రెండవది ఏంటంటే కెమికల్, అంటే ఈ ట్యూటో అబ్సల్యూట్ అంటారు ఈ పురుగుని, దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి సయాంట్రానిలిప్రోల్ ఎకరానికి 240 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అలానే కాకుండా ఫ్లూబెండియమైడ్ ఎకరానికి 60 ml చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కూడా రైతులు ఏంటంటే ఇంకా పురుగు ఉధృతి ఉంది అని గమనించుకున్నప్పుడు ఈ తెల్లటి నీళ్ల ట్రాప్స్, వాటర్ ట్రాప్స్ అంటారు వీటిని, అంటే ఇలా చిప్పల్లో కానీ ఏదైనా ట్రేలో కానీ వాటర్ పెట్టుకుని మనం ఎకరానికి 10 చోట్ల అక్కడక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎగిరే తల్లి పురుగులు ఎక్కడైతే ఉన్నాయో అవి నీళ్లలో పడి చాలా వరకు మనకి పురుగును కంట్రోల్ చేయగలుగుతాం.
1: టమాటా పంటలో సూది పురుగు నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ యాస బాసలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజటికి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇవాళ చూస్తే, ప్రముఖ పర్షియన్ కవి చరిత్రకారుడు ఒమర్ ఖయ్యం జయంతి, రచయిత పరిశోధకుడు కుమర్రాజు వెంకట లక్ష్మణరావు జయంతి, మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ్ పుట్టినరోజు ఇవాళ. తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు విజ్ఞాన చంద్రిక మండలి స్థాపకుడైన కుమర్రాజు వెంకట లక్ష్మణరావు జయంతి ఇవాళ. కృష్ణా జిల్లాలో పుట్టిన ఈయన తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి ఉన్నత ప్రమాణాలతో చరిత్ర విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. తన కొద్దికాలం జీవితంలో ఒక సంస్థకు సరిపడా పనిని సహకారం చేసిన సాహితీ కృషివలుడు. అంతేకాదు, ఎందరో సాహిత్యమూర్తులకు ఈయన సహచరుడు, ప్రోత్సాహకుడు, ఇంకా స్ఫూర్తి ప్రదాత. అజ్ఞాంధకారంలో నిద్రాణమైన తెలుగు జాతిని మేల్కొల్పిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు. 1901లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, 1906లో విజ్ఞాన చంద్రిక మండలి స్థాపించడంలో లక్ష్మణరావు ప్రముఖ పాత్ర పోషించాడు. లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే, విజ్ఞాన సర్వస్వం ఒకటి ఒక ఎత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగు వారందరిలో పంచిపెట్టాలని ఈయన తపించిపోయారు. 1923 సంవత్సరం జూలై 12న 46 ఏళ్ల వయసులో మరణించాడు.
2: డిపాజిట్ పథకం ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మారుతున్న జీవన శైలిలో యోగా ఒక భాగమైపోయింది. ఏ ఆసనం వలన మన శరీరానికి ఎటువంటి ఉపయోగాలున్నాయో, అలాగే యోగా ధ్యానం వలన మన శరీరంలోని ఏ అవయవాలు ఎలా మెరుగుపడతాయో, ఇలా యోగా గురించి ఎన్నో విషయాలను వివరిస్తుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ప్రతి సోమ మంగళ వారాలలో యోగమనే అదృష్టం శీర్షికన. మరి ఇయాల్టి యోగమనే అదృష్టం శీర్షికన సూక్ష్మయోగములో బుద్ధి, స్మరణ, మేధాశక్తి వికాసముల గురించి యోగ శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగంను ఇప్పుడు విందాం.

ఈ సూక్ష్మ యోగాలో యౌగిక ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మన మనస్సును ఏకాగ్రం చేసుకోవడానికి, మన బుద్ధి వికసించడానికి, అదేవిధంగా మనం స్మరణ శక్తిని బాగా అభివృద్ధి చేసుకోవడానికి మూడు రకాల ప్రక్రియల్ని మనం చేయవలసి ఉంటుంది. దాంట్లో మొట్టమొదలు బుద్ధి మరియు ధృతి శక్తి వికాసక్, రెండవది స్మరణ శక్తి వికాసక్, మూడవది మేధాశక్తి వికాసక్. అంటే మనం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రక్రియ వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ శక్తి యొక్క వికాసం, ఆంగ్ల భాషలో ఇంప్రూవ్మెంట్ అంటుంటారు, ఆ వికాసము జరుగుతుంది. కాబట్టి ఈ మూడు రకాల ప్రక్రియల వల్ల దానిలో అత్యధిక వికాసం జరిగి దాని ద్వారా మన జీవితంలో మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బుద్ధి మరియు ధృతి శక్తి వికాసకంలో మనం నిటారుగా నిలబడి మన యొక్క తలను పూర్తిగా వెనక్కి వేసి నోరు మూసుకొని ఉండి కళ్ళు తెరిచి నిలబడి ఉండాలి. మన మనస్సును తల యొక్క శిఖస్థానము, అంటే జుట్టు అని అంటుంటాం మన సామాన్యమైనటువంటి భాషలో, ఆ శిఖస్థానం యొక్క క్రింది భాగంలో ఉంచి మన యొక్క బుద్ధి ఆ చేతి భాగంలో ఉన్నటువంటి దాని మీదనే మన యొక్క మనస్సంతా ఏకాగ్రం చేసి ఆ శ్వాసక్రియను, మనం సహజంగా జరిగేటటువంటి శ్వాసక్రియను, వేగంగా శ్వాస తీసుకోవడం వదలడం, శ్వాస తీసుకోవడం వదలడం, ఇది వేగంగా చేయడం అనేది ఒక 10-12 సార్లు అభ్యాసం చేయాలి. సహజంగా ఆ శ్వాసను వేగంగా తీసుకోవడం వదలడం, తీసుకోవడం వదలడం అనేది యోగాకు సంబంధించినటువంటి ప్రాణాయామం చేసేటటువంటి వాళ్ళకి సహజంగా అలవాటు ఉంటుంది. కాబట్టి వేగంగా శ్వాస తీసుకోవడం వదలడం, శ్వాస తీసుకోవడం వదలడం, ఈ ప్రక్రియను ఒక 10-15 సార్లు చేయాలి. ఇలా ఈ బుద్ధి మరియు ధృతి శక్తి వికాసక్ అనేటటువంటి దాన్ని మనం అభ్యాసం చేయడం వల్ల ఆ శ్వాస యొక్క వేగం కారణంగా ఆ భాగంలో రక్త ప్రసరణ వేగంగా జరిగి దానిమీద మనసును కేంద్రీకరించిన కారణంగా ఆ భాగము వికాసం చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే శ్వాసను ఆ విధంగా మనసుతో పాటు ఏకత్వం చేసి అభ్యాసం చేయడం వల్ల చాలా మంచి వికాసం అనేది జరుగుతుంది. దీనివల్ల కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త కల్పనలు మన మనసులో వస్తాయి. చాలామందికి బుద్ధి మాంద్యము, మతి మరుపు ఇట్లాంటి లేదా అవసరం లేనటువంటి ఆలోచనలు రావడము, అనవసరమైనటువంటి అనుమానాలు కలగడము, ఇట్లాంటి లోపాలు ఎవరెవరికైతే ఉంటాయో, చాలామందికి ఇట్లాంటి ఉంటుంటాయి. కాబట్టి ఆ లోపాలు సరికావడానికి, అవి పోవడానికి ఈ బుద్ధి మరియు ధృతి శక్తి వికాసకం అనేటువంటిది చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి అలా నిటారుగా నిలబడి తలను వెనక్కి వేసి ఆ శిఖభాగంలో చేతులు పెట్టి వేగంగా శ్వాస ప్రశ్వాస చేయడం అనేది ఈ బుద్ధి శక్తి వికాసంలో చేయవలసినటువంటి ప్రక్రియ. దాంతోపాటు రెండవది స్మరణశక్తి వికాసకం. ఈ స్మరణశక్తి వికాసకంలో అదేవిధంగా పాదాలు కలిపి నిలబడి ఉంచి పాదాల మధ్య దూరము 4-5 అడుగుల దూరంలో ఉంచి భూమిపైన కొద్దిగా ముందుకు వంగి దృష్టి సారించాలి. మెడను వంచి మెల్లిగా మన మనస్సును బ్రహ్మరంధ్రము, అంటే చిన్నపిల్లలకి మాడ అని అంటుంటారు, ఆ మాడు భాగంలో మన యొక్క చేతిని ఉంచి ఆ భాగంలో మన మనస్సును కేంద్రీకృతం చేసి మళ్ళీ గతంలో ఏదైతే ఈ శ్వాస ప్రశ్వాస వేగంగా శ్వాస తీసుకోవడము వదలడము ఈ ప్రక్రియ ఏదైతే చేశామో దాన్నే మళ్ళీ వేగంగా శ్వాస తీసుకోవడం వదలడం అనే ఆ ప్రక్రియను ఒక 10-15 సార్లు చేయాలి. ఈ విధంగా వేగంగా శ్వాస తీసుకోవడము వదలడము, అదేవిధంగా మన మాడు మీద బ్రహ్మరంధ్రము అంటుంటాం, ఆ బ్రహ్మరంధ్రం మీద మన మనస్సును ఏకాగ్రతం చేసి ఇలా చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి తలభాగంలో ఉన్నటువంటి పెద్ద మెదడుకు అధికంగా రక్త ప్రసరణ జరగడం వల్ల స్మరణ శక్తి, అంటే ఏదైనా మనం చూసిన విషయాన్ని కానీ విన్న విషయాన్ని కానీ ఎక్కువగా గుర్తుంచుకునేటటువంటి శక్తి ఈ స్మరణశక్తి వికాసకం వల్ల వస్తుంది. ఎందుకంటే సహజంగా మనిషి అనేక విషయాల్ని మర్చిపోతూ ఉంటాడు, కాబట్టి గుర్తుంచుకునేటటువంటి శక్తి ఈ స్మరణశక్తి వికాసకం ద్వారా కలుగుతుంది. కాబట్టి సహజంగా ఎక్కువగా విద్యార్థులు, ఇట్లాంటి పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి చాలా అత్యధికంగా ఉపయోగపడేటటువంటి ఈ యొక్క సూక్ష్మ యోగ స్మరణశక్తి.

0: శక్తి వికాసకం. అదేవిధంగా మూడవది మేధాశక్తి వికాసకం. మేధాశక్తి వికాసకంలో కూడా మనం పాదాలు రెండు కలిపి నిటారుగా నిలబడి కళ్ళు మూసుకొని గదువ భాగాన్ని కిందికి వంచి మన గదువ కంఠానికి తగిలే విధంగా తల వంచి నిలబడి ఉండాలి. మెడ వెనుక భాగంలో ఏదైతే వెన్నుపూస వెన్నుపాము ఉంటుందో అక్కడ మన దృష్టిని కేంద్రీకరించి అక్కడ చేతిని ఉంచి మళ్ళీ ఇదే విధంగా ఆ శ్వాస ప్రశ్వాసల్ని ఒక 10-15 సార్లు చేయాలి. వెన్నుపాము చాలా శక్తివంతమైంది, మన శరీరానికి చాలా ఆధారమైంది. కాబట్టి ఆ భాగంలో మనం మనసును కేంద్రీకృతంగా చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చాలా వేగంగా ఒక 10-15 సార్లు అలా చేసినప్పుడు ఈ క్రియ వల్ల మనలో మేధాశక్తి జాగృతమవుతుంది. ఆకర్షణ మన శరీరంలో మన ముఖంలో మంచి ఆకర్షణ సాధ్యమవుతుంది. ఈ విధంగా యోగా శాస్త్రాన్ని అనుసరించి మన శరీరంలో ఉండేటటువంటి రకరకాల చక్రాలు, ఆ చక్రాల యొక్క శుద్ధి దీనివల్ల జరుగుతుంది. గ్రంథులలో ఆరోగ్యము ఇవన్నీ కూడా కలుగుతుంది. అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి కఫం అనేది కూడా, ఇట్లాంటి వికారాలు ఇవన్నీ కూడా దూరమై మన శరీరము ఆరోగ్యవంతం కావడానికి, తద్వారా స్మరణ శక్తి, బుద్ధిశక్తి, మేధాశక్తి ఈ మూడు శక్తుల యొక్క వికాసం జరగడానికి ఈ యొక్క బుద్ధిశక్తి వికాసకము అనేటటువంటి క్రియ. దాంతోపాటు మనం చూసినటువంటి విషయాన్ని లేదా చదివినటువంటి విషయాన్ని విన్నటువంటి విషయాన్ని అత్యధికంగా గుర్తుపెట్టుకుని ఉండడానికి ఉపయోగపడిన ప్రక్రియ ఈ యొక్క స్మరణ శక్తి వికాసక్, దాంతోపాటు మేధాశక్తి వికాసక్. ఇవన్నీ కూడా మన శరీరంలో మానసిక వికాసం కోసం చాలా ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మూడు రకాల ప్రక్రియల వల్ల చాలామంది బుద్ధిమాంద్యం ఉన్నవాళ్ళు, చాలామంది విద్యార్థుల్లో ఎంత చదివినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి రుగ్మతలు ఏవైతే మన శరీరంలో ఉంటాయో అవన్నిటినీ కూడా రూపుమాపడానికి ఈ మూడు శక్తి వికాసకులు సూక్ష్మ యోగాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అనేక సంవత్సరాలుగా మన యొక్క ఋషులు, మునులు, పూర్వీకులు ఈ ప్రక్రియల ద్వారా వాళ్ళ యొక్క మేధస్సును పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా బుద్ధిశక్తి వికాసక్, స్మరణాశక్తి వికాసక్, మేధాశక్తి వికాసక్, ఈ మూడింటిని ప్రతిరోజు అభ్యాసం చేయడం వల్ల దాంట్లో మనకి ఆ మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఒకరోజు చేయడం కాకుండా రోజుల తరబడి ఈ యొక్క శక్తి వికాసకులు మనం అభ్యాసం చేయడం వల్ల మన జీవితంలో చాలా మంచి సాధన వల్ల భవిష్యత్తులో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూడు కూడా మానసికమైనటువంటి ఏకాగ్రత కోసము చాలా చక్కగా పనిచేస్తాయి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః.
1: ఇంతవరకు యోగమనే అదృష్టం శీర్షికన సూక్ష్మయోగములో బుద్ధి, స్మరణ, మేధాశక్తి వికాసముల గురించి యోగా శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగంను విన్నారు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: విపశ్యన ధ్యానము, మనసుని శుద్ధి చేసే మార్గము. మీ మనసులోని మాలిన్యాలు తొలగించి శాంతియుత సుఖమైన జీవితం జీవించండి. విపశ్యన ధ్యానము భారతదేశం యొక్క అతి ప్రాచీనమైన ధ్యానము. ఇది పూర్తిగా ఉచితము. May 20 నుంచి May 31 దాకా మన ఆదిలాబాద్లో ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో AC క్యాంపస్లో నిర్వహించబడుతున్నది. వివరాలకు సంప్రదించండి 7780541184 లేదా 9503432319.
1: ఇది 4 జిల్లాల FM ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఈ రోజుల్లో సాంకేతికత విపరీతంగా పెరిగిపోయింది. ఈ సాంకేతికతను ఉపయోగించుకొని జీవితానికి కావలసిన బాటలు వేసుకోవచ్చు. అందులో భాగంగా నైపుణ్యాన్ని పెంపొందించుకునే యాప్లు ఎన్నో ఉంటాయి. మరి ఇప్పుడు విందాం చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో నైపుణ్యం విజ్ఞానం అందించే యాప్లు ఉపయోగాల గురించి విద్యావేత్త, కెరీర్ గైడెన్స్ నిపుణురాలు డాక్టర్ తులసి కుమారి నంద ప్రసంగం. ఈ ప్రసంగం

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెరటి చెట్టు శీర్షికన. సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 31వ భాగం, అంశం కుప్పాంబిక.
2: తొలి తెలుగు కవయిత్రి ఎవరు? వనజాతాంబకుడే సాయకములను వర్జింపగారాదు. నూతన బాల్యాధిక యవ్వనంబు మదికిన్ ధైర్యంబు రానియదు. అత్యనురక్తిన్ మిమ్ముబోంట్లకున్ తెలుపనాహా సిగ్గుమైకోదు. పావనవంశంబు స్వతంత్రమీయదు. చిలి వాంఛల్ తుదల్ ముట్టునే ఈ పద్యం ఓ స్త్రీ అందున ఓ రాచపడుచు రాసిందంటే నమ్మడం కష్టమే. మరి ఉక్కిరి బిక్కిరి చేసే యవనవనం ఎవరిని క్షమించదు. వాంఛల్ తుదల్ ముట్టకపోవడం కూడా సహజమే. సిగ్గు కూడా ఎవరికీ తప్పని ఓ సహజావస్థ. వీటన్నింటికీ తోడు పావనవంశంబులో పుట్టిన వాళ్ళకి, ముఖ్యంగా ఆడపడుచులకి అదనంగా సంప్రాప్తించే దుర్గతి మరొకటి ఉంది. అదే పారతంత్ర్యం. అసలు ఈ స్థితిని కవితా వస్తువుగా గుర్తించగలగడమే ఓ పెద్ద ముందడుగు. ఆ పని 13-14 శతాబ్దాల్లోనే జయప్రదంగా చేయడం విప్లవాత్మకమైన ముందంజ. కవి చేసే అంతర్బహిర్ యుద్ధారావమే కవిత్వం అని ఆ మహానుభావుడు సూత్రీకరించడానికి 600 సంవత్సరాల ముందే వినిపించిన యుద్ధారావం ఇది. పైపైన చూస్తే ఇందులోని తీవ్రత బోధపడదు. ఓ రకంగా ఈ అవస్థ కేవలం అనుభవైక వేద్యం. బహుశా ఆ కారణం చేతనే ఇంత మంచి పద్యం శతాబ్దాల తరబడి పుస్తకాల పుటల మధ్య ముక్కిపోయింది. ఈ పద్యం రాసిన ఆమె గోన బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక. కుప్పాంబిక చరిత్ర కేవల కల్పనా కథ కాదు, శాసనస్థమైన ఆధారాలు ఉన్న అస్తిత్వం ఆమెది. బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో అత్యధిక భాగం ద్విపదగా రాసిన మహాకవి. అతని కొడుకులిద్దరూ కూడా కౌలే. కాచభూపతి, విఠలరాజు ద్విపదలోనే ఉత్తర రామాయణం రాశారని ఆ కావ్యంలోనే ఉంది. వాళ్ల సోదరి ఈ కుప్పాంబిక. ఈమె మల్యాల గుండన మంత్రి భార్యామణి. భూస్వామ్య భావజాలం ప్రభావంలో పుట్టి పెరిగిన పదజాలం ప్రకారం కుప్పాంబిక వీరపుత్రి, వీరపత్ని కూడా. అయితే 1270 గుండయ్య చనిపోయిన తర్వాత కుప్పాంబికే పాలన పగ్గాలు చేపట్టిందంటారు. అప్పటికి ఆమెకి 35-40 సంవత్సరాల వయసు ఉంటుందేమో. అంచేత ఆమెని వీరవనిత అనడం సబబు. అంతటి వీరవనిత రాసిన సున్నితమైన కవిత ఇది. 13వ శతాబ్దం నాటికే తెలుగులో అత్యంత సున్నితమైన స్త్రీల మనోభావాలు కేంద్రకంగా కవిత పుట్టుకొచ్చినందుకు ప్రతి తెలుగు కవి గర్వించాల్సిందే. తెలుగులో తొలి కవిత్రి కుప్పాంబికేనని మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ 10 కిందటే నిరూపించాడు. ఈ నిరూపణ ఎందుకు అవసరమైందంటే ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ అఖిల భారత ఆంధ్ర కవయిత్రులనే పుస్తకం రాస్తూ ఖడ్గతిక్కన తల్లి ప్రోలమ, భార్య చానమ తెలుగులో తొలి కవయిత్రులని నిర్ణయించారట. వేటూరు ప్రభాకర శాస్త్రి చాటుపద్య మణిమంజరిలో ఆమె నిర్ణయాన్ని ఉటంకించారు. కవి బ్రహ్మ తిక్కన దాయాది ఖడ్గ తిక్కన. మనుమసిద్ధి దగ్గర ఈ తిక్కన సైనిక వ్యవహారాలు చూసే మంత్రిగా ఉండేవాడట. యుద్ధంలో ఓడిపోయి సజీవంగా ఇంటికి తిరిగి వచ్చిన ఖడ్గ తిక్కనను అతని తల్లి భార్య రెచ్చగొట్టి తిరిగి రణరంగానికి పంపగా అతగాడు విజయీ అయి వీరస్వర్గం అలంకరించినట. ఇది సందర్భం. చాటుపద్యమణి మంజరిలో ప్రోళమ చానుముల చాటువులను సంకలించారు. ఇవి సుప్రసిద్ధాలే కానీ ఒకసారి మనం కూడా చెప్పుకుందాం. స్నానాల గదికి నులక మంచం అడ్డం పెట్టి పసుపు కుంకుమ నలుగు పిండి ఏర్పాటు చేసి చానమ భర్తను ఉద్దేశించి ఈ పద్యం చెప్పిందట. పగరకు వెన్నిచ్చినచో నగరే నిను మగతనంపు నాయకులిందున్ ముగురాడవారమైతిమి వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్ అనేది ఆ పద్యం. అవమానాన్ని దిగమింగి స్నానం చేసి భోజనానికి కూర్చున్న ఖడ్గ తిక్కనతో అతను తల్లి ప్రోలమ ఈ పద్యం చెప్పింది. అసదృశ్యముగా అరివీరుల మసిపుచ్చక తిరిగి వచ్చు మగపందక్రియన్ కసవున్ మేయగపోయిన పశులున్ విరిగినవి తిక్క పాలున్ విరిగన్. వేటూరు ప్రభాకరుల లెక్క ప్రకారం రణతిక్కనది 1260 ప్రాంతం. అంటే ప్రోళమ చానమలది కూడా అదే కాలం. ఇక మిత్రులు సుంకిరెడ్డి నారాయణ చెప్పిన లెక్క ప్రకారం కుప్పాంబిక 1230-1300 ప్రాంతానికి చెందిన ఆమె. కుప్పాంబిక వేయించిన బోధపూర్ శాసనం 1276 నాటిది. అయితే అదే ముంగిలిలో బుద్ధారెడ్డి క్రీస్తుశకం 1210-40 సంవత్సరాల నాటి వాడని లెక్క చూపించారు. ఆయనకి 25 ఏళ్ల ప్రాయంలో కుప్పాంబిక పుట్టిందని భావించడానికి విప్రతిపత్తి లేదు. కానీ బుద్ధారెడ్డి కుమారులు కాచయ్య విఠలయ్యల కాలం 1320-25గా చూపించారు. తండ్రికి కొడుకులకి మధ్య 100 ఏళ్ల ఎడం ఉంటుందా? ఈ లెక్కలో ఏదో పొరపాటు ఉందనిపిస్తోంది. నా అభిప్రాయం ప్రకారం కాలక్రమం ఆధారంగా నిర్ణయించగలిగేది తొలి మలి కవయిత్రుల లెక్కను మాత్రమే. కానీ సాహిత్య చరిత్రకు కావ్య వస్తువు ఆధారంగా లెక్క తేల్చే తరతమ లక్షణ పరిగణన అంతకన్నా ముఖ్యమైనది. ఆ లెక్క ప్రకారం చూస్తే కుప్పాంబిక కవితకు యోజనాల దూరంలో ఉన్నాయి ప్రోలమ చానమల చాటువులు. చానమ లెక్క ప్రకారం పగవారికి వెన్నిచ్చి వచ్చినవాడు ఆడదానితో సమానం. అలాంటి ఆడదాన్ని చూసి మగతనం ఉన్న నాయకులు ఎగతాళిగా నవ్వుతారు. ఇక ప్రోలమ కన్న కొడుకుని మగపందవాన్ని తిట్టింది. పంద అనే మాటకి పిరికివాడనేదే సామాన్యమైన అర్థం, కానీ ఆడంగివాడనే విశేషార్థం కూడా ఉందని ఆచార్య జిఎన్ రెడ్డి పర్యాయ పద నిఘంటు చెప్తోంది. ఒక స్త్రీ సాక్షాత్ భర్తనే ఆడదాన్ని అని తిట్టగా మరొక ఆమె కన్న కొడుకుని ఆడంగిరేకులు వాడని తిట్టింది. మగవాడిలే ఆలోచించే స్త్రీలు ఈ అత్త కోడళ్ళు. వాళ్లను వీరమాత వీరపత్ని అంటూ కీర్తించడం ఈ 21వ శతాబ్దంలో భావ్యమేనా? ఈ ప్రశ్నకు వచ్చే జవాబును బట్టి తొలి ఉత్తమ తెలుగు కవయిత్రి ఎవరనే అంశాన్ని తేల్చుకోవచ్చు.
1: ఇంతవరకు పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందరపతి కిషోర్ అందించిన లఘు ప్రసంగమాలిక 31వ భాగం అంశం కుప్పాంబిక గురించి విన్నారు. శ్రోతలు మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ఉష్ట్రాసనం, గోముఖాసనం, పద్మాసనం లాభాల గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఓ సజీవ ప్రశ్న చలం సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్ ప్రసంగం, మాట సొగసు శీర్షికన శ్యామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం పసుపు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने गोथेनबर्ग में स्वीडन के प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन के साथ बातचीत की. भारत और स्वीडन ने आपसी सहयोग को बढ़ाकर व्यापक रणनीतिक साझेदारी तक करने का फैसला किया. प्रधानमंत्री ने स्वीडन की कंपनियों को मेक इन इंडिया, नेशनल ग्रीन हाइड्रोजन मिशन और नेशनल क्रिटिकल मिनरल मिशन जैसी योजनाओं के तहत भारत में निवेश बढ़ाने का निमंत्रण दिया. केरलम में कांग्रेस नेता वीडी सतीशन आज मुख्यमंत्री पद की शपथ लेंगे. दक्षिण पश्चिम मानसून के सामान्य तिथि से 6 दिन पहले 26 मई को केरलम तट पर पहुंचने की संभावना. और आईपीएल क्रिकेट में दिल्ली कैपिटल्स ने राजस्थान रॉयल्स को 5 विकेट से हराया. अब समाचार विस्तार से. भारत और स्वीडन ने आपसी साझेदारी को बढ़ाकर व्यापक रणनीतिक साझेदारी करने का फैसला किया है. प्रधानमंत्री नरेंद्र मोदी की स्वीडन यात्रा की ये ऐतिहासिक उपलब्धि है. श्री मोदी ने कल रात गोथेनबर्ग में स्वीडन के प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन के साथ बातचीत की. वे कल स्वीडन की 2 दिवसीय यात्रा पर गोथेनबर्ग पहुंचे. भारत स्वीडन संबंधों में असाधारण योगदान और दूरदर्शी नेतृत्व की पहचान के रूप में श्री मोदी को रॉयल ऑर्डर ऑफ द पोलर स्टार डिग्री कमांडर ग्रैंड क्रॉस से सम्मानित किया.

0: ఆయన ఫోటో చూసి కన్నీళ్ల పర్యంతమైంది. కాని ఆయన్ని పట్టిస్తే 10 లక్షల రివార్డ్ అని చదివి కంపించిపోయింది. కొత్తగా మరో భయం పట్టుకుంది. ఆయన ఇంటికి రాకపోయినా పర్లేదు, కానీ డబ్బు కోసం ఎవరైనా ఆయన్ని పట్టిస్తే? అందుకే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తన గుండె బిక్కచచ్చిపోతుంది. ఆలోచనల్లో మునిగిపోయిన శాంతని దాటేస్తూ రవి స్కూల్ నుంచి వస్తూనే ఇంట్లోకెళ్లి బ్యాగ్ పడేసి జేబులో దాచుకున్న బొమ్మ పిస్తోల్ని తల్లివైపు విసిరేశాడు. దాంతో ఆలోచనల్లోంచి బయటకొచ్చింది. ఆశ్చర్యపోయింది.
1: ఏమైందిరా, పిస్తోలు బొమ్మ కావాలని 4 రోజులు ఏడ్చి పట్టుబట్టి మరీ కొనిపించినావు, ఇప్పుడేమో ఏడుస్తున్నావు, ఏమైందిరా దీనికి అంది కోపంగా.
2: నీ అవ్వ, స్కూల్లా ఈ బొమ్మ చూసి టీచర్లంతా నవ్విండ్రు. అడవిలోంచి మీ అయ్య పంపినారా అని బాగా నవ్వుకున్నారు
0: అన్నాడు వాడు విచారంగా ముఖం పెట్టి. శాంత మనసు చిన్నబోయింది. తన పిల్లల పట్ల జనం చూపించే జాలికి ప్రతిసారి దుఃఖం పొంగుకొస్తుంది. ఇప్పుడిప్పుడే బుద్ధికొస్తున్న సీనుగాడిని జనం అడిగే ప్రశ్నలకి వాడి దగ్గర జవాబుల్లేవు. తనని అడగలేక ఇంటికొచ్చి హోంవర్క్ ముందేసుకుని ఏమీ రాయకుండా అలాగే కూర్చుండిపోతుంటాడు. తండ్రి ఫోటో ముందు కూర్చొని నిశ్శబ్దంగా దుఃఖిస్తాడు. తన కళ్లల్లో నీళ్లు కనబడితే నేనున్నాను కదమ్మా అంటూ చెక్కిలు తుడుస్తాడు. ఆయన మీద కోపం వచ్చి ఏ తాగుబోతుని కట్టుకున్నా ఇంత అరణ్యరోదన ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఆయన ఇంటికొస్తే కట్టుకున్నదానికి కనీస భద్రత ఇవ్వకుండా సమాజం గురించి కలలుగనే మీలాంటి వాళ్ల కామెర్లకు చచ్చేదాకా మందులుండేవేమో అని నిలదీసి అడగాలనిపిస్తుంది. పేరంటాలకి పిలిస్తే ఎక్కడ తన మీద ఇన్ఫార్మర్లు అనే ముద్ర పడుతుందేమోననే భయంతో బంధువులంతా ఏ పండక్కి పిలవకపోయినా ఓదార్చేది పెద్దోడే. చిన్నోడికి మాత్రం కనిపించని నాన్నంటే కోపం. ఏ స్కూల్ పిల్లాడైనా తండ్రితో కనిపిస్తే వాడిలో కసి కనిపిస్తుంది.
1: అమ్మా, నాన్న ఇంటికొస్తే ఇన్నాళ్ళు మమ్మల్ని విడిచి ఎక్కడికెళ్లావని డిష్యం డిష్యం అని ఈ పిస్తోల్తో చంపేస్తా
0: అంటాడు ఆ బొమ్మ పట్టుకుని. చిల్వకోడూరు జాతరలో ఏడ్చి సాధించి కొనుక్కున్నాడు వాడు దాన్ని. వాణ్ణి ఎలా సముదాయించాలో శాంతకి అర్థం కాలేదు. బియ్యం చాట పక్కన పెట్టి వాణ్ణి ఎత్తుకుంది. వాడు తల్లి కళ్లలోకి సీరియస్గా చూస్తూ
1: నాన్నెప్పుడొస్తాడు అన్నాడు.
0: వస్తాడ్రా అంది ముభావంగా.
1: రాగానే మా టీచర్లని తన్నమని చెప్పాలి.
0: అట్లా అనొద్దు బిడ్డా, నువ్వు బాగా చదువుకోవాలి అని వాడి తలని భుజం మీద ఆనించుకుంది. అప్పుడే స్కూల్ నుంచి శ్రీను సైకిల్ మీదొచ్చాడు. సైకిల్ లోపల పెట్టేసి తమ్ముడికి ఏమైందమ్మా అన్నాడు. అంత చిన్న వయసులోనే వాడి ముఖంలో మాటలో ఏదో గాంభీర్యం కనిపిస్తోంది.
1: ఏం కాలేదు గాని, నువ్వు ట్యూషన్కెళ్ళవా బిడ్డా అంది శాంత.
0: వెళ్ళనమ్మా అంటూ దిగాలుగా ఇనుపకుర్చీలో కూలబడ్డాడు.
1: నీకేమైంది బిడ్డా
0: అంది అనునయంగా. వాడిలో మౌనం.
1: ఏమైందిరా సీను అంది.
0: చిన్నోడు చంకదిగి మళ్లీ బొమ్మ పిస్తోలు అందుకున్నాడు.
1: ఏం కాలేదమ్మా, 10 లక్షలిస్తామని బాపు మీదేసిన పోస్టర్ల గురించి ఇవాళ క్లాస్లో నా సోపతోళ్ళందరూ అడిగిండ్రు అని చెప్పిండు వాడు.
0: శాంత కూడా మూగబోయింది. తండ్రి గురించి ఎవరడిగినా ఆ పసిపిల్లల దగ్గర ఏం జవాబులున్నాయి?
1: అవన్నీ వట్టించుకోవద్దు బిడ్డా, నీ చదువు పాడైతది అంది దగ్గర కూర్చుంటూ.
0: అదిగాదే అన్నాడు ఏదో బాధతో. వాడి కళ్లల్లో కన్నీటి పొరలు చూసి శాంత కదిలిపోయింది. వాడెంత కుమిలిపోతున్నాడో అర్థమై దుఃఖం సుడిగుండమై ఎగిసొచ్చింది. కాసేపట్లో తల్లి ఏడవబోతుందని గ్రహించిన శ్రీను తమాయించుకున్నాడు.
1: నేను ట్యూషన్కు పోతా, నాకు చాయ్ పెట్టి అంటూ లేచిండు.
0: శాంత కూడా తమాయించుకుంది. శీను కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు. వాడికింకా నాన్న గుర్తున్నాడు. తనంటే నాన్నకింత ప్రేమ. 4 ఏళ్ల వయసులో ఓసారి జాతరలో తప్పిపోయి 3 గంటల తర్వాత దొరికాక ఎన్ని ముద్దులు కురిపించాడో ఇంకా గుర్తుంది ఆ సంఘటన. బుగ్గలు, బోలుపేలాలు, ముద్దలు గొనిచి ఇంటిదాకా భుజం మీద ఎత్తుకొచ్చాడు. అంతటి ప్రేమగల తండ్రి తమని మర్చిపోవడం వాడి పసిమనసుకు ఇంకా మింగుడుపడని విషయం. అంతలో శాంత ఛాయ్ గ్లాసు తీసుకొచ్చింది. ఛాయ్ దాగి పుస్తకాల సంచి భుజానికేసుకుని సైకిల్ మీద వెళ్ళిపోయిండు. వాడి పెద్ద మనసుకి శాంత మనసు కన్నీళ్లతో పొంగిపోయింది. మరునాడు పిల్లలిద్దరూ స్కూల్కెళ్ళిపోయాక మధ్యాహ్నం ఎన్నడూ లేనిది పోస్ట్మ్యాన్ లెటర్ తెచ్చివ్వడం

0: శాంతకి ఆశ్చర్యం కలిగించింది. ఆ ఉత్తరం తన పేరు మీదే రావడం మరింత విస్మయం కలిగించింది. తను 3వ తరగతి వరకు చదువుకుందే కాబట్టి ధైర్యంగా కవర్ చించింది. తెల్ల కాగితం మీద ఎర్రటి అక్షరాలు, శాంతకి క్షమాపణలతో. బాగున్నావా శాంత? సీను, రవి ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొంత దెబ్బతిన్నది. మీరంతా గుర్తొస్తున్నారు. ఇందులోంచి బయటికి రావాలనిపించింది. ఈ నెల 27న కరీంనగర్లో పోలీసులు లొంగుబాటు మేళా నిర్వహిస్తున్నారు. అందులో లొంగిపోవాలనుకుంటున్నాను. నా పేరు మీద ఇప్పుడు 10 లక్షల రివార్డు ప్రకటించారు. నేను లొంగిపోతే ఆ డబ్బు కూడా నాకే ఇస్తారు. ఇన్నాళ్ళు నిన్ను కష్టపెట్టుకున్నందుకు మరోసారి క్షమించు. 27వ తేదీన ఇంటికొస్తాను. ఇట్లు సదాశివ్ అలియాస్ క్రాంతివీర్. ఆ ఉత్తరం చదివి దుఃఖమో సంతోషమో తెలియకుండానే శాంత బావురుమని ఏడ్చింది. 5 నిమిషాల్లో కళ్ళు తుడుచుకొని గబగబా తలుపులేసి అనసూయమ్మకి, గంగత్తకి, మల్లనబాపుకి చెప్పొచ్చింది. గుండెలో విపరీతమైన దడ, కాలు చెయ్యి ఆడనివ్వనంత ఆరాటం, పిల్లలు స్కూల్ నుంచి ఎప్పుడొస్తారన్న ఆతృత. 27వ తారీఖు కొన్ని వేలసార్లు పలవరించింది. క్యాలెండర్ను చూసింది. ఇంకా ఆరు రోజులు. బీడిల చాటని మూలకు విసిరేసింది. దేవుడి పటాలు కొంగుతో తుడిచింది. చీపురుతో బూజు దులిపింది. మనసులో మనసు నిలవక చిన్నోడు స్కూల్ నుంచి రాగానే ఎత్తుకొని ఆనందంతో ముద్దాడింది. వాణ్ణి గిరగిరా తిప్పింది. మీ నాన్న వస్తున్నారా అంది. వాడు కోపంగా చూశాడు. బొమ్మ పిస్తోల్ తెచ్చి జేబులో పెట్టుకున్నాడు. శాంత నవ్వింది. నిండారుగా, నింపాదిగా, నిష్కల్మషంగా. ఆ నవ్వు వాడిలో ఏదో ధైర్యాన్ని నింపింది. వెంటనే మా నాన్న వస్తున్నాడో అని అరుస్తూ బయటకు పరిగెత్తాడు. అప్పుడే సీను సైకిల్ దిగి లోపలికొచ్చాడు. ఇంట్లో ఏదో కొత్త వాతావరణం కనిపిస్తున్నట్టుగా అనిపించింది. బావి దగ్గర గిన్నెలు కడుగుతున్న శాంత సీను సీను అంటూ పరిగెత్తుకొచ్చింది. తల్లిమొహంలో అంత ఆనందాన్ని వాడెప్పుడూ చూడలేదు. తడిచేతులు తుడుచుకోకుండానే కొంగుకు కట్టుకున్న ఉత్తరాన్ని తీసి, సీను ఇది చదువురా, మీ బాప అస్తుండు అంది. సీను ఆ ఉత్తరాన్ని చదివాడు. అలాగే కుర్చీలో కూర్చుండిపోయాడు. వాడిలో ఏ సంతోషమూ కనిపించలేదు. శాంత నివ్వెరపోయింది. అదేమిట్రా, మీ బాపు వస్తుందంటే నువ్వట్లయినావు అంది. వాడు ఎటో చూస్తూ, అమ్మా నాన్న రావటం నాకిష్టం లేదు అన్నాడు. ఆ మాటకి శాంత నోరు తెరిచింది. ఎందుకురా అంది కోపంగా. నాన్న ప్రజలకి ద్రోహం చేస్తున్నాడు, ఏదో దీర్ఘాలోచనలకెళ్ళిపోయి అన్నాడు వాడు. నీకేమన్నా పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు అని అరిచింది. అవునమ్మా, ఏ అజ్ఞాత నాయకుడైనా ప్రభుత్వానికి దొరకట్లేదంటే ప్రజలు దాచిపెట్టడం వల్లనేనమ్మా. ఎన్నిసార్లు వాళ్ళు దాచిపెట్టడం వల్ల నాన్న తలకి 10 లక్షల రేటు పెరిగింది. మరిప్పుడు నాన్న లొంగిపోతే ఎవరికి లాభం, ఎవరికి ద్రోహం? వయసుకు మించిన కొడుకు మాటలకి నిర్ఘాంతపోయిన శాంత స్థాణువైంది. నాన్న ఉద్యమంలో చచ్చిపోయి వస్తే సంతోషపడతాను, కాని 10 లక్షలతో లొంగిపోయి వస్తే భరించలేను. ఆ మాట తల్లితో అనలేదు, మనసులో అనుకున్నాడు. ఉత్తరాన్ని తల్లి చేతిలో కుక్కి పుస్తకాల బ్యాగ్ భుజాన వేసుకుని సైకిల్ తీసుకుని మౌనంగా వెళ్ళిపోయాడు. శాంత మళ్లీ కంపించిపోయింది. అగరొత్తి పొగలా పరుచుకున్న ఆనందమేదో ఆవిరైపోతున్నట్టుగా తోచింది. ఇరవై 25వ తేదీ తెలతెలవారుతుండగా ఆ దుర్వార్త శాంతని చేరింది. రామగిరిగుట్టల్లో రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో సదాశివ్ చచ్చిపోయాడు. పిల్లలింకా నిద్రలేవలేదు. శాంత దుఃఖంతో ఒలిక్కిపడి లేచింది. ఇన్నాళ్ళు లేని ధైర్యంతో ఒక్కొక్కరే ఆ ఇంటివైపు సానుభూతితో వస్తున్నారు. పిల్లలిద్దరికీ విషయం తెలిసి తల్లితో పాటు బావురుమన్నారు. శాంత తలబాదుకుంటూ వాళ్ళని దగ్గరికి తీసుకుని మరింత ఏడ్చింది. కుంగున ముడేసుకున్న ఉత్తరాన్ని విప్పి చూసుకుంటూ గుండెలవిసేలా ఏడ్చింది. వచ్చిన వాళ్లంతా ఎవరి జ్ఞాపకాల్ని వారు నిమరేసుకున్నారు. సూర్యుడికి దడపుట్టి పడమటి దిక్కుల్లోకి వెళ్ళిపోయాడు. సాయంత్రమవుతుండగా శవం వచ్చింది. త్వరగా అంత్యక్రియలు చేయడానికి పెద్ద మనుషులు హడావిడి పడుతున్నారు. శాంత శవం మీద పడి భోరుమంది. పాడెకట్టారు. దాన్ని భుజాలకెత్తుకునే ముందు, ఆఖరిసారిగా మీ అయ్యని చూసి కాళ్ళు మొక్కుండ్రి అంటూ నలుగురు పెద్ద మనుషులు సీనుని రవిని తీసుకొచ్చిండ్రు. సీను కన్నీళ్లతో తండ్రి మొహంలోకి చూసి చేతులెత్తి మొక్కాడు. తండ్రి శవం దగ్గరికి అడుగులు అడిగేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ వచ్చిన రవి ఒక్కసారిగా పెద్ద మనుషుల్ని విదిలించుకుని అరిచాడు.
1: నేను నాన్నని చూడాను, ఇప్పుడు చూస్తే ఎప్పుడూ గుర్తొస్తాడు. నిన్ను చూడా, నాన్న జాతరలో తప్పిపోయిండు అనుకుంటా. నేను ముఖం చూడా
0: అంటూ ఏడుస్తూనే ఇంట్లోకి పరిగెత్తాడు. వాడి చర్యకి అందరూ చలించిపోయారు. వాడు ఇంట్లో దూరి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడే శవాన్ని ఎత్తుకున్నారేమో. వాడి ఏడుపు డప్పుల చప్పుడుతో కలిసిపోయింది. ఆ శవం తరలిపోయింది.
2: ఇంతవరకు కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి నాన్న తప్పిపోయాడు కథ చదివి వినిపించారు పి. కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. రేపు పొద్దుగల 8:30 ప్రసారమయ్యే కథనం కార్యక్రమంలో నాన్న గది కథను వింటారు.
3: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సింగిడి సినిమా పాటల హరివిల్లు. మాతో ముచ్చట పెట్టుకుంటా మీకు నచ్చిన పాటలను వినొచ్చు 10 గంటల దాకా. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 అనే కోడ్ని జత చేసి 2950081, మరొక నంబర్ 2300081 నంబర్లకి ఫోన్ చేయండి. మరి సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం శ్రీవారికి ప్రేమలేఖ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానక్ గారు పాడిన ఈ పాట.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితోటి మాట్లాడదాం. హలో
1: బబ్లు.
0: బబ్లు, ఏం చేస్తుంటావు? లేదు, రమాదేవి. ఓకే, వినిపిస్తాను. ఇట్లా మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నామన్నారు? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఎట్లున్నాయి వరంగల్లో ఎండలు? ఏంటి, నీ మాట నాకు అర్థం కాలే. మామూలుగా ఇప్పుడు అంటే చెడుగొట్టానలు పడతాయనని అంటారు కదా, గట్లనే కొద్దిసేపు పడతాయి, వెళ్ళిపోతున్నాయి. గాలి దుమారాలు అవి ఉంటాయి కదా ఇప్పుడు మిరుగు కంటే ముందు, అట్లనే. సరే, నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేసేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. మీరు వినాలనుకున్న పాటను ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా కోరవచ్చు. మీరు కోరిన ఈ పాటలను పొద్దుగల 8:40 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమంలో సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాటయ్యనుండ్రి కార్యక్రమంలో మీ ఉత్తరం చదివి పాటను వినిపిస్తాం. మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్ 5040001. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు ఆకాశవాణి ఆదిలాబాద్ వారికి మా నమస్కారములు. మా కోసం మరో చరిత్ర సినిమా నుంచి

పదహారేళ్లకు నీలో నాలో అనే పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ నుంచి న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, మరి వీరడిగిన పాట వచ్చేస్తుంది, వినేసిద్దాం.

0: గజ్జా బబలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు శ్రోతలు సింగడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల దాకా ఉంటుంది. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 అనే కోడ్ని జత చేసి 2950081, మరొక నంబర్ 2300081.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. మీ పేరు? నరేష్ కుమార్. ఏం చేస్తుంటావు? ఏంటండి? టీవీ మెకానిక్. కొంచెం గట్టిగా మాట్లాడారా? ఎలా ఉంది మరి మీ బిజినెస్? అంటే ముందు ఒకప్పుడు వేరే టీవీలు, ఇప్పుడు అన్నీ ఈ వే అంటే టీవీలు చేంజ్ అయినాయి కదా, మరి ఇప్పుడు ఎట్లా ఉంది? మరి
1: అప్పుడు బిజినెస్ బాగుండే మేడం, ఇప్పుడు అంతేం బాగాలేదు. అది చాలా మస్తే పడేసాడు టీవీ ఇప్పుడు.
0: అవును,
1: ముందు అంటే రిపేర్ చేయగలుగుతుంది, కానీ ఇప్పుడు అంత దాంట్లో ఏం ఉండదు. రిపేర్ చేసేంత సీన్ లేదు. అది బోర్డు పోయిందంటే బోర్డు కొత్తేసుకోవాలి, ప్యానల్ వెళ్ళిపోయిందంటే టీవీ పడేసరికి వస్తుంది అట్లా.
0: అవును కదా,
1: ముందు అంతా లేదు వరకు.
0: ఇప్పుడున్న టీవీలను ముట్టాలంటేనే భయం అనిపిస్తుంది అది కదా.
1: రిపేర్ అంతా ఏమి అయితలేవు అవి.
0: ఓహో, మరి ఇంకా ఈ టీవీ రిపేర్ కాకుండా వేరేది ఏదైనా చేస్తారా?
1: షాప్ ఉంది మేడం, కిరణ్ షాప్ ఉంటాయి, కిరణ్ షాప్.
0: ఓహో, రెండు నడిపిస్తున్నారు అన్నట్టు మీరు.
1: అవును.
0: మరి అంటే రెండు ఒకటే దాంట్లో ఉంటాయా?
1: లేదు, వేరే వేరేనే.
0: మరి అది ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఇప్పుడు కిరాణా షాప్ ఎప్పుడు చూసుకుంటారు?
1: పొద్దున కిరాణా షాప్, మధ్యాహ్నం వెళ్ళే షాప్ చూసుకుంటాం.
0: ప్రొద్దున సాయంత్రం కిరాణా షాప్ గిరాకీ మస్తుంటది కదా. సరే, మరి ఏ పాట వినిపిస్తారు మరి మా శ్రోతలకి?
1: జగదేక వీరుడు, అట్లోక సుందరి.
0: ఆ సినిమాలో ఏ పాట?
1: అబ్బనీతి అని చెప్ప.
0: సరే, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా మరి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: ఓకే, ఫోన్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు.
1: ఓకే, ధన్యవాదాలు.

అబ్బా, ఎండలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. అటు ఎండ ఇటు చెమటతో విసుగు కోపం వస్తుంది కదా. అయితే ఈ ఎండాకాలంలో మనకు ఇబ్బంది పెట్టేవి బల్లులు కూడా. చూడడానికి చిన్నగానే ఉన్నా పెద్ద సమస్యలు తెస్తుంటాయి. చిన్న చిట్కాలతో వీటి బెడద నుంచి తప్పించుకోవచ్చట. ఘాటైన వాసనకు బల్లులు పారిపోతాయి. ఎలాగంటే మిరియాల పొడిని నీటిలో కలిపి బల్లులు తిరిగే ప్రదేశంలో స్ప్రే చేస్తే వచ్చే ఘాటు వాసనకు పారిపోతాయి. ఇంకా కోడిగుడ్డు పెంకుల వాసనకు కూడా బల్లులు పరిగెత్తాలా చేస్తుంది. అలాగే నీరు పుదీనా నూనె కలిపి స్ప్రే చేసిన ఫలితం ఉంటుందట. అయితే బల్లులు చల్లగా ఉండే ప్రదేశంలో ఉండవు, వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంటాయి. మరి బట్టలు వేసుకునేటప్పుడు మంచిగా దులిపి వేసుకుండ్రి. ఇంకా వండిన పదార్థాలపై తినే పదార్థాలపై మూతలు పెట్టి ఉంచుండ్రి. చిన్న చిన్న బల్లులు ఈ ఎండాకాలంలో మస్తు తిరుగుతాయి.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి, శుభోదయం.
0: శుభోదయం మీకు కూడా. మీ పేరు?
1: రాము. రాము.
0: రాము, ఏం చేస్తుంటావు?
1: టైలరింగ్ చేస్తుంటా అండి.
0: ఎక్కడ నేర్చుకున్నారు మీరు?
1: సూరత్ లో.
0: అబ్బా, అక్కడ నేర్చుకున్నారా? మరి ఎందుకు అంత దూరం వెళ్ళిండ్రు?
1: చిన్నప్పటి నుండి అక్కడే ఉండేది, మా అమ్మ నాన్న వాళ్ళకి అక్కడ.
0: ఓహో, మరి ఇక్కడికి ఎప్పుడు వచ్చిండ్రు?
1: ఇక్కడ సొంత ఊరు కాబట్టి ఇక్కడ ఉంటున్నాం.
0: ఓహో, అప్పుడు కొంచెం పనికి వెళ్ళి మళ్ళీ తర్వాత సొంత ఊరికే తిరిగి వచ్చారు.
1: అవును.
0: మరి ఇప్పుడు అంటే మీకు గిరాకీ మంచిగానే ఉంటుంది కావచ్చు, మరి అక్కడ నేర్చుకొని వచ్చిండ్రు, చాలా బాగా కుడతారు అని.
1: ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది టైలరింగ్ ఉంటుంది.
0: మరి మీరు ఒక్కరే కుడతారా, ఇంకా మీ చేతి కింద ఎవరే ఉన్నారా?
1: లేరండి, ఒక
0: రోజుకు ఎన్ని కుడతారు?
1: రెండు నుంచి మూడు డ్రెస్సులు కుట్టచ్చండి.
0: మరి ఇప్పుడు సీజన్ అయిపోయింది, పెళ్లిళ్ళ సీజన్ అంతా, ఒక నెల రోజుల దాకా ఏమీ లేవు ముహూర్తాలు. ఇప్పుడు కొంచెం ఎక్కువ గిరాకీ ఉండేది కావచ్చు కదా, అంటే పాత ఏమన్నా ఉంటే కుట్టేస్తారు. మరి ఏ పాట వినిపిస్తారు మా శ్రోతలకి? సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా మరి. ఫోన్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 2950081, మరొక నంబర్ 2300081.

గణిత ఖగోళ శాస్త్రవేత్త మహాకవి అయిన ఒమర్ ఖయ్యం జయంతి ఇయ్యాళ్ళ. ఈయన మే 18న 1048 సంవత్సరంన ఇరాన్లోని నైషాపూర్లో పుట్టాడు. అల్ఫత్ ఉమర్ ఇచ్న ఇబ్రహీం అల్ ఖయ్యం ఆన్ నైషాబూమ్ అనేది ఈయన పూర్తి పేరు. రుబాయిలు రుబాయియాత్ ఏ ఖయ్యం అనే సంకలనంతో ప్రసిద్ధి. ఆల్జిబ్రా జియోమెట్రీలలో ప్రసిద్ధి.

కోపర్నికస్ ప్రతిపాదించిన చాలా కాలం ముందే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కయ్యూమ్ అనేది ఈయన కలం పేరు. ఆ కాలంలో సాహిత్య రచన చేసే పారసిక కవులందరూ కలం పేరుతోనే రచనలు రాసేవారు. రుబాయి యాత్ అనే పద్యాలను ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్ ఆంగ్లంలోకి అనువాదించాడు. ఈ అనువాదము ప్రపంచ ప్రఖ్యాత పొందింది. ఈ రుబాయిత్కు పాఠశాల పేరుతో దువ్వూరి రామారెడ్డి గారు చేసిన ఆంధ్రానువాదం కూడా తెలుగు సాహిత్యంలో బాగా పేరు పొందింది. ఉమర్ ఖయ్యం 1122 డిసెంబర్ 12న మరణించాడు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల దాకా ఉంటుంది. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 అనే కోడ్ని జత చేసి 2950 81, మరొక నంబర్ 2300081.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్కారం మేడం.
0: మీ పేరు?
1: మౌనిక.
0: మౌనిక, ఏం చేస్తుంటావు? చేన్ పని చేస్తుంటావు. ఇప్పుడు ఎండాకాలం కదా, మరి ఇప్పుడు రెస్ట్ అయినా?
1: రెస్ట్
0: తుక్కేరుడు అంతా అయిపోయింది. మరి చేన్ పనిలో బాగా పనులు ఉంటాయి కదా, నీకు ఏ పని అంటే ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది? ఎందుకు?
1: అది ఈజీగా ఉంటది మేడం.
0: మంచిగా కూసోని దన్న దన్న వీకచ్చు కదా. వంగుండడేనా?
1: కొందరు కూసుండి వేస్తారు, కొందరు వంగుంటారు.
0: తొందరగా అయిపోతుంది కదా పని, కొంచెం ఇష్టం అనిపిస్తుంది మళ్ళీ నీకు.
1: బాగా ఇష్టం. మందు పోసుడు, మళ్ళీ
0: మందు పోసుడు. అయ్యో, ఈ రోజు కలిసింది కదా.
1: రోజు నంబర్ చూడాలా, అది
0: మర్చిపోలా. మరి ఇంకా ఏం చేస్తున్నావు? మరి ఇప్పుడు ఎండాకాలం, ఇక మంచిగా చేన్ల కొవ్వులు లేదు, పొద్దంతా మరి ఎట్లా టైం పాస్ అవుతుంది నీకు?
1: ఏం లేదు మేడం, రేడియో మంటిగా, టీవీ కూడా లేదు.
0: అయ్యో, రేడియో వింటావు, మంచిగా పాటలు వస్తాయి, ముచ్చట్లు వస్తాయి, అన్నీ వినుకుంటా ఉంటున్నావు. ఇక మరి ఎండాకాలం పనులు అన్నీ అయిపోయినాయా? ఎండుగులు, పాపడాలు అన్నీగా
1: అయిపోయినాయి.
0: ఎంతమంది పిల్లలు నీకు?
1: ఇద్దరు.
0: ఏం చదువుతున్నారు?
1: ఒక బాబు ఇప్పుడు ఫస్ట్ క్లాస్, ఒక ఇంటికానే ఉంటాడు, చిన్న ఉన్నా 3 ఇయర్స్.
0: మరి ఇంకా నీకు, నువ్వు ఇంకా చేయంలో కోత అంటున్నావు.
1: 10 ఇయర్స్ నుంచి వెళ్తారండి.
0: మరి ఇంకా పిల్లలు చిన్నగానే ఉన్నారు, వాళ్ళని చూసుకుంటా మరి నువ్వు

0: చేన్లకు వెళ్ళినప్పుడు ఎవరు చూస్తారు మీ చిన్న బాబుని?
1: అత్తమ్మ ఉంటుంది,
0: ఓహో, వాళ్ళ దగ్గర ఉంటారు.
1: దగ్గర
0: కొట్టుకుంటారా ఇద్దరు పిల్లలు? కొట్టుకుంటారా?
1: బాగా అల్లరి చేస్తారు.
0: ఎప్పుడన్నా కోపగించుకున్నారా మరి పిల్లల్ని అల్లరి చేసినప్పుడు?
1: వస్తుంది మేడం, అట్లా కోపం వస్తుంది,
0: మళ్ళీ అయ్యో అనిపిస్తుంది కదా వాళ్ళని చూసేదానికంటే.
1: మళ్ళనేమో బాధపడతాం.
0: అందరిది అంతే ఉంటుంది కదా.
1: అవును మేడం.
0: మరి ఆడుకోవడానికి ఎండలా తిరుగుతున్నాడా మీ పెద్ద బాబు?
1: పెద్ద బాబు వాళ్ళ అమ్మమ్మ ఇంటి కాడ ఉన్నాడు, చిన్న బాబు నా దగ్గర.
0: ఓహో, బెస్ట్
1: సెలవులైందంటే,
0: అంటే
1: సెలవులైనాయంటే అమ్మమ్మ అని అంటాడు.
0: మళ్ళీ స్కూల్ చాలా అయిందంటే పాపం వాళ్ళు బిజీ అయిపోతారు కదా.
1: అవును మేడం,
0: కదా సెలవులల్లనే కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేసేది.
1: అక్కడ ఫ్రీడమ్ దొరుకుతుంది, ఇక్కడ ఫ్రీడమ్ దొరకదు.
0: ఎందుకు ఇక్కడ ఉండదు మరి?
1: ఇక్కడ ఎండలా తిరిగనియ్యరు, అటు ఇటు ఆడనియ్యరు, అల్లరి. అమ్మమ్మ ఇంటి కాడంటే
0: కొంచెం
1: ఎవరైనా
0: గర్వం
1: వస్తే
0: ఉంటది.
1: ఆడుకు, అమ్మమ్మ దగ్గర ఎంతనే గర్వం.
0: చాలా మంచిగా మాట్లాడినావు మౌనిక. మరి ఏ పాట వినిపిస్తావు మాకు?
1: శ్రీ మంజునాథన్ సినిమా నుంచి ఏ సాంగ్ అన్నా వేయండి.
0: సరే, నువ్వు అడిగిన పాట వేస్తాను, మరి విందామా?
1: విందాం.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నీకు.
1: థ్యాంక్ యూ.
0: ఓకే.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోనుగా శ్రోతలు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుంట్రీ పాటైనుంట్రీ కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు 10:30 మధురిమలం మనసుకు హత్తుకునే హాయన పాటలను వినుండ్రీ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వాణిజ్య రంగ ప్రముఖులు, సీఈఓలు స్వీడన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశంలో వచ్చిన మార్పును వారు ప్రశంసించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. పశ్చిమాసియా సంకోభం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని దాటి 20,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ తీసుకువెడుతున్న ఒక నౌక గుజరాత్లోని కాండ్లాలో ఉన్న దీన్దయాళ్ పోర్ట్ అథారిటీకి చేరుకుంది. కేరళలో వీడీ సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. నిబంధనలకు విరుద్దంగా సాగే ఆన్లైన్ ఔషధాల విక్రయాలు, చైన్ ఫార్మసీల మితిమీరిన డిస్కౌంట్లకు నిరసనగా ఈ నెల 20వ తేదీన ఫార్మసీ బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కెమిస్ట్ డ్రగ్గిస్టుల అసోసియేషన్ తెలియజేసింది. రాష్టంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ఈ నెల 20వ తేదీన కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2000.

0: 500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరుటిని చూశారు ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. యా స్టూడియో క్లాక్ సమయం 10:04:19:21 దాటి అలా ముందుకు వెళుతూ ఉంది. మరి మండే మార్నింగ్ సిటీ అంతా బిజీగా ఉంటుంది, అసలు సమ్మర్ కదా. ఇంకొంచెం బిజీ అయ్యి అంటే త్వరగా ఆఫీసులకు వెళ్ళిపోయాలనే మూడ్ లో ఉంటారు. ఎక్కడ ఎలా ఉన్నా కూడా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూనే మీ జర్నీని కంటిన్యూ చేయండి. ఈ జర్నీలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు, ఎస్పెషల్లీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ మీకోసం నేను వినిపిస్తాను. మరి ఈరోజు ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్లో ఏంటి, ఏ పాటలు ఏ ఇయర్ విందాము అంటే 1990 నుంచి 1995 వరకు. ఈ మధ్యకాలంలో అంటే అప్పటి వరకు ఒకవైపు ఆ మధ్యకాలంలో కొత్త కొత్త సంగీత దర్శకులే కాకుండా కొత్త కొత్త వాయిస్లు కూడా మనల్ని బాగా ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత కొత్త వాయిస్లు అనేవి కొత్త సింగర్స్ రావడంతో ఆ వరద కంటిన్యూస్గా ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి ఎక్కువ మంది కొత్త సంగీత దర్శకులు కానివ్వండి అలాగే సింగర్స్ కానీ రావడానికి అవకాశం కలిగింది. మరి అలాంటి ఆ ఇయర్ స్పాన్లో మరి విన్నటువంటి బ్యూటిఫుల్ అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ మీకోసం వినిపిస్తాను. ఎస్పెషల్లీ ఏఆర్ రహమాన్ 1992 మన ఏఆర్ రహమాన్ వచ్చిన తర్వాత అనుకోకుండానే కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా పెరిగాయి. మరి ఆ ఫస్ట్ సినిమాకే తనకు నేషనల్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. రోజా సినిమా నుంచి మిన్మిని అనే సింగర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. రాజశ్రీ రాసినటువంటి ఈ పాటకి ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందించారు. మరి ఆ పాట ఒక్కసారి మీకోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

మీకు కూడా ఆశగా ఉంది కదా, మీ పేర్లు చదివి మీకు నచ్చిన ఆ అంటే 90 నుంచి 95 మధ్యలో వచ్చినటువంటి పాటలు మీ పేరు మీద వినిపిస్తే ఇంకా దిల్ ఖుషి అవుతుంది కదా. అయితే లేట్ ఎందుకు, 0402324 0852 నెంబర్ కి వాట్సాప్ చేయండి. 1990 నుంచి 95 లోపు వచ్చినటువంటి సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్స్ మరి సెలెక్టెడ్ గా తీసుకొని చెప్పండి, తప్పకుండా నేను వినిపిస్తాను. రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పేపర్

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. 10:12:13 దాటి అలా వెళ్లిపోతుంది. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ మధ్య మధ్యలో మంచి మాటలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా జేబులో రూపాయి లేకపోయినా చేతిలో ప్లాస్టిక్ ముక్క ఉంటే చాలు, బ్రాండెడ్ బట్టల నుండి ఐఫోన్ దాకా ఏమైనా మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి కదా. అదెలా అనంటే క్రెడిట్ కార్డ్ అండి. క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఇప్పుడు వాడుకో నెక్స్ట్ మంత్ కట్టుకో అనే ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ల మాయలో పడి రూపే అనే యూపీఐ లింక్ చేసి చాయ్ దగ్గర నుండి షాపింగ్ మాల్ దాకా తెగ గీసేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటున్నానంటే ఈ మురిపెం కేవలం 45 రోజులు మాత్రమే గడువు దాటిందా, మీ ముక్కు పిండి వసూలు చేసే 40% రకరకాల వడ్డీలు
4: సరస్వతి సమేత ఉండే బ్రహ్మదేవుడు సత్యలోకం వెళ్ళిపోయే ఈ మాయకుచ్చల ముంత ఆదిశక్తి తలపండు పూర్తి తీసుకొని పార్వతి సమేత ఉండే గనుక కైలాసం పోతున్నాడు.

పిండాండాన్ని మోసటానికి ఆదిశక్తి ఒక నాగేంద్రుడు తయారు చేసింది. 12 సురసల ప్రతాపి నాగన్న ఆ నాగన్నకు ఇల్లు తయారు చేసింది. అటువంటి యొక్కనేమి ఆ ఇల్లు అని పుట్టంటారు. ఆ పుట్టులో ఉండి పిండాండాన్ని కొనతోక మీద ఆడుస్తున్నాడు ఆ నాగేంద్రుడు. పోత పోత శంకరుడు ఏమన్నాడు, ఆ బూడిద తీసిన పుట్టల పోషుడు. ఈ బూడిదలంతా అడవులు తయారైతుంది, ఒక్కరికి ఒక్కటే ఉండాలి, ఇద్దరు కానీ పుట్టల పోషుడు. పుట్టల పోసి కైలాసం వెళ్లిపోయిండు. ఆ పుట్ట లోపలను మరి అవి తరుగుతున్నది. ఆదిశక్తి బీడిది అటువంటి యొక్క ఆ పుట్ట లోపల అందముల పిండమాయరా. గడియా ఇంక గడవ పట్టనే, రెండు గడియాలు కూడా గడవ పట్టనా.

0: దేవి ప్రసవించినది ఆ పుట్ట లోపలానా,
1: భూదేవి ప్రసవించినది ఆ పుట్ట లోపలానా.
0: ఆడపిల్ల జన్మించింది, ఆ పిల్లకు 5 శిరములు, 5 10 భుజములు, చక్కని యొక్క సూర్య వేడి కడలు, చంద్ర వేడి కడలు, 7 దిటీల మంది వేసిన ఆ పిల్ల, ఆ యొక్క పుట్టలోపల పుట్టి ఆ నాగేంద్రుని యొక్క చుట్ట చుట్టి ఆ చుట్ట మీద బండ పెట్టి కొనతోక నోట్ల పెట్టి 12 శిరములు గొడుగు పెట్టి ఆడిస్తున్నది. ఆ పిల్లను పుట్టలోపల పెంచుతున్నది. ఆ పిల్లను పుట్టలోపల పెంచినప్పుడైనాను అటువంటి గడిల మీద మహాత్యంత సేపు ఆ పిల్ల ఇంత ఇంత ఇంత ఇంత 5 పిల్లంత అవుతున్నది. అయినప్పుడే ఆ సూర్య భగవానుడు ఉదయించేటప్పుడు ఆ ప్రతాపి నాగన్న ఆ పిల్లను శిరస్సు మీద పెట్టుకుని ఆ పుట్టలకల్లా బయటికి వెళ్లి సూర్య నమస్కారం చేస్తుండు. అప్పుడు అక్కడ ఎవరు వస్తా ఉన్నారు? ఆ యొక్క దేవదేవుడైన శ్రీమన్నారాయణ ఏమో వైకుంఠంలో ఉన్నాడు, బ్రహ్మదేవుడు సత్యలోకం ఉన్నాడు. మరి 33 కోట్ల జీవరాశుల సృష్టి చేసుకుంటే బ్రహ్మదేవుడు ఉండని, దుష్టుల శిక్షించుకుంటూ శిష్యులను రక్షించుకుంటూ విష్ణుదేవుడు ఉండని, ఆ బోళాశంకరుడు సమస్త చరాచర ప్రాణికోట్లను ఈ జీవరాశులు ఎట్లా జీవించుతున్నాయి, ఏమి భుజిస్తున్నాయి, ఏమి తాగుతున్నాయి, ఎట్లా నిద్రపోతున్నాయి చూసేద్దామని పార్వతి సమేతుండయి ఆ గజ్జల గజనంది మీద కూర్చొని బయలుదేరినాడు. సమేతుండీ గజ్జల ఎల నంది మీద కూర్చొని ఆ దేవా సంగమయ్య గంటల శంకుని కనకనకన మృగంగా

మొద్దులైనా వారు దాటబట్టిరి మద్దులైనా వారు దాటబట్టిరి అడవిలో లేలు దుప్పులు మన ఓదులు మారి పెద్దప్పులు.

లేల వాళ్ళు చూడబట్టిరి, తుప్పల వాళ్ళు చూడబట్టిరి, వ్యాఘ్రముల సింహ శార్దూల అలగలికి నేను శంకరుడు.

0: పెట్టదు. ఆ అమ్మవారు అంత క్రాంతితో ఉన్నది. సూర్యుడే అని నల్లబడిపోయిండు శంకరుడు. చూసి ఏమిటిది ఈ విచిత్రము? సూర్యుడు తూర్పు భాగమందు ఉదయిస్తాడు, ఈ పనుడు భాగమంది తేలితృత్వం చూసేవారికల్లా. అటువంటి నాగేంద్రుడు శిరం మీద పంచదేవత గజగామిని మన రూపిని కన్న తండ్రి ఓర్మిని కామిని వెయ్యారు చుడుబడి లేరు సుందరి. ఏమీ ఆ పిల్ల సౌందర్యం పార్వతమ్మ. ఈ నంది దగ్గర కూర్చో ఇక్కడ, నేను ఇట్లా పోయి అట్లా వస్తాను. నీకేం పని అయ్యా? నీతో నేను వస్తా. లేదు లేదు, నాకు 12 పనులు. నువ్వు అవతలకు పోయినప్పుడు నేను వస్తానా రాను? నేను పోయినప్పుడు కూడా నువ్వు రావద్దు
1: స్వామి, నీతో నేను వస్తా తీసుకుపో.
0: పార్వతి నా మాట విను.
1: లేదు స్వామి, నీకు తప్ప ఎవరితో పోవాలి? నేను
0: నా మాట విను. నేను ఎన్నో పనులుంటాయి కదా.
1: ఏది ఏమన్నా తప్పసరి నీతో వస్తా.
0: లేదు ఇక్కడ ఇక్కడ ఇక్కడ నేను మళ్ళీ వస్తా. నేను వచ్చినాక నువ్వు పోదు. ఆ దేవాతంగం అయ్యా అటువంటి ఎత్తు చిన్నది వృక్షము పెద్దది కడగల్ల వృక్షము కాంచాల మరి భూమితో పెట్టిన కారణంలో పుట్టనే పట్టభద్రుడి శిరం మీద కనుక నేమి పంచదేవతను చూసిండు. ఏమీ దీని సౌందర్యము.

ఏమీ ఈ అమ్మాయి సౌందర్యం ఎంత బాగున్నది, దీన్ని మాత్రం నేను పొందని విడవను అంటున్నాడు. అమ్మవారు నాగేంద్రుడు శిలం మీద ఉండి ఏమంటున్నది, పళ్ళు తెరిచి పక్కనున్నవి వరే మూర్ఖ, నేను ఎవరైంది నీకు తెలియదు కదా, ఒట్టిగానే వర్ణిస్తున్నాం ఎందుకు, అక్కడ ఒక కోనేరు కాజేసింది, ఆ కోనేరులో తామర పుష్పం చేసింది, పక్కన మండి ఆ కోనేరుల పడ్డది, ఆ కోనేరుకి 7 మెట్లు కాజేసింది, ఒక్కొక్క మెట్టు మీద అడుగు పెట్టి ఎంచుకుంటారా ఒక్కొక్క పేరు, ఆ కొన మెట్టు మీదకి వచ్చేవరకల్లా ఏ వరుస ఆ వరుసతో నన్ను ప్రేమించమన్నది. మొదటి మీద అట్టు మొదటి మెట్టు మీద అడిగి పెట్టి నువ్వు సంగమయ్యా, ఇది నేను సంగమ దేవరుని అన్నాడు. రెండో మెట్టి మీద అడిగి పెట్టింది నా భార్య పార్వతి అన్నాడు. మూడో మెట్టి మీద అడిగి పెట్టినాడు బ్రహ్మదేవుడు అన్నాడు. నాలుగో మెట్టి మీద అడుగు పెట్టిండు సరస్వతి అన్నాడు. ఐదో మెట్టి మీద అడుగు కూడా

0: తండ్రి యొక్క పనుబిడ్డ సూర్యుని చక్కదనము, తూర్పున చంద్రుని చక్కదనము, నటన వెయ్యి బాయిలే పిల్ల చక్కదనము అని చంకకెత్తుకొని, పార్వతమ్మ రా, మనకు ఒక వరహాన వర కుమార్తె దొరికింది, నీకు బిడ్డగా ఉన్నది రా
1: చెప్పినంత లోపల కనుక పార్వతమ్మ ఏమంటాయి ఉన్నదైనా ఇంటవయ్యా అబ్రహ్మణాథు.

ఇది సంగమ దేవరికి ఎక్కడ తోసపడక బిడ్డ అన్నాడు. బిడ్డ అన్నప్పుడే పగ్గున మండి అడ్డం జానడు పొడుగుమున్నడై తామర పిశ్వంలో బావిలు ఆడుతున్నది. ఆ చక్కని పిల్లలను చూసిండు. సూర్య వేడి కడలు, చంద్ర వేడి కడలు, ఏడు తీటి ఇలా మదం

ఓటి కొడుకులు నేరు అటువంటి అడుగ బిడ్డలు వేరు కనుక కొడుకులు బిడ్డలు కావాలంటే 33 కోట్ల జీవ రాసులు 84 లక్షల జీవులే బిడ్డలను కనుక ఈ పిల్ల తల్లిదండ్రులు లేని పిల్ల.

0: తీసుకొని రొమ్ము కత్తుకున్నా పార్వతి. మరి ఆ పిల్లకేమి పాలివు?
1: అటువంటి కొడుకు లేని కోరికతో పిల్లలు లేని పీర్తి చూడండి. బాబాను కనుక రొమ్ము కత్తుకున్నదే.

0: అమ్మవారు
1: స్వామి దేవసంగమయ్యా, నా దగ్గర అటువంటి పాపకి ఇచ్చేటువంటి పాలు లేవు కదా, ఏమి చేయగలను అంటున్నా.
2: పిండం లేదు, తొమ్మిది నెలలు మొయ్యలేదు, నీకు పాలు లేవంట. ఆ దేవసంగమయ్య పుత్తమంతా ఊపిది బట్టి అటువంటి ఊపములు జపములు ఉలిక్కి పెడతాది. ఒక్క మంత్రం ఏడు తప్పకుండా నూటికి ఒక్క మంత్రం, నూటికి మంత్రం తన వెళ్ళదు అది వినాడే. పార్వతమ్మ మీద మోహన మంత్రం చదివి వీధి కొట్టినప్పుడే గుప గుప గుప ఏడు పుట్ల జ్వరం వచ్చి అటువంటి యొక్క బట్టంత స్వాభాలంత రూపాయి గొప్ప గొప్ప షేపులు వస్తున్నాయి. ఆయన పార్వతమ్మగా పిల్లనేమి పిల్లనేమి పట్టుకున్నదేమి, పార్వతమ్మ

అట్లా వెళ్తే 5 నోర్లు దాపుతున్నది, ఏ నోట్లో పెట్టాలి, నాకు ఉన్న ఎరుండా ఏం చేయాలయ్యా అనగా శంకరుడు ఏమంటాడు, కాబట్టి నన్ను ధ్యానం చేసి 5 తల ఒక్క దగ్గర కను, ఒక్కటే తలైతనుడు. అటువంటి యొక్క నేను శంకరుని ధ్యానం చేసినది శివ పంచాక్షర మంత్రము పఠన చేసి ఆ పాలు మాడ మీద పితికి 5 శిరములు ఒక్క దగ్గర కన్నప్పుడే ఒక శిరమైంది. ఆ పిల్ల పేరేం పెడదామయ్యా, పంచాది క్రీడల్లో పోయినాక పెడదాం పమ్మను. ఆ పిల్లని తీసుకొని పార్వతమ్మ వెనక కూర్చున్నది గజ్జల గజనంది మీద దేవతంగా ముందు కూర్చొని

ఎనిమిది తొమ్మిది రోజులు గడవండి, పది రోజులు పదకొండు రోజులు గడవచ్చా. పురుడు లేదు పెరగంగ పెళ్లి లేదంటారైనా పెళ్లి సంగతి అట్టుందని. పదకొండు రోజుల్లో కస్తూరితోని అలుకులు అలిగి కర్పూర ముగ్గులు పెట్టి తల్లికి పిల్లకి స్నానం పోసి పురుడు చేసి పదకొండు పన్నెండు పదమూడు ఇరవై ఒక్క రోజు దగ్గరికి వచ్చినది శంకరునికి ఒక కుమార్తె యొక్క రేణుక కుమార్తెన్నదని. ఎప్పుడైతే ఇరవై ఒక్క రోజు తొట్టెలు ఇస్తానని దేవాన దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలకు చెప్పిండో బ్రహ్మదేవుడే బ్రాహ్మణుడు వచ్చే జాతకర్మలు చూసి మరి అటువంటి పిల్ల పేరు ఏమి పెడతా ఉన్నాడు? అటువంటి యొక్కనేమి నీళ్ళల్లో పుట్టింది నిలవేని కనుకనేమి పుట్టెల పుట్టింది భూలోకరమ్మ జలముల పుట్టింది జలవీర సుందరి పుష్కాల పుట్టింది రేణుక దేవైనా పుష్కాల పుట్టింది రేణుక దేవైనా.

0: ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం కీర్తిశేషులు శ్రీ చుక్క సత్తయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జననఘట్టం బొగ్గు కథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: అందరు గుర్తు చేసినటువంటి పాట ఏంటో తెలుసా? యమలీల సినిమా నుంచి పాట వినిపించమన్నారు. ఎస్పెషల్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి ఈ పాట భువన చంద్ర గారు, సాహిత్యానంద చారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు నిజంగా ఈ పాటతోటి, అంటే అప్పటికే రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి సినిమాలతోటి సూపర్ డూపర్లు అందుకున్నప్పటికీ ఈ పాటతోటి యూత్ని తెగ ఆకర్షించారు. ఈ పాటతోటి ఒక బట్టల సేల్స్ అనేవి తెగ పెరిగిపోయాయి. ఇంతకీ ఏంటా సేల్స్ అని అనుకుంటున్నారు కదా. ఎస్, వినండి.
2: నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో
1: అది లెక్క

రా, నిజంగా తెగ వేశారు జీన్స్ ప్యాంట్లు కదా. మరి ఒకసారి మీ పాత పెట్టెలో ఉన్నటువంటి జీన్స్ ప్యాంట్లను తీసి చూడాలన్నంత ఫీలింగ్ కలిగింది కదా. ఎస్, చూడండి చూడండి, చక్కగా అప్పటి నుంచి ఈ జీన్స్ ప్యాంట్ల క్రేజ్ బాగా పెరిగింది. పాటల ద్వారా కూడా ఇలాంటి వాటికి సేల్స్ పెంచొచ్చు అని ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒకసారి రుజువు చేశారు. రైట్, ఇలాంటిది సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్స్ కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆ జయసురభి రమేష్. ఎస్, ఎవర్గ్రీన్స్ హిట్ సాంగ్స్ తో పాటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా. ఎస్పెషల్లీ విజయవాడ అంటే గుర్తొచ్చేది ఏంటి? ప్రకాశం బ్యారేజ్ కదా, మన కనకదుర్గమ్మ గుడి, వ్యాపారాల హడావిడి. కానీ ఇప్పుడు బెజవాడ కాస్త హైదరాబాద్ అలవాట్లతో, కల్చర్తో పోటీ పడుతూ ముందుకెళ్తుందట. ఎందుకు అంటున్నానంటే, హైదరాబాద్ అనగానే దమ్ బిర్యానీ బ్రాండ్ కావచ్చు, కానీ అట్ ప్రజెంట్ బెజవాడకు కూడా అది ఒక ట్రెండ్గా మారింది. ఎస్, విజయవాడ ఇప్పుడు బిర్యానీ అడ్డంగా మారిపోతుంది. ఎందుకంటే రీసెంట్గా చేసిన సర్వేలో విజయవాడలో ఆన్లైన్ ఆఫర్లతో 90% కేవలం బిర్యానీ లేనటండి. ఇక్కడ పొద్దున 4 గంటలకి అలారం కంటే ముందు బిర్యానీ వాసనలు మేల్కొల్పుతున్నాయట. అంతేకాదు అర్ధరాత్రి దాటినా సరే కుండ బిర్యానీలు, దమ్ బిర్యానీల కోసం క్యూలు కడుతున్నారట కొందరు. ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నవారు ఇంకొందరు అంటూ డెలివరీ బాయ్స్ చెప్తూ ఉన్నారు. సో మరి బిర్యానీ ఎవర్ గ్రీన్గా మారుతుంది. ఏదైనా కూడా సమ్మర్ కాబట్టి మరి బిర్యానీ విషయంలో కొంచెం దూరంగా ఉండి బాడీని కూల్గా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మసాలాలు ఎక్కువ తింటూ ఉండడం వల్ల బాడీ హీట్ ఎక్కువ అవుతుంది. విజయవాడ లాంటి కొంత తీవ్ర ప్రదేశంలో మరింత ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నేను మీ ఆర్జేశ్వరి రమేష్ మనమున్నా ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో. ఇప్పుడు మీకోసం మరో వండర్ఫుల్ హిట్ సాంగ్. ఏంటి అంటే మరి రకరకాల పాటలు, డాన్స్ నెంబర్స్ అలాగే ట్రెండింగ్ నెంబర్స్ తో పాటు దేశభక్తిని పెంచేటటువంటి పాటలు కూడా ఆ టైంలో వచ్చాయి. ఎస్పెషల్లీ 1993లో వచ్చినటువంటి మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నా దేశం అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగే కదా. మరి ఈ పాటని వినిపించండి అంటూ సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి తొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వరి, విక్రాంత్ బాబు కుటుంబ సభ్యులు అలాగే శ్రావ్య, హానీబాబు, అనిత, కుశాల్ కరీంనగర్ నుంచి మెసేజ్ పంపించారు. వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్ అలాగే భవ్య, శ్రీ సుధారామయ్య కుటుంబ సభ్యులందరూ పంపించారు. వీళ్ళందరూ కూడా మేజర్ చంద్రకాంత్ నుంచి పాట వినిపించమన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ పాటకి జారాజ్ సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆ పాట ఇప్పుడు మీకోసం.

అనుభవ అరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన నరుకోశావా నీరు పెట్టావా కోత కోశావా కుప్ప నూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిష్టందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ముడెవడికి వచ్చరా. పడుకు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల తండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా.

0: ఎస్, ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట కదా. ఇలాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మన జనరంజని.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. కొందరికి అస్సలు ఇష్టం ఉండదబ్బా, ఎందుకంటే ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ వినిపిస్తూ ఉంటే లేదు లేదు లేదు నా మైక్ నాకు ఇచ్చేయి అంటూ తెగ సతాయించేస్తున్నారు తెలుసా. ఎందుకంటే నెక్స్ట్ షోకు ప్రిపేర్ అయిపోయారు. ఇందుకీ ఎవరు అనే ఉత్సాహం మీలో ఉంది కదా. ఎవరు అంటే
2: ఆర్జే లక్ష్మి.
1: యస్, ఆర్జే లక్ష్మి. లక్ష్మి చాలా ఉత్సాహంగా కనబడుతుంది. ఏంటి అస్సలు ట్రాఫిక్ లేదా ఏంటి?
2: ట్రాఫిక్ తక్కువగానే ఉంది కానీ మన శ్రోతల్ని పలకరించాలని ఆనందం ఒకటి ఉంటుంది కదా. సో ట్రాఫిక్ యాజ్ యూజువల్ ఉంటది.
1: ఓకే,
2: మనం మెట్రోలో వచ్చేసాం కాబట్టి మనకు అంతగా అర్థం కాదు.
1: ఓకే లక్ష్మి, మరి సమ్మర్ అనగానే అందరికి వెకేషన్స్ ఎక్కువగా గుర్తొస్తుంటాయి. మరి సమ్మర్ వెకేషన్ పై నీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ప్లేస్ ని చూజ్ చేసుకుంటే అంటే ఒక్కసారి చాలా మంది ఏంటంటే ఏదో బ్యూటీ స్పాట్స్ కో రాకపోతే వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఇన్నోవేటివ్ గా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే

0: చేస్తే మంచిది?
1: సెలెక్ట్ చేసుకోవాలంటే యాక్చువల్ గా మనకి సమ్మర్ చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ మన కంట్రీలోనే చాలా ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో కూలింగ్ చూసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మన మనసుకి ప్రశాంతతనిచ్చేది. అది ఆధ్యాత్మిక స్థలం కావచ్చు లేదంటే ఒక ప్రకృతి సౌందర్యాన్ని కూడిన స్థలం కావచ్చు. సో ఎక్కడికైనా సరే కొంచెం అంటే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కువ డిస్టెన్స్ లో కాకుండా మన ఇండియాలోనే హ్యాపీగా చక్కగా వెళ్ళి చూసేసి రావచ్చు.
0: ఓకే, ఇండియాలోనే చక్కగా చూసి రావాలన్నావు కాబట్టి మరి ఇండియాలో చూసి రావడానికి ఒక ఫెసిలిటీని గవర్నమెంట్ కల్పిస్తుంది, అది ఏంటో కూడా చెప్తాను. ఓకేనా?
1: చెప్పండి.
0: రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇంతకీ ఇండియాలోనే తిరిగేటటువంటి ఆ ప్లేస్ ఏంటి అని అనిపిస్తుంది కదా. ఎస్, అదేంటో ఒక అదిరిపోయే పాట. ఎందుకు అదిరిపోయే పాట అంటున్నానంటే, ఒకవైపు ఇళ్ళరాజా గారు, మరోవైపు రాజ్ కోటి గారు, ఇలా వీళ్ళందరూ కీరవాణి గారు తమ తమ పాటల్ని తోటి ఎంటర్టైన్ చేస్తూ ఉంటే, ఒకవైపు ఏఆర్ రహమాన్ తనదైన స్టైల్ని జనాలకు అలవాటు చేస్తూ ఉన్నారు. అలాంటి పాట, ఆయన కంపోజ్ చేసినటువంటి పాటలు ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తూ ఉంది. ఓకేనా? మరి అలాంటి పాట ఇప్పుడు మీకు ఏ సినిమా నుంచి అంటే ప్రేమికుడు నుంచి వచ్చేస్తుంది. లేట్ చేయకుండా పాట విన్నాం, స్టే ట్యూన్డ్.

అదిరి పోయే పాట కదా, ప్రేమికుడు ఏ ఆర్ రహమాన్ కంపోజిషన్ లో. ఏ ఆర్ రహమాన్ అండ్ సురేష్ పీటర్స్ పాడినటువంటి పాట రాజశ్రీ సాహిత్యం, ఏ ఆర్ రహమాన్ కంపోజిషన్. మామూలుగా లేదు 1994 లో వచ్చినటువంటి ఈ సినిమా, అప్పటికి ఇప్పటికీ ఎస్ తెలిసిందే కదా సూపర్ డూపర్ హిట్. మరి ఈ టైంలో ఒక విషయం చెప్తానండి, ఈ సమ్మర్ వెకేషన్ కి ఎక్కడికి వెళ్దాం, వైజాగ్ బీచా, గోవానా, లేక ఫ్లైట్ ఎక్కి మాల్దీవ్స్ వెళ్దామా? హలో, వీటన్నిటినీ బాప్లాంటి ఒక క్రేజ్ అప్డేట్ వచ్చేసింది. ఏంటంటే ఫ్లైట్ జర్నీ అంటే రన్వే మీదే ల్యాండ్ అవ్వాలి అని అంటాం అనుకుంటాము, కాదు ఇప్పుడు నేరుగా సముద్రంలో నీళ్ళలోనే ల్యాండ్ అయిపోవచ్చు. ఎస్, అది ఎక్కడ అంటే ఫారెన్ లో ఎక్కువగా మనం చూసేవాళ్ళం. అయితే మన భారతదేశం మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ లక్షాద్వీప్ లో ప్రారంభం కాబోతుంది. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కల్పేని, కద్మత్, కిల్టాన్, కవరత్తి అలాగే అగత్తి లాంటి బ్యూటిఫుల్ ఐలాండ్స్ కి ఇక జస్ట్ 9 నుండి 10 మందితో ఈ సీప్లేన్ గాల్లో తేలుతూ నీళ్లపై వాలుబోతుంది. అగత్తిలో రీసెంట్ గా చేసిన ట్రయల్స్ కూడా సక్సెస్ అయ్యి మరి లేట్ చేయకుండా ఈ సమ్మర్ లో ఆకాశంలో విహరిస్తూ సముద్రపు అలలపై ల్యాండ్ అయ్యే ఈ సరికొత్త అడ్వెంచర్ కోసం బ్యాగ్ ప్యాక్ చేసుకోండి. ఓకేనా? రైట్, ఇది ఈరోజు సూపర్ డూపర్ ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ విన్నారు కదా. ఇలాంటి హిట్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి అవన్నీ వినాలంటే మీరు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాలని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మరో షోలో మరిన్ని మంచి మాటలు, పసందైన పాటలు విందాం. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మరో ఎవర్గ్రీన్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. హలో బ్రదర్ నుంచి స్టేడియం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి వియత్నాం, సౌత్ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాలతో సంబంధాలు మరింత విస్తృతమవుతాయని మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ జన్మదినం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వాణిజ్య రంగ ప్రముఖులు, సీఈఓలు స్వీడన్లో ప్రధానమంత్రిని కలిశారు. భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశంలో వచ్చిన మార్పును వారు ప్రశంసించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు నుంచి యువజన క్రీడా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయి. తెలంగాణ రాష్ట సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలు, సేవలను అధికారికంగా గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు చెప్పారు. కేరళలో వీడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తోంది. రాష్ట ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ప్రభుత్వం వీటికి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. చర్లపల్లి తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ రైలు ప్రతి ఆదివారం చర్లపల్లి నుంచి రాత్రి 9:30 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. రాష్టంలో మరో 3 రోజుల గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ప్రజలు ఎండవేళల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం ప్రజలకు సూచించింది. ఈ నెల 26వ తేదీ నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రాత్రి 7:30 గంటలకు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 గంటలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆకాశవాణి సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు గారు వారసుడిగా చిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేశారు. అది కూడా స్వయాన తండ్రిగారి దర్శకత్వంలోనే. ఇక ఆ తర్వాత సినిమాకు తనను మెరుగుపరుచుకుంటూ నట సింహంగా

తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడిగా వెలుగొందుతున్నారు. ఎవరి గురించి ఇదంతా చెప్తున్నానో ఈ పాటకి అందరికీ అర్థమైపోయింటుంది అనుకోండి. కన్ఫర్మేషన్ గా ఒక పాట వినిపిస్తాం. ఆ హీరో నటించిన పాటలే ఈ రోజు మనం గుర్తుకొస్తున్నాయిలో వింటామన్నమాట. మరి వినేద్దామా ఆ పాట?

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయిలో. మరి ఇందాక పాట విన్నాం కదా, ఆ పాట వింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం నందమూరి బాలకృష్ణ గారి గురించిన కబుర్లు, ఆయన నటించిన సినిమాలోని కొన్ని హిట్ సాంగ్స్ వినబోతున్నాము అని. తాతమ్మ కళ సినిమాతో నటుడిగా తొలి అడుగు వేశారు. అన్నదమ్ముల అనుబంధం, శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, అక్బర్ సలీం అనార్కలి తదితర చిత్రాలలో తండ్రిగారి పర్యవేక్షణలో నటనకు మెరుగులు దిద్దుకున్నారు. మరి ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. మరి పాట వినిపించినందుకు ఒక స్పాట్ వేస్తాను, ఆ తర్వాత పాట. ఓకేనా?

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని ఇలాంటి హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక విన్నాం కదా సీతారామ కళ్యాణం సినిమాలోని ఆల్ టైమ్ హిట్ సాంగ్. నిజంగా ఆ సినిమా ఎంత బాగుంటుందో కదా. ఒక లవ్ స్టోరీని అంటే దేవుళ్లతో ముడిపెట్టి ఇద్దరు ఈ రెండు ఊళ్ల మధ్య గొడవలతోటి కనెక్ట్ చేసి ప్రజెంట్ చేసిన ఒక ప్లెజెంట్ లవ్ స్టోరీ అలాంటి సినిమా. సాంగ్స్ అయితే ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో. ఇక మరి కెరీర్ స్టార్టింగ్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్, మాస్ ఓరియంటెడ్ చిత్రాలతో విజయాలను అందుకున్నారు బాలకృష్ణ గారు. పర్టికులర్ గా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో తెలుగుతనం ముట్టిపడే పంచకట్టితో, పల్లెటూరి యాసతో కూడిన డైలాగ్స్ తో మన ఇంట్లో కుర్రాడా అనిపించేలా ఆకట్టుకున్నారు. మంగమ్మ గారి మనవడు, ముద్దల కృష్ణయ్య, ముబగోపాలుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడైతే మీకు వినిపిస్తాను మంగమ్మ గారి మనవడు సినిమాలోని ఒక పాట. ఈ సినిమా అయితే చెప్పక్కర్లేదు మీకు, ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ అన్ని కూడా. ఇక భానుమతి రామకృష్ణ గారి క్యారెక్టర్ ఉంటుంది, అసలు ఎలా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది బామ్మగారి క్యారెక్టర్ లో. అసలు సినిమా విజయం కావడానికి, అంత విజయవంతం కావడానికి కూడా మెయిన్ భానుమతి రామకృష్ణ గారు అని చెప్పొచ్చు. మరి ఇక ఆ సినిమాలోని ఈ పాట వినేద్దాం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించిన కబుర్లు మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. ఒకదాని నుంచి ఒకటి హిట్ సాంగ్స్ కదా. యాక్చువల్ గా తండ్రి వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్నారు అన్నట్టు సాంఘిక జానపద పౌరాణిక సినిమాల్లో నటించి ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నారు బాలకృష్ణ గారు. మనందరికి తెలుసు డైలాగ్ డెలివరీలో ఆయన స్టైల్ ఎంత విలక్షణంగా ఉంటుందో. అఫ్ కోర్స్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనుకోండి, ఎంత భారీ డైలాగ్ అయినా సరే అనర్గళంగా చెప్పడం బాలయ్య స్పెషాలిటీ. అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునేది ఈ పేరుతోటి కదా. ఇంకొన్ని కబుర్లు ఈ పాట తర్వాత చెప్తాను, వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే ముద్దుల కృష్ణయ్య సినిమాలోని ఈ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ మీకొస్తాం.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాం. మరి ఎక్కువ డ్యూయల్ రోల్స్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరోలలో బాలకృష్ణ గారు టాప్ లో ఉంటారని చెప్పాలి. అపూర్వ సహోదరులు, ఆదిత్య 369, రాముడు, భీముడు, పెద్దన్నయ్య, రీసెంట్ అఖండ, సింహ అని అంతకుముందు చంద్రకేశ్వర రెడ్డి, తర్వాత వచ్చిన లెజెండ్లు సాధించిన విజయాలు మర్చిపోగలమా? మరైతే ఇప్పుడు విందాం అపూర్వ సహోదరుల సినిమాలోని ఈ చక్కటి యుగళగీతాన్ని. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చింది సినిమా. ఇందులో భానుప్రియ, విజయశాంతి గారు యాక్ట్ చేశారు. కమర్షియల్ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. మరి ఈ సెపరేట్ సాంగ్ మీకోసం

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్

0: అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని ఆ పద మధురలను చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్ గా బాలకృష్ణ గారు ప్రతి సినిమాలో సినిమా పట్ల ఆయనకుండే ప్యాషన్, పడే కష్టం, నిబద్ధత మనకు తెలుస్తూనే ఉంటాయి. చక్కటి స్టోరీ, ఆకట్టుకునే మాటలు, అలరించే పాటలు, వినోదం, విలువలతో ఎప్పుడూ రాజీ పడకపోవడం. దర్శకులు ఎవరైనా సరే బాలకృష్ణ గారి సినీ ఫార్ములా ఇలాగే ఉంటుంది. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన సంగతులు కీప్ లిజనింగ్, గుర్తుకొస్తున్నాయి. ముందే ఒక స్పాట్ వినిపిస్తాను, ఆ తర్వాత ముద్దుల మావయ్య సినిమా నుంచి ఒక చక్కటి పాట. యాక్చువల్ గా తల్లి తండ్రి అన్ని తానే పెంచిన చెల్లి కోసం ఒక అన్న ఎంత చేయగలడు, ఎంతవరకు వెళ్లగలడు అనేది చాలా భావోద్వేగ భరితంగా వచ్చిన సినిమా ఇది. ఎంత సూపర్ హిట్ చెప్పక్కర్లేదు, ఇప్పటికీ అందరికి తెలిసే ఉంటుంది అప్పట్లో వచ్చిన సినిమా. మరి అందులో ఒక పాట వినిపిస్తాను, ఓకేనా? స్టే ట్యూన్డ్.

పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. తండ్రి చాటి తనయుడిగా శ్రీరంగ ప్రవేశం చేసి తండ్రికి తగ్గ తనయుడిగా సినీ పరిశ్రమలో తెలుగు ప్రేక్షకుల మనస్సులో సువర్ణ అధ్యాయాన్ని సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు బాలకృష్ణ గారు. నందమూరి తారక రామారావు గారి బయోపిక్లైన కథానాయకుడు మహానాయకుడు సినిమాలతో నిర్మాతగా తండ్రి పాత్రను పోషించిన కొడుకుగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పెద్దన్నయ్య సినిమాలో నుంచి ఈ చక్కటి పాట. ఆస్వాదించండి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. దాదాపు 6 దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్స్ లో స్థానం దక్కించుకున్న తొలి హీరోగా అవార్డు అందుకున్నారు. ఇక భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ కూడా అందుకున్నారు. మరి మరో పాట వినిపించేస్తాను ఇప్పుడు. సమరసింహారెడ్డి సినిమాలు పాటలన్నీ కూడా మీ అందరికీ తెలుసు కదా ఎంత హిట్ సాంగ్స్. యాక్చువల్ గా సినిమాల దిశను మార్చి ట్రెండ్ సెట్ చేసే సినిమాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు ఒకటి సమరసింహారెడ్డి. మరి అందులోని సూపర్ సాంగ్ మీకోసం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి గుర్తుకొస్తున్నాయిలో లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని పాటలను వింటున్నాం. ఇవి కొన్ని మాత్రమే, మనకున్న టైం కొద్దే, పాటలు మాత్రం బోల్డ్ కాబట్టి ఉన్న వాటిలోనే కొంచెం మన ఫేవరెట్ సాంగ్స్ వినిపిస్తున్నాను.

యాక్చువల్ గా తన నటనతో చిత్రాలతో కొన్ని తరాల ప్రేక్షకులను ప్రభావితం చేశారు, చేస్తున్నారు కూడా. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తూ పాత్రలకు తగినట్టు తనను తాను మౌల్డ్ చేసుకుంటూ తన అన్స్టాపబుల్ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. దట్స్ వై హీఈస్ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 12:05 దాటింది. ఈరోజు వరల్డ్ మ్యూజియం డే. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను మీ అర్చి లక్ష్మి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనం గమనిస్తే ఆల్మోస్ట్ ప్రతి రోజుకి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈరోజు May 18 అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటో ఇందాక చెప్పే కదా మీకు, ఇంటర్నేషనల్ మ్యూజియం డే. అసలు మన హైదరాబాద్ లోనే ఉంది కదా సాలార్జంగ్ మ్యూజియం, మరి ఈ డే గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి. అందుకే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఈరోజు. ఈ సందర్భంగా కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం May 18 ని అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఒక దేశానికి సంబంధించిన నాగరికత, చరిత్ర, వాస్తు, శిల్పకళలు, వారసత్వాన్ని తెలియజేసే విలువైన వస్తువులను భద్రపరిచి ప్రజలకు అవగాహన కల్పించేవి మ్యూజియంస్ కదా. మనమైతే మన పర్సనల్ థింగ్స్ అనుకోండి, ఏమన్నా అక్షరాల రూపంలో ఉండేవి డైరీలో రాసుకుంటాం, వస్తువులు అయితే ఇంట్లో లాకర్లలోనూ లేదంటే కబోర్డ్స్ లోనూ భద్రంగా దాచుకుంటాం కదా. మరి దేశానికి సంబంధించిన అయితే మ్యూజియంసే కదా. ఇలాంటి మ్యూజియంల ప్రాముఖ్యతను, చరిత్రను, సాంస్కృతిక వారసత్వం కాపాడటంలో వాటి ప్రాముఖ్యతను తెలియచేయడమే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ముఖ్య ఉద్దేశం. మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. అంతర్జాతీయ విజయ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ రోజు థీమ్, అంటే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మ్యూజియంస్ యునైటింగ్ ఎ డివైడ్ వరల్డ్, అంటే విభజించబడిన ప్రపంచాన్ని ఏకం చేస్తున్న మ్యూజియంలు అని అర్థం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లోని మ్యూజియంస్ లో స్పెషల్ ఈవెంట్స్ తో పాటు సందర్శకులకు ఫ్రీ ఎంట్రీ కూడా కల్పిస్తాయి. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు కొన్ని వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మ్యూజియంని చూడటం అంటే చరిత్రను తెలుసుకోవడం, ఆయా కాలంలోకి మనల్ని మనం తీసుకెళ్లడం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎంచక్క నగరంలోని సాలార్జంగ్ మ్యూజియం ను సందర్శించండి. ఓకేనా? మరి సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాలను వార్తలు ప్రసారమవుతాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడీ సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్ లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ జరగబోయే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతెన్బర్గ్ లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమాపేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమాపేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రధానమంత్రి క్రిస్టర్సన్ తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల సీఈఓలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో గోతెన్బర్గ్ లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్ లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వాధీనతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్ లోని గోతెన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈ రోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ ది 5వ్ రాణి సోనియాలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ 2 ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారం

0: పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త యూడీఎఫ్ మంత్రివర్గం ఈ రోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
1: നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും
0: മാജി കെപിസിസി അധ്യക്ഷൻ രമേശ് ചെന്നിത്തല, പ്രസ്തുത കെപിസിസി അധ്യക്ഷൻ സണ്ണി ജോസഫ്, മറൊക മാജി അധ്യക്ഷൻ കെ മുരളീധരൻ, IUML നായകുട് പി കെ കൂൻഹാലി കുട്ടി തദ്ദിതരു കൊന്തമന്ത്രി വർഗ്ഗంలో സീനിയർ നായകുള്ള ഉണ്ടാരു. തിരുവനന്തപുരംలో 21 മന്ദി സഭ്യല മന്ത്രിവർഗ പ്രമാണ സ്വീകാര മഹോത്സവം പ്രസ്തം കൊൻസാഗുതുంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట అసెంబ్లీ స్పీకర్ తమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయశర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలో అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమాపేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు వస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్బంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్దం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదల్ కలపు ప్రాంతంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన ఎల్టీటీఈపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర ఆర్థిక మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యకుడు అనూర కుమార దిస్సనాయక ఆధ్వర్యంలో రేపు బట్టరమూలలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈ రోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.

ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు జరిగే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: మన సంస్కృతిలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నమే ప్రధాన ఆహారం మనకి. తర్వాత అంటే టిఫిన్స్, కెలాక్స్, బ్రెడ్ లాంటివి యాడ్ అయ్యాయి. కానీ అంతకుముందు 3 పూటల రైసే తినేవాళ్ళు చక్కగా. అప్పటి లైఫ్ స్టైల్కి శ్రమకి సరిపోయేది. మరి ఇప్పుడు వే ఆఫ్ లివింగ్ చేంజ్ అయింది. అన్నం అంటే భయం, అంటే తింటే వెయిట్ పెరిగిపోతామేమో అని కదా. ఈ విషయం గురించి కొన్ని విషయాలు ఇవాళ టీట్ ఫిట్లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనం రైస్ గురించి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా బరువు పెరగడానికి రైస్ మాత్రమే రీజన్ కాదంటే తినే క్వాంటిటీ, ఇందాక చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ కూడానట. సో సరైన టైంలో సరైన పరిమాణంలో తింటే నో ప్రాబ్లం అంటారు. ఇంకా చెప్తాను మరిన్ని విశేషాలు. కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ మెస్మరైజింగ్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ట్వీట్ లో రైస్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఈ మధ్య బ్రౌన్ రైస్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, సో కడుపు నిండినట్టుగా ఉండి ఎక్కువసేపు ఆకులు వేయకుండా హెల్ప్ అవుతుందట. అన్నంతో ఎక్కువ ఆయిల్ ఫ్రైలు తీసుకోకుంటే, అంటే తీసుకుంటే వెయిట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ కాబట్టి కూరగాయలు ప్రోటీన్స్తో కలిపి తింటే హెల్దీ అంటున్నారు నిపుణులు. మరి చెప్తాను మరిన్ని విషయాలు. ఇప్పుడైతే మీకోసం ఒక పాట వినిపిస్తాను, భలే భలే మగడవే సినిమా నుంచి ఎనర్జెటిక్ డ్యూట్. ఎంజాయ్ దిస్.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్ గా మనం రైస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. రైస్ అంటే భయపడటానికి మెయిన్ రీజన్ ప్రెజెంట్ జాబ్ కల్చర్. అంటే రోజంతా కూర్చుని ఉండే ఉద్యోగాలు కాబట్టి మనం రైస్ తింటే ఇంకా వెయిట్ పెరిగిపోతామేమో అని ఒక భయమో సందేహం చాలా మందికి ఉంటుంది.

అన్నము కార్బోహైడ్రేట్కు కేరాఫటర్స్. నిజం చెప్పాలంటే శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సత్తుందట. మరి ఇంకొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇప్పుడైతే బాహుబలి సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. రైస్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా అన్నం అంటే ఇష్టపడేవాళ్ళు

అంటే తింటే వెయిట్ పెరిగిపోతామేమో అని చాలా మంది ఇప్పుడు టిఫిన్స్ అవి ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ నైట్ టైంలో డిన్నర్ ప్లేస్లో. సో అలా అన్నం ఇష్టం ఉండి కూడా తినలేకపోయే వాళ్ళు కంప్లీట్గా మానక్కర్లేదు. సరైన మోతాదులో సమతుల ఆహారంతో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అని నిపుణుల సలహా. మరి ఆలోచించండి. అండ్ ఇప్పుడైతే పాట వినేయండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి రాష్టంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పర్యాటక వారోత్సవాలు దోహదపడతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈరోజు నుంచి రాష్ట వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్టంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్దత ఎంతో కీలకమన్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ HMDA గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హనుమకొండ జిల్లాలో కూడా ప్రకృతి విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సమ్మయ్యనగర్, వివేక్ నగర్, ప్రగతి నగర్, TNGS కాలనీ తదితర ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని మంత్రి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ఈ నెల 23 వరకు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన జుంబా కార్యక్రమంలో రాష్ట యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఒలింపిక్

0: అసోసియేషన్ అధ్యకులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండి సోనీ బాలాదేవి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన 5 కిలోమీటర్ల వాక్దాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా నార్కపల్లి మండలం చెరువుగట్టుకు చెందిన యువతి గడుసు నవ్య మృతి చెందారు. ఎంఎస్ చదివేందుకు 2.5 సంవత్సరాల క్రితం నవ్య అమెరికా పెళ్లారు. షికాగోలోని యూనివర్సిటీలో చదువుతున్న నవ్య శనివారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న నవ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి కొండ సురేఖ, ఆలయ అర్చకులు నిన్న ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. క్రీడా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వివిధ జిల్లాల్లో మార్థాన్ రన్లు నిర్వహించారు. నల్గొండలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్ లో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యా గ్రామర్ స్కూల్లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడ్డంలో క్రీడలు, వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు జగిత్యాలలో నిర్వహించిన 5 కిలోమీటర్ల మారథాన్ ను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. జనగామ జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐడీఓసీ నుంచి ధర్మకంచా స్టేడియం వరకు నిర్వహించిన 2K రన్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో డీసీపీ రాజమహేందర్ నాయక్, ఆర్డీఓ గోపీరామ్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. క్రీడా ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం వనపర్తి ప్రభుత్వ బాలుర కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్ ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కలెక్టర్,
1: సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకున్నాం, ఇక్కడ వెనకాల ఒక జిమ్ ఏర్పాటు చేశాము, బ్యాడ్మింటన్ కోర్ట్ ఏర్పాటు చేశాము. కోర్ట్స్ మీద గవర్నమెంట్ దృష్టి చాలా పెద్దగా ఉంది. ఈసారి సీఎం కప్ లో కూడా మన జిల్లా నుంచి పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది. మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ ని మన లైఫ్ లో ఒక భాగంగా చేసుకుని మనం శారీరకంగా బాగుంటే మెంటల్ హెల్త్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది, మానసికంగా కూడా మనం చాలా మంచిగా ఉంటాం.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రీడా వారోత్సవాలను కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి ప్రారంభించారు. సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ,
2: మ్యారథాన్ పెట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, యూత్ మధ్యలో ఒక అవనం ఉండాలి, వాళ్ళకి ఫిట్నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ కొరకు ఈ మ్యారథాన్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఒక రోజు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా వేరే వేరే స్కిల్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ కి ఏమేం ట్రైనింగ్ నడుస్తున్నాయి, ఏమేం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీని మీద ఒక కార్యక్రమం ఉంటుంది.
0: ఆసిఫాబాద్ లో నిర్వహించిన 2K రన్ ను జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించాలన్నారు. ప్రభుత్వాలు యువతకు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్తగూడెంలో క్రీడా వారోత్సవం సందర్బంగా ప్రకాశం స్టేడియం నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మోడ్ గణేష్ పాల్గొన్నారు. రాష్టంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ప్రజలు ఎండవేళల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం ప్రజలకు సూచించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సీతారాం మాట్లాడుతూ, ఎయిడ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మందికి నివాళులర్పించడానికి ఈ మెమోరియల్ డే ఎంతో ముఖ్యమైందని వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వేద పాఠశాల నిర్మించారు.

అన్నారు. ఈ నెల 23న టెంపుల్ సిటీ ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు నిన్న ఆహ్వానించారు. సిరిసిల్ల పట్టణంలో ఈ నెల 23న జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఏర్పాటు చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల శాఖ జీఎం హనుమంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వయోవృద్దుల ఆదరణ కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల్లో ఒకటి ప్రణామ్ మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రభుత్వ సౌజన్యంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు జనగామలో ఏర్పాటు చేసిన ప్రణామ్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ను కలెక్టర్ ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి రాష్టంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పర్యాటక వారోత్సవాలు దోహదపడతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ రోజు నుంచి రాష్ట వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్టంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ క్లాక్ టైం ఎగ్జాక్ట్లీ 1:20. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ఎండలు చూసారా ఎలా పేలిపోతున్నాయో? ఎలాగో హాఫ్ సమ్మర్ ని క్రాస్ చేసేసాం అనుకోండి, మాన్సూన్స్ కూడా త్వరగానే ఎంట్రీ ఇస్తాయని చల్లని కబురు కూడా వచ్చింది. కానీ వివిధ భారతి అనే అద్భుత సంగీత ప్రపంచం మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంచుతుంది, సేద తీరుస్తూనే ఉంటుంది, అలరిస్తుంది కదా. ఎనీవేస్, నేను రెడీ క్వశ్చన్స్ తో, మరి మీరు రెడీనా మొబైల్స్ తో? ఇక మొదలెడతామా షో టైం ని? అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? ఇది జనరల్ క్వశ్చన్ అనమాట, సో తెలుసుకోండి, తెలియకపోతే ఇంకోసారి వినండి. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? మరి తెలుసుకోండి, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ అంటే వాట్సాప్ 0402324-0852. ఇప్పుడు మీకోసం జీన్స్ మూవీ నుంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్, ఎంజాయ్ చేస్తాం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం టైం. మరి ఎంత చక్క జీన్ సినిమా నుంచి ఒక పాట వినేశారు. అండ్ ఇప్పుడు ఆన్సర్ మీకు ఆన్సర్ రివీల్ చేసే ముందు ఇందాక నేను ఏం క్వశ్చన్ అడుగుని మిమ్మల్ని చెప్తాను ఇంకోసారి మీకు. యాక్చువల్గా గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా దేన్ని పిలుస్తారు అని ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. మరి చాలా మంది ఆన్సర్ పంపించారు, మేబీ వెతికిండొచ్చు, తెలుసుకోండొచ్చు, చాలా హ్యాపీగా అనిపించే విషయం. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. సంతోష్, శాంతి, రిషిత, సుచిత్ర నుంచి, కౌకూర్ నుంచి, సంతోష్, మూర్తి, సైనికపురి నుంచి, కర్నూలు నుంచి, కోట బ్రహ్మయ్య, రాజ్కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుంచి, ఒక బెల్లంపల్లి నుంచి, ఆడప్ సంతోష్ కుమార్, బ్రహ్మయ్య, న్యావానంద నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రాజస్థాన్లోని కుంభాల్గఢ్ కోటను గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. యాక్చువల్గా సుమారుగా 36 కిలోమీటర్ల పొడవున్న ఈ గోడ చైనా వాళ్ళ తర్వాత ప్రపంచంలోనే అతి పెద్దదట. 15వ శతాబ్దంలో రాణా కుంభ దీన్ని నిర్మించారు. ఆరావళి పర్వతాల మధ్య ఉన్న ఈ గోడపై ఒకేసారి 8 గుర్రాలు పక్కపక్కన వెళ్లొచ్చట. సో అంత వైశాలంగా ఉంటుంది. 360కి పైగా ఆలయాలు ఉన్న ఈ కోటను ఇప్పటి వరకు శత్రువులు ఎన్నడూ జయించలేకపోవడం దీని ప్రత్యేకత. ఇది యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక కట్టడం కూడా. సో ఇలాంటి వాటిని మనము అప్పుడప్పుడు ఇలా తెలుసుకుని గర్వించే విషయాలు అనమాట. అప్పుడప్పుడు ఇలా అడుగుతూ ఉండాలి, మీరు చెప్తూ ఉండాలి. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక చక్కటి పాట వినిపిస్తాను. ఏం మాయ చేశావే సినిమా నుంచి అందరినీ మాయ చేసిన ఈ పాట మీకోసం ఆన్ ద వే.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక వినేశాం కదా ఏం మాయ చేసావు సినిమా నుంచి అల్ లవ్లీ సాంగ్. నిజంగా ఎన్నిసార్లు విన్నా కూడా మెస్మరైజ్ అవుతూనే ఉంటాం. ఆ పాట రెహమాన్ గారి కంపోజిషన్ అలాంటిది. అండ్ సమంత గారు అయితే ఎంత క్యూట్ గా ఉంటారు. ఆ సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యి మొత్తం అందరిని మాయ చేసేసారు, చేస్తున్నారు కూడా. ఎనీవేస్ మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు? యాక్చువల్ గా మనకి సినిమా పరిశ్రమలో ఉన్న హీరో కాలండి, హీరోయిన్స్ కానివ్వండి, లేదంటే సపోర్టింగ్ యాక్టర్స్, సింగర్స్ ఎవరైనా సరే, వాళ్ళు అసలు పేర్లతో కాకుండా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చేంజ్ చేసుకున్న పేర్లతో పాపులర్ అవుతారు. అంటే చిరంజీవి గారు కానివ్వండి, నానిగారు అలాగనమాట. సో అలాగా సింగర్ మినిమిని ఎన్ని చక్కటి పాటలు గుర్తొస్తాయి ఆ పేరు వింటేనే. సింగర్ మినిమిని అసలు పేరు ఏంటి? మరోసారి వినండి, సింగర్ మిన్మిని అసలు పేరు ఏంటి? ఆలోచించండి. ఆన్సర్స్ రాయకరం ఏంటంటే జస్ట్ వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ సాంగ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక ప్రేమం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేసాం. అండ్ ఇప్పుడు ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, సింగర్ మిన్మిని అసలు పేరు ఏంటి అని. చాలా మంది పంపించిన ఆన్సర్, అందరి పేర్లు చదవడం కుదరదు కాబట్టి కొంతమంది పేర్లు చదివేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. అనిత గజ్వేల్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, షాపల్లి నుంచి చింతా శ్రీనివాసరావు, అమ్మనగుర్తి నుంచి బొమ్మదేని లక్ష్మీనారాయణ, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ప్రేమ్నాథ్ కళావతి ఆన్బూర్ నుంచి పంపించారు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పీజే రోసలిన్. సో మిన్మినిగా మనలందరినీ చక్కటి పాటలతో అలరించింది అనమాట. ఇన్వెస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం మరో అంటే కొంచెం లవ్లీ మెలోడ్ అనమాట, చాలా బాగుంటుంది ఈ పాట. ఎంజాయ్ ది స్ట్రీట్. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి చక్కగా పాట విన్నేశారు రుక్మిణి సినిమా నుంచి. అండ్ ఇప్పుడు మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా? మీరు అడిగేస్తున్నాను. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ రోజు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అని, సో ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియం ఏది? మరోసారి వినండి క్వశ్చన్, భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియం ఏది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం చూడాలని ఉంది సినిమా నుంచి ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్.

చూడాలని ఉంది సినిమా నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. ఇందుకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియం ఏది అని. చాలా మంది పంపించారు ఆన్సర్. మరి వాళ్ళకి ఉన్న అవేర్నెస్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. రమేష్ గుప్తా జిల్లెలగూడ నుంచి, ధర్మసాగర్ నుంచి శైలజా వేణు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి. సో వీళ్ళంతా పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ కోల్కతాలోని ఇండియన్ మ్యూజియం, మన భారతదేశంలోని అతిపెద్ద పురాతన మ్యూజియం. యాక్చువల్ గా ఇది 1814 ఎస్టాబ్లిష్ చేయబడింది అనమాట. ఎన్నో పురాతన వస్తువులు అన్ని కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. మనం ఈ మ్యూజియం ని సందర్శిస్తే మన దేశానికి సంబంధించిన నాగరిక చారిత్రక ఎన్నో పౌరాణిక అంటే రాజులకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనం సందర్శించవచ్చు. అంత పెద్ద మ్యూజియం పురాతన మ్యూజియం అనమాట. ఎనీవేస్ మరి రైటర్స్ అని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, స్టే ట్యూన్డ్.

సమయం 2 గంటలకు వస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీయాన్ వివిధ భారతి. 9 చెస్ ఛాంపియన్ అన్వి హింగే సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చెస్ అనేది కంప్లీట్ గా మైండ్ గేమ్. ఆటలో భాగంగా ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తులు వేయడం, క్లిష్ట పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా బయటపడటం, వీటన్నిటినీ

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. 9 ఏళ్ల చెస్ ఛాంపియన్ అన్వీ హింగే సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి చిన్నప్పుడే నాన్నతో అన్నయ్య ఆడే చెస్ ని చూసి తనకి ఇంట్రెస్ట్ ఏర్పడింది. సో నాన్న కూడా ప్రోత్సహించి మెలకువలు కూడా నేర్పించారు. ఆ తర్వాత అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంది అండ్ తన జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం అలా స్టార్ట్ చేసిందనమాట. తనకిష్టమైన కెరీర్ను అంటే తనకిష్టమైన ఆటను కెరీర్గా తీసుకుని ఆస్వాదిస్తుంది కాబట్టి సక్సెస్ అంత త్వరగా అచీవ్ చేసిందేమో అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు పెద్దవాళ్ళు

0: ఇష్టం బట్ లేదంటే గత్యంతరం లేని పరిస్థితుల్లోనో ఇష్టం లేని కెరీర్ ని తీసుకోవాల్సి వస్తుంది. అప్పటికంటే కూడా ఇష్టమైన కెరీర్ ని తీసుకుంటే వచ్చే అవరోధాలని కూడా ఇష్టంగానే అధిగమిస్తారు. అంటే కష్టం అనిపించదు, బౌన్స్ బ్యాక్ అవడం ఈజీ అనమాట. ఎనీవేస్ మరి ఇంకా ఉన్నాయి అన్ని సక్సెస్ జర్నీ గురించిన విశేషాలు. స్టే ట్యూన్ టు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి.
1: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగా

0: भारत अभियान। निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి సమయం. 9 చెస్ ఛాంప్ అన్వి హింగే సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆటపై ఉన్న మక్కువతో కొన్ని రోజుల్లోనే చెస్ పై పట్టు సాధించిన అన్వి ఇక పథకాల వేట స్టార్ట్ చేసింది. రాష్ట స్థాయి పోటీలో పాల్గొనడం ప్రారంభించింది. మీకు తెలుసా, 2024 మహారాష్ట అండర్-7 స్టేట్ ఛాంపియన్షిప్ గెలిచిన అన్వి అదే సంవత్సరంలో జాతీయ స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ లో 3 స్థానంలో నిలిచింది. ఓ 6 పాప సాధించిన విజయం అబ్బురపరిచే విషయం, టోటల్లీ ఇన్స్పైరింగ్ అంతే. మరి ఇంకా ఉన్నాయి ఈ లిటిల్ ఛాంపియన్ సక్సెస్ కబుర్లు, వింటూనే ఉండండి వివిధ భారతి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు శక్తిశీలి 9 ఏళ్ల చెస్ ఛాంప్ అన్వి హింగే సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2025 గ్రీస్లో జరిగిన ఫిడే వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్స్ లో అండర్ 8 విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది అన్వి. ఇక అదే సంవత్సరం తజకిస్తాన్ లో జరిగిన వెస్టర్న్ ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ లో 2 బంగారు 4 రజత పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. స్పోర్ట్స్ ను కెరీర్ గా తీసుకుని సక్సెస్ అవుతున్నా చదువును నెగ్లెక్ట్ చేయలేదు తెలుసా. చెస్ చదువు తనకు 2 కళ్ళు ఉంటుంది. చెస్ పోటీ లేకపోతే చదువుపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను, టోర్నమెంట్ వల్ల పరీక్షలు మిస్ అయితే టీచర్లు మళ్లీ నా కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్తుంది. సో రోజు 2 గంటల చెస్ ప్రాక్టీస్, పడుకునే ముందు పుస్తకం చదవడం, పోటీలకు వెళ్లే ముందు మానసిక ఉల్లాసం, ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం, ఇతర వ్యాయామాలు సాధన చేస్తానని చెప్తుంది అన్వి. మరి ఇంకా ఉన్నాయి ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ తనవి. కీప్ లిజనింగ్ శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. తొమ్మిదేళ్ల చెస్ఛాంప్ అన్విహింగ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. అమ్మనాన్నల ప్రోత్సాహం వల్లే చెస్ లో రాణించగలుగుతున్న అనే అన్వికి చెస్ లో దివ్య దేశ్ముఖ్, గుకేష్ లు రోల్ మోడల్స్. పజిల్స్ పూర్తి చేయడం, మెదడుని షార్పెన్ చేసే ఆటలు తన హాబీ. ఇక భవిష్యత్తులో చెస్ లో మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని చెప్పే అన్వి, ఎవరైనా సరే ఏకాగ్రతతో కష్టపడి సాధన చేస్తే అనుకునేవి సాధిస్తారు అంటూ తన మాటలతోనూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది ఈ లిటిల్ ఛాంపియన్. మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసా? టైం మూడవుతుంది, అంటే లక్ష్మికి టాటా బై బై చెప్పే టైం వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: आप सुन रहे हैं विविध भारती देश की सुरीली धड़कन।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పొద్దుగల్లా 10 గంటల సందికి ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని గట్లనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ భారతి కార్యక్రమాన్ని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాల నుండి రాత్రి 11 గంటేదాకా. మరికొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమం షురూ అవుతుంది. దీంతో పాటు ఇయాల్టి కార్యక్రమాలలో 5 గంటల 30 నిమిషాలకి నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన నాగర్తు రాజమణితో ముచ్చట పాటల నడుమ వింటారు. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొజ్జామట్టు 6 గంటల 5 నిమిషాలకి ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట అయినండ్రి మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి మంచి మాటల మధ్య మంచి పాటలు అవిసుక మన మనసుకు నచ్చిన మెచ్చిన పాటలు వింటే ఆ ఆనందం లెక్కగట్టలేంది. అందుకే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి, మీ మాటలతో పాటు మీరు కొన్న పాటలు వినండి ఈ కార్యక్రమంలో. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: వడ్డీతో గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట చెప్పుండ్రీ పాటైనండ్రీ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. అలాగే శ్రోతలు ఉత్తరం ద్వారా కూడా ఈ కార్యక్రమంలో పాటలను చాలామంది కోరుతూ ఉంటారు. ఈరోజు కర్నూలు జిల్లా నుంచి లలిత, రాజవర్ధన్, గంగాధర్, మహేశ్వరి, కార్తిక ఈ సందేశాన్ని ఉత్తరం ద్వారా పంపారు. మా కోసం ఉత్తరం ద్వారా తొలిముద్దు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడిన చిట్టిగువ్వ పదవే అనే పాటను వినిపించండి అంటూ ఈ సందేశం ద్వారా వారు కోరుతున్నారు. మరి ఇప్పుడైతే వారు కోరిన పాట వినేద్దాం. అలాగే శ్రోతలు మీరు సుఖగిట్ల ఉత్తరాల ద్వారా పాటను కోరాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్, పిన్కోడ్ నంబర్ 504001.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వింటున్నారు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడైతే ఒక శ్రోతతో మాట్లాడిద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: శేఖర్ మేడం.
0: ఎక్కడ నుంచి శేఖర్ గారు?
1: మామడ.
0: మామడ ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం మేడం.
0: ఏ పాట వింటారు?
1: కుటుంబ సంఖ్య నుండి చిట్టి.
0: సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మీరు కొనే పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు మాట చెప్పు పాట అయినండ్రీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229501, మరొక నంబర్ 2300081.
3: చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిర్రినద్ద, కొంగ చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిర్రినద్దా.

0: మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. గంగన్న గారు చెప్పండి, ఎక్కడి నుంచి, ఏం చేస్తుంటారు గంగన్న గారు?
1: నేను కార్యం ఉంటాను మేడం, ఇంటికాడ ఉంటాయి.
0: ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికాడే?
1: ఎప్పుడు ఇంటికాడ ఉంటాయి.
0: చెప్పండి, ఇంకా ఏ పాట వింటారు?
1: అనురాగ దేవత నుంచి చూసుకో పదిలేండి, హృదయాన్ని అద్దాంగా.
0: చాలా మంచి పాట అడిగారు, సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట.

0: कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: माट चपुन रही पाट आई नी कार्यक्रम రేపు వచ్చామట్టు ఐదు ఘట్టంగా మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమంలో మరెన్నో మీరు కొన్న పాటలు వినొచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
3: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
2: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
3: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
2: 9491399052.
3: గుర్తుంచుకోండి,
2: లాభవాణి
3: ఆకాశవాణి,
2: శుభవాణి
3: ఆకాశవాణి.
2: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు యువతి యువకులలోని ప్రతిభని, వారి విజయాలని, లక్ష్యాలని వారి మాటల్లో వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటలను వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈ కార్యక్రమంలో ఈరోజు ఆదిలాబాద్కు చెందిన నాగర్తు రాజమణితో ముచ్చట పాటల నడుమ వింటారు. వీతో ముచ్చట పెడతారు జీ జ్యోతి.
4: ఈనాటి పిల్లగాళ్ళు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలి అని అనుకుంటున్నారు. అయితే తక్కువ సమయంలో తొందరగా ఉపాధిని పొంది తన కాళ్ళపైన తను నిల్చోవాలి అని ప్రతి విద్యార్థి అనుకుంటున్నారు. ఆ రంగంలోనే వాళ్ళు వాళ్ళకిష్టమైనవి ఎంచుకుంటున్నారు. ఇయాల నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో అసుంటి అమ్మాయే ఇయాలటి నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో మనతో పాటు స్టూడియోలో ఉంది నాగర్తు రాజమణి. నమస్తే రాజమణి.
5: నమస్కారం మేడం.
4: చెప్పండి మీ గురించి.
5: మా అమ్మ పేరు రమ, నాన్న పేరు అడెల్లు, నాకు బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ పేరు నిఖిల్.
4: ముగ్గురే, మీతో పాటు నలుగురు ఉంటారు మీ ఇంట్లో. అయితే ఇప్పుడు మీరు ప్రత్యేకమైన వృత్తి విద్యా కోర్సును ఎంచుకున్నారు. అయితే ఈ కోర్సును ఎంచుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంది? ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించారా, లేక దీన్నే ఎంచుకోవడంలో గల మీ అభిప్రాయాన్ని చెప్పరు?
5: ఈ కోర్సు నేర్చుకోవడం వలన తక్కువ సమయంలో తొందరగా జాబ్ సంపాదించుకోవాలని నా ఆశ, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నా ఆశ.
4: ఈ వృత్తి విద్యా కోసం

0: తీసుకోవాలి అని ఎవరు చెప్పారు మీకు?
1: మా అక్కయ్యే చెప్పింది.
0: ఇప్పుడు ఏ కాలేజీలో చదువుతున్నారు మీరు? ఈ పారామెడికల్ కాలేజ్ ఏంటి మీది? ఇక్కడ
1: విజ్ఞాన పారామెడికల్ కాలేజ్లో చదువుతున్నాం. డిఎంఎల్టీ కోర్స్.
0: డిఎంఎల్టీ కోర్స్. ఇది 2 సంవత్సరాలు ఉంటుంది కదా?
1: 2 సంవత్సరాలు ఉంటుంది.
0: అయితే నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాం కదా, మీకు నచ్చిన మొదటి పాట గురించి చెప్పండి.
1: నాకు నచ్చిన మొదటి పాట వకీల్ సాబ్ మూవీలో మగువా మగువా సాంగ్.
0: ఎందుకు ఇష్టం ఆ పాట అంటే?
1: అందులో ఆడపిల్ల గొప్పతనం గురించి ఉంటుంది.
0: సో అందరు మెచ్చిన పాటనే, మీకు కూడా బాగా నచ్చిన పాట ఇది.
1: అవును మేడం.

రాజమణి, నాకు నచ్చిన పాఠాల కార్యక్రమంలో మీ గురించి చాలా చక్కగా చెప్పినరు. అయితే మనం చదువుకునేటప్పుడే 8వ తరగతి 9వ తరగతి ఉన్నప్పుడే మనకు అనిపిస్తుంది, అరే మనం టీచర్ కావాలి, లేకపోతే లెక్చరర్ కావాలనో, అయితే మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అనుకుంటాం కదా. అయితే ఆ వాటిల్లో కూడా ప్రత్యేకమైన

0: వేరే కోర్సులు కూడా ఉన్నాయి తక్కువ సమయంలో జాబ్ సంపాదించేటివి. ప్రత్యేకంగా ఈ వృత్తి విద్యా కోర్సును ఎందుకు ఎన్నుకున్నారు?
1: ఆ వృత్తి అంటే బాగా ఇష్టం. వైట్ ఆఫ్రాన్ వేసుకొని ఉండడం వలన అలా
0: శాంత స్వభావంతో అన్ని పనులు మెల్లగా చేసుకుంటారు అన్నట్టు రాజమణి, అంతేనా? ప్రత్యేకంగా ఈ కోర్సును ఎన్నుకోవడంలో మీ అక్కయ్య పాత్ర ఉన్నది ఇంతకు ముందు చెప్పారు. అంటే తను ఏ విధంగా చెప్పింది?
1: అంటే ఈ కోర్స్ చేయడం వలన తొందరగా జాబ్ సంపాదించుకోవచ్చు అని.
0: వేరే కోర్సులు కూడా ఉన్నాయి చాలా వరకు, అవునా? మనకి టెక్నికల్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, అట్లనే పాలిటెక్నిక్ చేస్తే కూడా తొందరగా జీతం వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం కదా. ప్రత్యేకంగా ఇదే ఎందుకని చెప్పింది అక్క?
1: తను కూడా చేసి ఉంది అందుకే.
0: తను చేసింది, దీంట్లో మంచి అనిపించింది, సో మిమ్మల్ని కూడా ఈ కోర్స్ నేర్చుకోవడంలో చేరమని చెప్పింది అన్నట్టు. ఆమె ప్రోత్సాహం వల్ల దీనిలో చేరడం జరిగింది. ఇప్పుడు ఇది మొదటి సంవత్సరం, ఇంకో సంవత్సరం అయితే అయిపోతుంది. ఈ మొదటి సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన కోర్సులో మీకేమనిపించింది? చేసిర్రు కదా మరి.
1: బాగానే ఉంది. అంటే ప్రాక్టికల్స్ ఇప్పుడు ఉండవు, సెకండ్ ఇయర్ లో ఉంటాయి ప్రాక్టికల్.
0: అవును, చదువుకోవడం అయితే బాగుంది.
1: బాగుంది,
0: ఇలాగే చదువుతుండు, ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగిపో రాజమణి. మరి రెండవ పాట గురించి చెప్పు, నీకు నచ్చిన రెండవ పాట గురించి.
1: రెండవ పాట నాన్నకు ప్రేమతో మూడు, నాన్నకు ప్రేమతో సాంగ్.
0: మీ నాన్న అంటే ఇష్టం అంతగానో?
1: చాలా ఇష్టం.
0: ఎందుకు ఇష్టం చాలా అంటే, ఒక్క చిన్న పాయింట్ చెప్పు నాన్న గురించి.
1: అంటే నన్ను బాగా చూసుకుంటాడు.
0: నాన్న కూచిలు అందరు అమ్మాయిలు తప్పకుండా నాన్నలంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అబ్బాయిలంటే అమ్మని ఇష్టపడతారు, అమ్మాయిలంటే నాన్నల్ని ఇష్టపడతారు కదా. మిమ్మల్ని అతను ఎట్లా ఇష్టపడతారు? మీకు ప్రత్యేకంగా నాన్నలో నచ్చింది ఏంటి?
1: అంటే నేను చదువుకుంటూ ఉంటాం, నాన్నకి బాగా ఇష్టం.
0: ఎక్కువ చదవమని ప్రోత్సహిస్తారు కూడా మిమ్మల్ని. నాన్న ఏం చేస్తారు?
1: ఫార్మర్,
0: వ్యవసాయం చేస్తూ అమ్మాయిని పెద్ద ఉద్యోగాల్లో చూడాలనుకుంటున్నారు అనమాట. సో తన కళ తీర్చే దిశలో ముందంజలో ఉన్నారు మీరు ఈ కోర్సులో చాయని, అంతేనా?
1: అవును మేడం.
0: పాట ఇంకోసారి చెప్పండి.
1: నాన్నకు ప్రేమతో
0: టైటిల్ సాంగ్.

0: మీరు వింటున్నారు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన నాగర్తు రాజమణితో ముచ్చట పాటల నడుమ. వీతో ముచ్చట పెడుతున్నారు చీ జ్యోతి.
1: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో నాగర్తు రాజమణి గారితో మాట్లాడుతున్నాం కదా. అయితే రాజమణి, మనం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చదువుకున్న క్రమంలో కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో ఉన్న క్రమంలో కావచ్చు, కుటుంబంతో గడిపిన క్రమంలో మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? అంటే అది అమ్మా నాన్న కావచ్చు, దోస్తులు కావచ్చు, ఆ అన్న చెల్లెలు కావచ్చు, అత్తమ్మ కూతుర్లు కావచ్చు.
2: ఫ్రెండ్ సుప్రియ
1: మీ దోస్తు. ఎప్పటి నుంచి తను దోస్తు నీకు?

0: చిన్నప్పటి నుంచి,
1: చిన్నప్పటి నుండి ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ లో టెన్త్ ఇప్పటి వరకు పారామెడికల్ లో కూడా.
0: ఆహా, మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు ఈ వృత్తి విద్యా కోర్సును చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. ఎందుకు ఇష్టం సుప్రియ? ప్రియంగా మాట్లాడతాని సుప్రియ ఇష్టమా?
1: అవును మేడం.
0: మాట్లాడడంతో పాటు
1: ఏ విషయాన్నైనా ఇద్దరం షేర్ చేసుకుంటాం. బాగా ఇష్టం,
0: బాగా ఇష్టం. ఎవరినైనా బాగా ఇష్టమని చెప్తున్నా, నానంటే ఇష్టమే, సుప్రియ అంటే ఇష్టమే. అయితే సుప్రియతో ఇప్పటి వరకు గొడవ పడిన సందర్భాలు కావచ్చు, లేకపోతే బాగా రోజులు మాట్లాడకుండా ఉన్న సందర్భం, ఆమె చెప్తే నువ్వు వినలేని సందర్భం ఏదైనా ఉందా?
1: అలాంటివి లేవు మేడం.
0: ఇప్పటి వరకు మీరు ఇద్దరు మంచి అమ్మాయిలు అనమాట.
1: అవును మేడం.
0: అస్సలు తిట్టుకోరు, తిట్టుకోకుండా ఫ్రెండ్స్ ఎట్లయితారు కదా, ఆలోచించాల్సిన విషయమే. తిట్టుకున్న అప్పటి మందమే తిట్టుకుంటారు, అంతేనా?
1: అవును మేడం.
0: ఒక ఆధా గంట కూడా మాట్లాడుకోకుండా ఉన్న సందర్భాలు ఏం లేవా?
1: లేవు,
0: అస్సలకే
1: లేవు.
0: సరే, ఇద్దరు కలిసి ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు బాగా నచ్చిన ప్రదేశం గానీ, లేకపోతే కలిసి ఇద్దరు చూసి ఈ సినిమా చూడాలని అనుకుని చూసిన సినిమా, జ్ఞాపకం ఉండిపోయిన సినిమా కావచ్చు, ఏదైనా ఉంటే నాకు చెప్పు.
1: సినిమాకి అట్లా వెళ్ళలే, స్కూల్ నుండి టూర్ కి వెళ్ళినాం.
0: అందరు కలిసి వెళ్ళినారు, అప్పుడు బాగా ఇష్టమైన ప్రదేశం, ఆ ప్రదేశం గురించి చెప్పు, ఆ టూర్ గురించి చెప్పు.
1: కడెం వెళ్ళాం
0: ఇద్దరు, బాగా మంచిగా ఆనందంగా గడిపినరా అక్కడ?
1: అవును మేడం.
0: స్కూల్ వాళ్ళతో కలిసి వెళ్ళారు కదా?
1: అందరు కలిసి వెళ్ళాం.
0: బాగా నచ్చింది ఏంటి కడెం లో? మరి
1: కడెం లో
0: అంటే సుప్రియతో వెళ్ళడమే కాదు, ఎందుకు నచ్చింది అక్కడ?
1: అక్కడ వాతావరణం బాగుంటుంది,
0: బాగా ఆనందంగా గడిపినరు, అంతే. మరి సినిమా, ఇద్దరు కలిసి చూసిన సినిమా?
1: ఎప్పుడు వెళ్ళలే మేడం.
0: ఇప్పటి వరకు ఇంట్లో కలిసి చూస్తారా? మరి
1: చూస్తాం.
0: మరి అట్లా చూసిన, టీవీలో చూసినా కూడా బాగా నచ్చింది ఉంటది కదా? అట్లా
1: లేదు.
0: సినిమాలు అసలు కేడు. పాటలు వింటారా మరి మీరు ఇద్దరు కలిసి?
1: వింటాం.
0: ఏ పాట అంటే ఇష్టం ఇప్పుడు చెప్పు, మూడో పాట, మనం మీకు నచ్చిన మూడో పాట గురించి చెప్పు.
1: బొమ్మరిల్లు సాంగ్, బొమ్మను గీస్తే నీలా ఉంది సాంగ్.
0: సుప్రియ లాగానే ఉందా మరి? అంతేనా?
1: అంతే.
0: సరే వినేద్దాం.

0: రాజమణి, మరి ఇప్పటివరకు అడిగిన వాటిళ్ళల్లో నానంటే ఇష్టం అని చెప్పినావు, దోస్తు సుప్రియా అంటే ఇష్టం అని చెప్పినావు. ఈ ఇద్దరు కాకుండా నీకున్నటువంటి ఇంకా నీ అభిరుచుల గురించి చెప్పు.
1: అభిరుచులే, ఏ వంటకాన్నైనా వేస్తాం మేడం.
0: చేస్తాం అంతే తినవు, అందుకే. ఇంకా వంటతో పాటు చదువు, వంట,
1: ఆటలు కూడా బాగా ఇష్టం. ఖోఖో అంటే బాగా ఇష్టం.
0: ఆడతారు? స్కూల్ లైఫ్ లో ఆడి కప్పులు గెలుచుకున్న సందర్భం ఏదైనా ఉన్నదా?
1: ఉంది మేడం.
0: ప్రతిసారి గెలుస్తారా ఖోఖోలో? నువ్వు ఉన్నావంటే నీ టీం గెలుస్తుంది అనుకుంటా కదా. ఇంకా ఖోఖో ఇష్టం, వంట ఇష్టం,
1: కబడ్డీ,
0: అన్ని గేమ్స్. వృత్తి విద్యా కోర్సు చదువుతున్నావు, ఈ చదువు కాకుండా ఇంకేమైనా చదువుతావా? పుస్తకాలు గిట్టా ఏదైనా?
1: అలా ఏం లేదు.
0: ఆటలు ఆడతావు? బాగా
1: ఆడతా.
0: సరే, నీకు నచ్చిన పాట గురించి చెప్పు.
1: హ్యాపీ డేస్, పాదమిటిపోతున్న సాంగ్.
0: కాలేజీ గర్ల్ కాబట్టి కాలేజీ పాటను అడుగుతున్నాం.

0: రాజమణి, ఫైనల్ గా మరి నీలాగా చదువుకోవాలి అనుకున్న పిల్లగాళ్ళకి నువ్వు ఇచ్చేటి సలహా ఏంది?
1: జనరల్ కోర్సు నేర్చుకోకుండా ఈ కోర్సుని తీసుకోవాలి, తొందరగా సెటిల్ కావచ్చు. ఈ కోర్సు తీసుకోవడం వలన సేవ చేయాలనే ఆశ ఉన్నవారు ఈ కోర్సుని తీసుకోవచ్చు.
0: అంటే సేవ చేయాలనుకునే వాళ్ళు ఈ కోర్సుని ఎంచుకోవచ్చు. ఎందుకంటే దీనిలో చాలా అవకాశం ఉంటుంది సేవ చేయడానికి. మరి తొందరగా మీరు అన్నట్టుగా తొందరగా సెట్ అవుతారు కాబట్టి పిల్లగాళ్ళు ఇది తీసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. ఇంకా మహిళలకు కూడా మంచి అవకాశం ఇది కదా, నీలాగా చదువుకునే వాళ్ళు మహిళలు తొందరగా ఉపాధిని పొందొచ్చు, ఇతరులకు సేవ
1: చేయొచ్చు.
0: చాలా మంచి చెప్పిండ్రు రాజమణి. చివరగా మీకు నచ్చిన పాట?
1: ఖైదీ నెంబర్ 150 లో నీరు నీరు సంగ్ రైతు కష్టాన్ని తెలియజేసేది.

ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన నాగర్తో రాజమణితో ముచ్చట పాటల నడుమ విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది జీ జ్యోతి.

రేపొజ్జమట్టు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో అటుకులు, ప్యాలాలు, శనగలు, పుట్నాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి గ్రామానికి చెందిన గొల్లపెల్లి గంగమ్మతో ముచ్చటింటారు.

సహాయంతో ముచ్చట పెడతారు జి గంగామణి. ఆదిలాబాద్ పట్టణంలో శానిటరీ ప్యాడ్స్ పరిశ్రమను నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు జ్యోతితో ముచ్చటింటారు, వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి.

ఆదివాసి గిరిజన భాషలైన గోండి, కొలామి, లంబాడా లేక గోర్మాటి మధుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: उर्वरक मंत्रालय की संयुक्त सचिव अपर्णा एस शर्मा ने कहा कि खरीफ सीजन के लिए उर्वरक की उपलब्धता सभी राज्यों में 50% से अधिक है। विदेश मंत्रालय खाड़ी के अपर सचिव असीम महाजन ने कहा कि भारतीय दूतावास और वाणिज्य दूतावास 2400 घंटे हेल्पलाइन संचालित कर रहे हैं। इस बीच ईरान के राष्ट्रपति मसूद पेजिश्कियन ने अमेरिका के साथ बातचीत करने के अपने निर्णय को उचित ठहराया है और कहा है कि कूटनीति में गरिमा जरूरी है, लेकिन ईरान अपने राष्ट्रीय अधिकारों की रक्षा करना जारी रखेगा। उधर अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने यूरेनियम के भंडारों, प्रतिबंधों में राहत और पश्चिम एशिया में महीनों से जारी संघर्ष के लिए क्षतिपूर्ति को लेकर बातचीत में गतिरोध रहते हुए ईरान को नई चेतावनी जारी की है। केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई ने अब तक दिल्ली, जयपुर, गुरुग्राम, नासिक, पुणे, लातूर और अहिल्यानगर में नीट परीक्षा पेपर लीक मामले में 10 आरोपियों को गिरफ्तार किया है। पिछले 24 घंटों में सीबीआई ने 5 जगहों पर तलाश अभियान में कई आपत्तिजनक दस्तावेज, लैपटॉप और मोबाइल फोन जब्त किए। अब तक की जांच में परीक्षा से जारी हुए रसायन विज्ञान और जीव विज्ञान के प्रश्न पत्रों के वास्तविक स्रोत का पता चला है। प्रश्न पत्र लीक होने के आरोपों के बाद परीक्षा रद्द कर दी गई थी। पश्चिम बंगाल सरकार ने संस्थागत भ्रष्टाचार और महिलाओं के खिलाफ अत्याचारों की जांच के लिए 2 जांच आयोगों का गठन किया है। संस्थागत भ्रष्टाचार की जांच करने वाले आयोग की अध्यक्षता कलकत्ता उच्च न्यायालय के सेवानिवृत्त न्यायाधीश विश्वजीत बसु करेंगे। पूर्व सरकार के दौरान महिलाओं के खिलाफ अत्याचारों की जांच करने वाले आयोग की अध्यक्षता कलकत्ता उच्च न्यायालय की सेवानिवृत्त न्यायाधीश समाप्ति चटर्जी करेंगी। मुख्यमंत्री शुभेंदु अधिकारी ने बताया कि दोनों आयोग 1 जून से काम शुरू करेंगे। आईपीएल क्रिकेट में आज शाम 7:30 बजे चेन्नई में चेन्नई सुपर किंग्स का सामना सनराइजर्स हैदराबाद से होगा। अंक तालिका में तीसरे स्थान पर मौजूद हैदराबाद जीत दर्ज कर प्लेऑफ के और करीब आना चाहेगा, जबकि चेन्नई की नजर शीर्ष 4 में प्रवेश करने की होगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఈఎల్టి రేపటి కార్యక్రమాలు ఇప్పటి సంధి రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సి బి గ్రామానికి చెందిన దుర్వ రాము బృందం పన్న డేమ్స పాటలు ఆరో భాగం వింటారు. గట్లనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పన్న డోల్కి పాటలు ఆరో భాగం వింటారు. వీటితో పాటు రాత్రి 7:45 ఇల్లు యోసం కార్యక్రమంలో 7:15 నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్. రైతాంతరంగంలో వానాకాలం యాసంగి పంటల సాగు అనుభవాల గురించి ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కేశవరావు సిందేతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్. రాత్రి 8:00 ఉషార్లో జోరైన పాటని వింటారు. 9:30 కథనంలో కథమానం భవతి నోటొక్క కథల సంపటి నుండి నాన్న గది కథ వింటారు. రచన కెవి నరేంద్ర, చౌతారు పి కమలాకర్ రెడ్డి. 9:45 ముచ్చటలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట రెండో భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలేని. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వర్లు గాత్రం మొదటి భాగం వింటారు. 10:30 మద్రిమలో ఆయన పాటలు నింటారు. ఇవి ఇయాటి కార్యక్రమాలు. ఇక రేపు పొద్దుగల్ల 6:00 రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుగల్ల 6:10 ప్రార్థనలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు వింటారు. 7:15 పొద్దుగల్ల అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ఉష్ట్రాసనం, గోముఖాసనం, పద్మాసనం లాభాలు ఆదిలాబాద్కు చెందిన యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. ఓ సజీవ ప్రశ్న చలం సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్ ప్రసంగం వింటారు. ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటచలం జయంతి సందర్భంగా

ప్రసారం ఇది. మాట సొగసులో సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక వింటారు. అంశం పసుపు. అలాగే 8:45 సింగిడి పాటల కార్యక్రమం ప్రసారం అవుతుంది. వీటితో పాటు 10 గొట్టంగా 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంపై భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. వీటితో పాటు పొద్దుమట్టు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో అటుకులు, ప్యాలాలు, శనగలు, పుట్నాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి గ్రామానికి చెందిన గొల్లపల్లి గంగమ్మతో ముచ్చటింటారు. ఆదిలాబాద్ పట్టణంలో శానిటరీ ప్యాడ్స్ పరిశ్రమను నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు జ్యోతితో ముచ్చటింటారు. రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పత్తిలో వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా చేపట్టవలసిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. వీరితో పాటు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 37వ భాగం ఇంటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతి రెడ్డి. 9:45 షామియ గజల్లో సుమన రాయ్ బిశ్వాస్ పాడిన గజలు వింటారు. 10 గొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన కర్రె రమేష్ బృందం చెప్పిన ఎరుకల నాంచారి ఒగ్గు కథ 5వ భాగం వింటారు. వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఈఎల్టీ రేపటి కార్యక్రమాలు ఇవి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నిజాయితీ, కరుణ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగదాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు రామచందర్రావు సూచించారు. రాష్టంలో డిమాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత ఉందని, ఎక్కడా కూడా కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు ఈరోజు లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లతో సమావేశమయ్యారు. గవర్నర్ యువ అధికారులను అభినందించి వారి భవిష్యత్ వృత్తి జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అధికారితో ఆప్యాయంగా మాట్లాడి ప్రజాసేవ పట్ల వారి నిబద్దతను ప్రశంసించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్ పరిపాలనా నాయకులుగా నిజాయితీ, కరుణ, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రజాసేవ అనేది కేవలం అధికార పదవి మాత్రమే కాదని, అది సమాజం, దేశం పట్ల ఒక బాధ్యత అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తాయన్నారు. యువత

0: మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జుంబా, 5 కిలోమీటర్ల వాక్దాన్, యోగా, మెడిటేషన్ కార్యక్రమాల్లో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యకులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో నిర్మిస్తున్న నూతన రహదారి పనులను ఈరోజు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ,
1: ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు, ఆందోళన పడద్దు, సెంటర్ ఇన్ఛార్జీలు కూడా చెప్తున్నాం, మీరు వడ్లు ఏ రైతు అయితే నెట్టి కొట్టి లారీ లోడ్ చేసినాక ఆ సెంటర్ ఇన్ఛార్జే బాధ్యత, తర్వాత తహసీల్దార్ గారి బాధ్యత, తర్వాత సివిల్ సప్లై అధికారి బాధ్యత, తర్వాత కలెక్టర్ గారి బాధ్యత, తప్ప ఏ ఒక్క మిల్లర్ దగ్గరికి రైతులు గిట్ట ఏ సెంటర్ ఇన్ఛార్జ్ గిట్ట పంపిస్తే ఆ సెంటర్ ఇన్ఛార్జ్ పై చర్య ఉంటుంది చట్టపరంగా.
0: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సింపుల్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రజలకు సరళతరమైన మెరుగైన ప్రభుత్వ సేవలందించేందుకు ప్రయత్నించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఈ సందర్బంగా రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని వివరించారు. ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన పౌర సేవలు అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు వివిధ విభాగాల వారీగా ఆన్లైన్లో డాష్ బోర్డుల ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలపై నిర్వహించిన సన్నాహక సమాపేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు కీలక ప్రసంగం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల పాత్రపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇంధన పొదుపు అవసరాన్ని నొక్కి చెప్పిన ఆయన కార్పోలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలందజేసిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ సమాపేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఏవో విజయలక్ష్మితో కలిసి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా పీడీ మాట్లాడుతూ, ప్రజావాణి అర్జీలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు మొత్తం 622 దరఖాస్తులు రాగా, అందులో అత్యధికంగా హౌసింగ్ శాఖకే 520 అర్జీలందాయి. వీటితో పాటు పింఛన్లు 72, రెవెన్యూ 13, ఇతర శాఖలకు 17 దరఖాస్తులు వచ్చాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఉందని, రాష్టంలో ఎక్కడా కూడా ఈ ఉత్పత్తుల కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ ఓఎంసీలు సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, లాజిస్టిక్స్ ను క్రమబద్దీకరించడానికి, డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఓఎంసీల రాష్ట స్థాయి కోఆర్డినేటర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ నెల మొదటి పక్షం రోజుల్లో పెట్రోల్ సరఫరాలో 14.2%, డీజిల్ సరఫరాలో 15.7% వృద్దిని ఓఎంసీలు నమోదు చేశాయని వెల్లడించారు. ప్రస్తుతం వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు కూడా తగ్గాయని, వినియోగదారులు ఆందోళనతో బుకింగ్లు చేయడం లేదని వివరించారు. ఈ నెల 21 నుండి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరు కావలసిందిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈరోజు హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఉన్నారు. రానున్న 3 రోజుల పాటు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలు ఆందోళన, కంగారుకు గురవ్వకుండా అధికారుల సూచనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఈరోజు నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్పై విపత్తులను ఎదుర్కొనే పద్దతులను, విధానాలను ప్రదర్శిస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు.
2: ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎవరు కంగారు పడకుండా అధికారుల సూచనలు మరియు ప్రభుత్వం ఇచ్చే సూచన ఏమీ ఇబ్బంది లేకుండా కూడా మనం ప్రాణ నష్టం లేకుండా ఫ్లడ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఎలాంటిది రాకుండా ఉండాలని మనందరం కోరుకుందాము. బట్ ఒకవేళ ఏమన్నా వస్తే కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మొత్తం ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా కావచ్చు, పూర్తిగా రెడీగా ఉన్నాం.
0: నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా, అక్రమ రవాణా చేసినా వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ఈరోజు నకిలీ పత్తి విత్తనాలమ్మే ముఠాను అరెస్టు చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన,
3: తక్కువ రేట్ లో తీసుకొచ్చేసి రైతులకు అమ్మాలని చూస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరము. ఎందుకంటే నకిలీ పత్తి విత్తనాలు అనేటి రైతులు వాడినట్లయితే పంట మొలకెత్తకపోయినా, మొలకెత్తిన కాపు కాకపోయినా, కాపోయినా గానీ పూలు రాకపోయినా, ఏదున్నా గానీ నష్టం జరుగుతుంది. మీరు అత్యాశ పోయి తప్పు వస్తుందనో ఆలోచనతోటో, లేకపోతే వాళ్ళు గడ్డి మందు కొట్టాల్సిన అవసరం లేదు అనే కొన్ని అపోహలతో వాళ్ళు మీకు అండగడుతున్నారు.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిజాయితీ, కరుణ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాదని రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్, మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు రామచందర్రావు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: गिरिपदम। ఆదివాసీ గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వారి పండుగలు ఆచారాలని జీవన విధానాన్ని ఇట్లా గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సి బి గ్రామానికి చెందిన దుర్వా రాము బృందం పాడిన డేమ్స పాటలు ఆరో భాగం వింటారు. గట్లనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జయనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు ఆరో భాగం వింటారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. ఆదివాసులు వారు జరుపుకునే పండగలలో ముఖ్యంగా దీపావళి పండుగని చాలా పెద్దగా జరుపుకుంటారు. అయితే ఆ పండగ సమయంలో గిరిజనులు దేవతల్ని ఆరాధించడంతో పాటు పాటలు పాడుతూ నృత్యాలని చేస్తారు. అలాంటి పాటలకి తగ్గట్టుగా నృత్యాలు చేయడం వారి సాంప్రదాయకంగా కూడా వస్తూ ఉంది. ఇప్పుడు వారు పాడే డేమ్సా పాటల్ని విందాం. తలమడుగు మండలం పల్సి బి గ్రామానికి చెందిన దుర్వా రాము బృందం పాడినవి ఆరో భాగం.

0: ఇప్పటి వరకు తలమడుగు మండలం పల్సి బి గ్రామానికి చెందిన దుర్వ రామో బృందం పాడిన డేమ్సా పాటలు ఆరో భాగం విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: మిర్చుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు ఆరో భాగం అయితే ఇప్పుడు విందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలో ఆరో భాగం

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: విపశ్యన ధ్యానము, మనసుని శుద్ధి చేసే మార్గము. మీ మనసులోని మాలిన్యాలు తొలగించి శాంతియుత సుఖమైన జీవితం జీవించండి. విపశ్యన ధ్యానము భారతదేశం యొక్క అతి ప్రాచీనమైన ధ్యానము. ఇది పూర్తిగా ఉచితము. May 20 నుంచి May 31 దాకా మన ఆదిలాబాద్లో ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో AC క్యాంపస్లో నిర్వహించబడుతున్నది. వివరాలకు సంప్రదించండి 7780541184 లేదా 9503432319.
5: గిరిపదం కార్యక్రమంలో మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు వింటున్నారు.

ఇప్పటి వరకు కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జేనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు ఆరో భాగం విన్నారు. ఇది ఇయాల్టి గిరిపదం. రేపు జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో మావల మండలం బట్టిసవర్గామ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన అంబాడి మహారాజు పాటలింటారు. గట్లనే తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి సునీతా బృందం పాడిన బాజీరావు మహారాజు పాటలింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు ఏఐ మరియు లైఫ్ స్కిల్స్ పై 4 రోజుల శిక్షణ తరగతులను 8/6/2026 నుండి 11/6/2026 వరకు ఏర్పాటు చేస్తున్నారు. వీటి శిక్షణ తరగతులకు విద్యార్థులందరూ 18/6 వరకు ఆఫ్లైన్ అప్లైలో బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ కార్యాలయంలో ఆధార్ కార్డ్, కాస్ట్, స్టడీ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవాలి. సాంకేతిక యుగం మరియు ప్రత్యేకంగా ఏఐ యుగం జీవితంలోని ప్రతి రంగంలోనూ ఏఐ వేగంగా విస్తరిస్తున్నందున, ఏఐ రంగంలో అవకాశాలు పెరుగుతున్నందున మన యువతకు ఏఐ యొక్క వివిధ అనువర్తనాలపై అవగాహన కల్పించి రాబోయే కొత్త సాంకేతికతలను వారికి పరిచయం చేయడం అవసరమని భావించి మెరుగైన జీవితం మరియు జీవనోపాధి కోసం ప్రజలకు కొత్తగా వస్తున్న సాంకేతికతలను అందించడమే లక్ష్యంగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ సహకారంతో ఏఐ లైఫ్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమంపై 4 రోజుల వర్క్షాప్ శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు. గౌరవనీయులు శ్రీ జి ప్రవీణ్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, ఆదిలాబాద్. ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 08732221280. చిరునామా తిరుమల పెట్రోల్ పంప్ ఎదురుగా G+3 బిల్డింగ్, దస్నాపూర్, ఆదిలాబాద్. మరొక సమాచారం. ఆదిలాబాద్లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో దోస్త్ 2వ విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనట్లు

ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కళాశాలలో బీఏ, బీకామ్, సీఏ, బీజెడ్సీ, ఎంపీసీఎస్, డేటా సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. పూర్తి వివరాల కోసం 9849399495 ఫోన్ నంబర్ని సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ మరొకసారి 9849399495. మరొక సమాచారం. బోత్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో ఒక్కో విభాగంలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదా పడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత, సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయ్కి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్ గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ
విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ ను సిబిఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖ అధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమాపేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నత స్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమాపేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ది వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ పరిశోధన రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్దులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను

0: అలాగే పుచ్చకాయ దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం ఎన్నో ఏండ్ల సంధి వ్యవసాయం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీదసుక అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను, సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలిని. రైతంత రంగంలో వానాకాలం, యాసంగి పంటల సాగు అనుభవాల గురించి ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కేశవరావు సింధేతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలిని.
1: సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వాతావరణం: రేపు అనగా 19వ తేదీ నాడు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండి గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణంలో గంటకు 7 నుండి 15 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిర్ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మనలో ఏదైనా అనారోగ్యం ఉంటే, అంటే బీపీ అని, షుగర్ అని, రక్తహీనత అని ఇలాంటి వ్యాధులు వస్తే వాటికి సంబంధించిన మందులు వేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఇంకా మనం పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి

0: ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ఆహారాన్ని తీసుకుంటాం. అలాగే పంటలు వండించే నేల తల్లి ఆరోగ్యాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. నేల ఆరోగ్యాన్ని ఎలా గమనించాలి, ఆ నేలని ఎలా గుర్తించాలి, ఆ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ముచ్చటలో వీతో ముచ్చట పెడతారు కేలేనేని.
1: నమస్కారం ప్రభావతి గారు.
2: నమస్కారం.
1: ముందుగా ఈ నేల ఆరోగ్యాన్ని ఏ అంశాలను బట్టి మనం నిర్ణయించవచ్చో చెప్తారా?
2: నేల ఆరోగ్యం అనేది అండి నేల యొక్క ఫలభరితత్వం, అంటే మనం దాన్ని ప్రొడక్టివిటీ అంటారు కదా, అది ఎంత దిగుబడిని ఇస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అట్లనే నీరుని ఎంత నిల్వ చేసుకోగలదు, వాటి నీటి నిల్వ సామర్థ్యం, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటారు దానిపైన, మరియు దానిలో ఉండే సూక్ష్మ జీవులు వాటి యొక్క పనితీరు పైన ఆధారపడి ఉంటుంది. ఈ మూడు అంశాలు గనక మంచిగా ఉన్నాయి అని అంటే అది మంచి నేలగా మనం పరిగణించవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ నేల ఆరోగ్యం కోసం ఎలాంటి పద్ధతుల్ని మనం అవలంబించాల్సి ఉంటుందో ఆ పద్ధతుల గురించి చెప్తారా?
2: నేల ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అని అంటే అండి, ఆ నేలకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క మట్టిలో వేసుకోవాల్సినటువంటి పోషకాలు అనేవి మనకి ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేలలో అసలు ఎంత ఉంది అనేది మనం తెలుసుకుంటే దానికి అనుగుణంగా వేసుకుంటే దాని ఆరోగ్యాన్ని కాపాడుతాం. ఇప్పుడు మనం కూడా అంతే కదా అండి, మనకి ఏదైనా సరే మనలో అది బీపీ ఉందా లేకపోతే షుగర్ ఉందా తెలుసుకునే మనం గోళీలు వేసుకోగలుగుతాం అట్లా. కానీ చాలా మంది నేల విషయానికి వచ్చేసరికి అది మనలాగా రియాక్ట్ అవ్వదు కాబట్టి మనము చాలా ఇదిగా తీసుకోము దాని నేల ఆరోగ్యాన్ని. మనం తప్పకుండా లాంగ్ టర్మ్ లో నేల యొక్క ఆరోగ్యం దెబ్బతినడానికి మనుషులకి లాగా ఒక రోజులు కానీ ఇట్లాంటి నెలలు కానీ పడుతుంది మనుషుల ఆరోగ్యం దెబ్బతినడానికి. కానీ నేల ఆరోగ్యం దెబ్బతినాలంటే అది మనకి నేల తయారవడానికి ఎట్లయితే వేల సంవత్సరాలు పడుతుందో ఆరోగ్యం కూడా చాలా నిదానంగా క్షీణిస్తుంది. కాబట్టి మనం దాన్ని కనిపెట్టలేము, కనిపెట్టినా కూడా వెంటనే సరి చేసుకోవడానికి మనం మొగ్గు చూపలేము. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే రైతు సోదరులందరికీ మట్టి పరీక్ష అనేది కంపల్సరిగా చేయించాలి. మట్టి పరీక్ష చేయించిన తర్వాత దాంతో పాటు మనము సమగ్ర ఎరువుల యాజమాన్యం అనే దాన్ని మనం పాటించే తీరాలి.
1: అయితే ఇప్పుడు ఈ సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఏమి, దీన్ని ఏ రకంగా వివరిస్తారో దాని గురించి చెప్తారు?
2: మట్టిని ఇప్పుడు ఎందుకు పరీక్షించాలంటే మనకి ఆ మట్టిలో ఉన్నటువంటి పిహెచ్, ఈసి, సేంద్రియ కర్బణం, అట్లనే ప్రథమ పోషకాలు అయినటువంటి ఎన్పికే, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం కదా. అవి తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అవసరమైన ఎరువులు మాత్రమే మనము వేయగలుగుతాం. అట్లా వేసినప్పుడు అనవసరమైన ఖర్చు తగ్గటమే కాకుండా నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇప్పుడు ఎరువులు వేసే దానిలో కూడా సమగ్ర పోషక యాజమాన్యం పాటించాలి అని సూచించడం జరుగుతుంది. అంటే సమగ్ర పోషక యాజమాన్యం అంటే అర్థం ఏంటంటే మనం వేసేటటువంటి ఎరువులు ఓన్లీ రసాయనిక ఎరువుల రూపంలో కాకుండా కొంత సేంద్రియ ఎరువుల రూపంలోనూ, కొంత జీవన ఎరువుల రూపంలోనూ కూడా మనం వేసుకోవాలి. అంటే సేంద్రియ ఎరువుల రూపం అంటే మన అందరికీ తెలుసు కదండి, కంపోస్ట్, వర్మి కంపోస్ట్ ఇట్లాంటి వాటి రూపంలో

పెట్టుకోవడం వల్ల నేల ఆరోగ్యం కాపాడబట్టమే కాకుండా రైతుకి ఎక్కువగా నష్టం జరగకుండా, ఇప్పుడు ఏ పంటకైనా మద్దతు ధర ఇప్పుడు లేదు అనుకోండి, లేకపోతే కావాల్సినంత ధర అతను వేసింది కనీసం తీసుకోలేనంత ధర రాలేకపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంకొక పంట అతను ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు తోటలు ఉన్నాయి, మరి అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మామిడి తోటలు అట్లా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ మామిడి పార్షియల్ షేడ్ అంటారు, పార్షికమైనటువంటి నీడలో మనం ఏం వేసుకోవచ్చు అంటే అల్లం లాంటివి వేసుకోవచ్చు. అట్లనే లే తోటలు ఉన్నప్పుడు, మామిడి తోటలు ఉన్నప్పుడు దానిలో మనము కొన్ని కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ లాంటివి, బఠానీ లాంటివి కూడా మనం పండించుకోవచ్చు అండి. అలానే దీంతో పాటు ఇంకా ఏంటి ఉన్నాయి అని అంటే ఇప్పటికి రెండు అంశాలు చెప్పుకున్నాము, అలానే ఇంకొక మూడు నాలుగు అంశాలు ఉన్నాయి అది కూడా చెప్పుకుందాము. అది ఏంటి అని అంటే ఇప్పుడు పంట కోసిన తర్వాత అవశేషాలు ఉంటాయి, ఆ అవశేషాలని మనం నేలలోనే దున్నేసేయాలి, అది కుళ్ళడానికి సూపర్ చల్లుకోవాలి, నీరు పెట్టుకోవాలి అని చెప్తాము. కానీ అది మళ్ళీ నెక్స్ట్ పంటకి మనకి ఎక్కడైతే ఈ సమయాభావం అనేది ఉంటుంది కాబట్టి రైతులు చేయలేకపోతున్నారు, కానీ దాన్ని కొంచెం చేయాలి అని ప్రోత్సహించడం జరుగుతుంది. అలానే ఇప్పుడు నీటి యాజమాన్యం కూడా, ఎరువులు వేస్తాం, వేసిన తర్వాత వెంటనే నీటి యాజమాన్యం కనుక మనం చేయకపోతే మనం వేసిన ఎరువులన్నీ కూడా వృధా అయిపోతాయి, కాబట్టి అటు పంటకి కాదు ఇటు నేల ఆరోగ్యం దెబ్బతింటడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి నీటి నిర్వహణ కూడా చేసుకోవాలి, అంటే మల్చింగ్ లాంటివి వాడుకోవటం, డ్రిప్ పద్ధతి, ఇప్పుడు అందరూ డ్రిప్ పద్ధతి వాడుతున్నారు. సో అట్లా ఇంకా ఏంటి అని అంటే ఇంకా మనం చేయాల్సింది, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సబ్సిడీలు ఇస్తున్నారు కదా, ఫామ్ పాండ్ లాంటివి కూడా మనము వర్షపు నీటిని నిల్వ ఉంచుకుంటే కూడా మంచిది, అది ప్రోత్సహించడం జరుగుతుంది. ఇప్పుడు దీంతో పాటండి ఇంకా నేల కోతకి గురవడం అనేది కూడా ఒక సమస్య ఉంటుంది, దానివల్ల కూడా నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నేల కోత గురి కాకుండా మనం ఏం చేసుకోవాలి అని అంటే మనము కంటూర్ బండింగ్స్ అని, అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అడ్డంగా మనం ఏం చేసుకోవాలంటే గణాలు వేసుకోవాలండి, బండ్స్ వేసుకోవాలి. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మట్టిని సంరక్షించుకోగలుగుతాము. అలానే విండ్ బ్రేక్స్ అంటారు కదా అండి, ఎటు నుంచి గాలి వీస్తుందో అట్లా వీచేటటువంటి అప్పుడు పంటకి నష్టం కలగకుండా ఉంటది. అట్లనే దుమ్ము కూడా గాలికి లేచి మట్టి లేచి వేరే చోటకి వెళ్ళిపోకుండా విండ్ బ్రేక్స్ అంటే చెట్ల వరుసలు గాలి వచ్చే దిశలు మనము నాటుకుంటే అది కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది. అట్లనే ఎప్పుడు కూడా నేల మీద క్రాప్ ఉండేలాగా, కవర్ క్రాప్ ఉండేలాగా చూసుకోవాలండి. అంటే ఇప్పుడు మనం అంటాం కదా కొన్ని రోజులు

0: పడేలాగా అక్కడ నుంచి పంట తీయలేకపోయినా పశువులు గడ్డి పెట్టుకోవడం వల్ల కూడా మనం నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
1: నేల కూడా బీడుబారకుండా
0: అయితే
1: ఇప్పుడు మంచి నేలకు ఉండాల్సిన ఆరోగ్య లక్షణాలు ఏమి, వాటి గురించి చెప్తారు.
0: అంటే మనం ఏమంటారంటే ప్రతిదానికి హెల్త్ ఇండికేటర్స్ అంటారు. నేలకి కూడా కొన్ని ఇండికేటర్స్ ఉంటాయండి. ఈ ఇండికేటర్ ఇది ఇంత ఉంటే గనక మనకి ఆ నేల మంచి నేల అని చెప్పడానికి ఉంటుంది. అట్లా ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రీయ కార్బనం అనేది 0.5% కన్నా ఎక్కువ ఉండాలి. అట్లా సేంద్రీయ కార్బనం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనకి ఆ నేల మంచి నేల అని చెప్పి చెప్పుకోగలుగుతాం. అట్లనే నీటిని నిల్వ ఉంచుకునేటటువంటి సామర్థ్యం కూడా ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు పోసిన నీరు పోసినట్టు, లేకపోతే వర్షం నీరు వచ్చినట్టు అది నేల పైన పారి వెళ్లిపోయినా, లేకపోతే కింద కూడా బాగా లోతుకి వెళ్ళిపోయినా కూడా అక్కడ ఆగకుండా రూట్ జోన్ అంటాం కదండి, అంటే ఎక్కడైతే వేరు వ్యవస్థ ఉంటుందో అక్కడ ఆగకుండా వెళ్ళిపోయినా అది కూడా మంచి నేలగా మనం చెప్పుకోలేం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది అది ఉపయోగించుకోలేకపోతుంది కదా మొక్క. మళ్ళీ మీరు నేలని ఇట్లా పట్టుకుని చూసినప్పుడు మీరు అది ఇట్లా పొడి చేసినప్పుడు గట్టిగా ఇట్లా విరుపుతున్నప్పుడు పొడవుతుందా, లేకపోతే గుల్లతనం ఉందా నేల అనేది కూడా మనం చూసుకోవాలి. సో నేల గుల్లతనం ఉండి అంటే మట్టిగడ్డలు సులభంగా విరిగిపోతున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వేర్లు పంట యొక్క వేర్లు ఉంటాయి కదా అండి, అవి చక్కగా వ్యాప్తి చెందుతాయి, లోతుగా పెరుగుతాయి, పంట ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని ఇది కూడా ఒక ఇండికేటర్ కింద చెప్పుకుంటాం. అంటే ఇది ఒక ఆరోగ్య లక్షణం కింద చెప్పుకుంటాం. అలానే ఆ నేలలో మీరు చూసినప్పుడు అండి, ఇప్పుడు మనం చూస్తాం కదా వానపాములుంటే గుల్లలు గుల్లలు అవుతుంది కదా నేల, అట్లా ఎక్కువ వానపాములు ఉన్నప్పుడు కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి నేల అని, అట్లనే ఎక్కువ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉన్నప్పుడు కూడా మంచి ఆరోగ్యకరమైన నేల అని మనం చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా హెల్త్ ఇండికేటర్స్ అంటారు. అంటే ఆరోగ్య లక్షణాలుగా మనం సూచించడం జరుగుతుంది.
1: చివరగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రైతులకు మీరిచ్చే ముఖ్యమైన సూచనలు.
0: రైతు సోదరులందరికీ నేను క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్న ఎన్ని విషయాలన్నింటినీ కూడా ఒక క్లుప్తంగా ఒక 4-5 పాయింట్లో చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, రైతు సోదరులందరూ తప్పకుండా ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక్కసారైనా, ప్రతి పంటకి కాదండి 2-3 పంటలకు ఒకసారి, లేదంటే చిన్న పంటలైతే, లేదంటే 2-3 సంవత్సరాలకు ఒక్కసారి కంపల్సరిగా అంటే తప్పనిసరిగా మట్టి పరీక్ష చేయించుకోవాలి. అట్లనే పంట అవశేషాలు ఏదైతే ఉన్నాయో అవి కాల్చకూడదండి. అవి కాల్చడం వల్ల నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అట్లనే మనం తప్పకుండా మనం వాడేటటువంటి రసాయనిక ఎరువులతో పాటు FIM కంపోస్ట్ లాంటివి వాడుకోవాలని. అలానే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా అండి, వేసవికాలం వస్తుంది కదా, పచ్చిరొట్టి పైర్లు వేసుకోవాలని సూచించటం అవుతుంది. అట్లనే మనము చాలా చిన్న చూపు చూస్తామండి, సూక్ష్మ పోషక లోపాలు ఉంటాయి కానీ అవి పెద్ద దెబ్బనే తీస్తాయి మనకి, నేటి పంటకు పెద్ద దెబ్బనే మనకి చేకూరుస్తాయి. కాబట్టి సూక్ష్మ పోషక లోపాలను కూడా మనం ఏం చేయాలి అని అంటే సరిచేసుకునేలాగా వాటిని మనం ఫోలియర్ స్ప్రే అంటారు, పిచికారీ చేసుకుని ఆ లోపాలను కూడా సరిచేసుకోవాలి. అట్లనే వీటన్నిటితో పాటు నీటి పారుదల మంచిగా ఉండేలాగా చూసుకోవాలి.
1: చాలా సంతోషం డాక్టర్ ప్రభావతి గారు. ముఖ్యంగా నేల ఆరోగ్యం గురించి, అట్లాగే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఏ పంట తీసుకున్నా దాని దిగుబడి నేల ఆరోగ్యం మీదనే ఆధారపడి ఉన్నందున రైతులు నేల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని తద్వారా మంచి పంటల్ని సాగు చేసి దిగుబడులు పొందుతారని ఆశిస్తూ, ఈ నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఇప్పుడు మీరు చెప్పిన ఈ ముఖ్య సూచనలు, సలహాలు, యాజమాన్య పద్ధతులు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇప్పటి వరకు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చటపెట్టింది కేలేని.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. రైతంతరంగం వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ప్రతి సోమ గురు శనివారాలలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. ఈరోజు వానాకాలం యాసంగి పంటల సాగు అనుభవాల గురించి ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కేశవరావు సింధేతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని.
5: ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కేశవరావు సింధే గారి
1: వ్యవసాయ

0: క్షేత్రంలో ఉన్నాం. వీరు గత కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తూ వానాకాలం పంట అంటే ఖరీఫ్ లో పత్తి సోయా అట్లాగే యాసంగిలో జొన్న శనగ పంటల్ని సాగు చేస్తా ఉన్నారు. మరి ఈ పంటల సాగుకు సంబంధించిన వారి అనుభవాల్ని తెలుసుకుందాం. నమస్కారం కేశవరావు గారు.
1: నమస్తే.
0: మీరు ఎన్నేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు?
1: 30 ఏళ్ళ.
0: ఎంత ఉన్నది మీకు భూమి?
1: భూమి 3 ఎకరాలు కౌలుకు పట్టుకుంటాం మేము.
0: మీ 3 ఎకరాలు కౌలుకు మొత్తం ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తారు?
1: 7-8 ఎకరాలు చేస్తాం మేము.
0: ఇప్పుడు ఈ 7-8 ఎకరాల ఒకటే పంట వేస్తారా లేకపోతే వేరే వేరే పంటలు వేస్తారా?
1: పత్తి సగం ఉంటాయి, సోయా సగం ఉంటది, మళ్ళా రబీకి ఉంటది, ఇంకా మళ్ళా చెనగి జొన్న.
0: అంటే ఇటు వానాకాలం యాసంగి రెండు పంటలు తీస్తారు?
1: రెండు పంటలు తీస్తారు.
0: ఇప్పుడు మీ పంటలు ఇప్పుడు ఈ భూములు ఎట్లాంటి భూములు, మళ్ళా నీటి వ్యవస్థ ఎట్లా ఉన్నది?
1: నీళ్ళదా? నీళ్లు మళ్ళా సరిపోవు, జల్దీ వేస్తేనే నీళ్ళు సరిపోతాయి. మాదాపురం ఏరియాలో మళ్ళా సరిపోవు. ఫస్ట్ కేసేస్తాం మేమన్నా అంటే డిలే అయిందంటే అప్పుడు వేసేస్తాం. ఇక మరి సోయా కోత అయిందంటే కథం వేసేసుడే, అంత జల్దీ భూమి పోతం చేసి వేసేసుడే.
0: ఇట్లా భూములు ఏ రకం అంటే నల్లరేగడ?
1: నల్లరేగడి.
0: ఇప్పుడు ఫస్ట్ వానాకాలం పంటలు ఏమేస్తారు?
1: ఫస్ట్ పత్తి సోయా అంతే.
0: అంటే ప్రతిసారి ఇవే పంటలు ఇస్తారా లేకపోతే పంట మారుస్తారు?
1: సగం ఇది ఉంటే సగం అది ఉంటాయి. అంటే ఒక 5-6 ఎకరాల భూమి నాటి 3 ఎకరాలు ఇది, 3 ఎకరాలు అది, అంతే ఉంటాయి.
0: అయితే ఇప్పుడు ఈ పత్తి సోయాకు సంబంధించి ఈయోడు వానాకాలంలో వేసిండు కదా, మరి ఎట్లా వచ్చినాయి దిగుబడులు?
1: ఈయోడు దిగుబడి రాలే, మొత్తం వర్షాలు బాగా వచ్చినాయి. ఒక నెల పందేశాలు అయితే వర్షాలు ఎక్కని ఉండే, అందుకోసం ఎకరానికి 3 క్వింటాలు ఎవరు వచ్చింది. పత్తి అయితే వెళ్ళంలే, జోగు పట్టిపోయింది. ఈయోడు లేదు పత్తి, ఇది ఏం లేదు.
0: ఇంతకు ముందు ఎట్లా వచ్చినాయి దిగుబడులు?
1: వస్తుంది 8-7 క్వింటాలు అవరేజ్ ఎకరానికి వస్తుంది, అంతే వస్తాయి. ఫస్ట్ వస్తుండే ఒక 4-5 ఏళ్ల కింద పెట్టి వెళ్ళింది, ఇప్పుడు వెళ్తలేదు. ఎంత మేనేజ్ చేసినా కానీ వెళ్తలేదు. ఇప్పుడు
0: ఎందుకు ఫరక్ వచ్చింది? ఇప్పుడు మీరు దాదాపు 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు, అంటే వెనకట వచ్చింది కానీ ఇప్పుడు వస్తలేదు. ఏం
1: వాతావరణంలో ఏమన్నా పొరపాటు ఉండదు, వాతావరణం సూట్ అయితలేదు. అదే
0: వాతావరణం ఎట్లా ఉండాలి మరి పత్తి పంటకు?
1: పత్తి పంటకు వర్షాలు ఎక్కువ ఉంటున్నాయి, వర్షాలు ఎక్కువ ఉండడానికి భూమి జోగు పట్టిపోతుంది, వర్షాలతోటి నష్టం అవుతుంది.
0: ఎక్కువ వానలు ఉండదు,
1: ఉండదు అంతే.
0: మరి సోయా పంట ఎట్లా వెళ్ళింది?
1: సోయా అంతే 3 క్వింటాల అవరేజ్ వచ్చింది ఎకరానికి. తీసుడుకు మహంగా అయిపోయింది అది. ఈయోడు ఏట వెళ్తది ఒక 5 క్వింటాల 6 క్వింటాల దాకా వెళ్తది ఎకరానికి. ఈయోడు లేదు, ఈయోడు 3 క్వింటాల అయింది అంతే.
0: అటు పత్తి సోయా రెండు కూడా దిగుబడి తగ్గింది. ఈయోడు
1: తగ్గింది. ఈయోడు
0: మళ్ళా రబీలా ఏమేమి వేసినారు? జొన్న వేసినా, శనగ కూడా
1: వేసినాం. జొన్న
0: అంటే మొత్తం ఈ 7-8 ఎకరాలంతా జొన్ననేనా లేకపోతే అందులో కూడా వేరే సగం సగం పంట?
1: సగం సగం సగం చేస్తాం. అది
0: ఇంకా సగం ఏమి వేసిండు?
1: సగం జొన్న చెనగే, శనగేసుగా అవరేది రాలి. ఈయోడు ఏమి రాలి, దిగుబడే రాలి ఈయోడు.
0: ఈయోడు జొన్న పంట మంచిగా వచ్చింది కదా మొత్తం?
1: జొన్న వచ్చింది, మాకు నీళ్ళు సరిపోలే, అంటే బోర్ నడలే, లెవెల్ దిగిపోయింది అంతే.
0: అంటే ఎట్లా మీకు నీళ్లకు వ్యవస్థ బోరే ఉన్నదా?
1: బోర్ ఉన్నది, బోరు లెవెల్ దిగిపోయింది. అందరి మన మా ఊళ్ళే మొత్తం లెవెల్ మొత్తం దిగిపోయింది.
0: అంటే నీళ్ళ లెవెల్ తగ్గిపోయింది, అడుక్కుపోయిన నీళ్లు. ఈయోడు జొన్న ఎట్లా ఎప్పుడు తీసిండు జొన్న?
1: తీసి నెల.
0: ఎంత వెళ్ళింది జొన్న?
1: జొన్న ఎకరానికి ఒక 15 క్వింటాల దాకా వెళ్ళింది. జొన్న వచ్చింది, చెనగే రాలేదు. సై ఎండిపోయింది ఆ భూమిలో, ఏం పొరపాటు అయిందో ఎండిపోయింది. పూతకు వచ్చినాక ఎండిపోయింది, మందులు భూమిలో నీళ్ళు ఎక్కయండి అప్పుడు వర్షాకాలం, మళ్ళా రాలే అది.
0: అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ భూమిలో నీళ్ళ తేమతో ఇదైందా లేదా ఏమైనా పురుగు తెగుళ్ళు ఏమన్నా వచ్చినాయి?
1: పురుగు వచ్చిందేమో, మళ్ళా భూమి గుణం సుగా ఉన్నది ఈయోడు. భూమి అదే వర్షాకాలం మందులు కొడుతున్నాం కదా సోయాకు, ఆ గడ్డి మందు తోటి అవుతుందో దేనితో అవుతుందో గానీ అది అందుకే అవుతుంది. అది
0: అది ఏమైంది అనేది మీరు అడగలేవు ఎవరికన్నా, శాస్త్రవేత్తలకు చూపించి?
1: వాళ్ళు మందు వాళ్ళు వస్తారు, వాళ్ళని ఇది మందు కొట్టాలి అది మందు కొట్టాలి చెప్తారు, కొడతాం. అది అయితే అవుతుంది, లేకపోతే కాదు అన్నట్టుగా.
0: అయితే ఇప్పుడు శనగకు పురుగులు లేకపోతే భూమి స్వభావంతో పంట రాలే?
1: రాలే.
0: అయితే ఇప్పుడు ఈ జొన్న ఏ రకం జొన్న వేసిండ్రు మీరు?
1: 186 అది వేసిన.
0: అంటే తెల్ల జొన్న?
1: తెల్ల జొన్న 186.
0: ఇట్లా ఇప్పుడు ఈ దిగుబడి వచ్చింది కదా, కోత అయింది, మరి ఇట్లా పంట
1: వచ్చింది? వేరే శనగది రాలే, పత్తి రాలే, సోయా రాలే. ఇక ఈ జొన్నది అంటే 15 క్వింటాల వచ్చింది. దానికి ఇప్పుడు మార్కెట్స్ ఎప్పుడు కొంటారో ఏం లేదు, అట్లానే ఉన్నాయి ఇంట్లో ఇంటికాడ. అది ఏమేమైతుంది కదా.
0: మీకు దగ్గర ఏ మార్కెట్ ఉన్నది?
1: ఇచ్చాడు.
0: ఇచ్చాడ మార్కెట్ పోతారా? అయితే ఇప్పుడు ఈ జొన్న తెల్ల జొన్న వేసింది కదా, మరి దీనికి సంబంధించి ఇందులో ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయా? పురుగులు తెగుళ్ళు లేకపోతే మామూలుగా
1: మందు కొట్టుకున్నాం, కొరోజన్ కొట్టుకున్నాం పురుగుకు, అది మందులు కొట్టుకున్నాం.
0: ఎన్నిసార్లు కొట్టిండ్రు?
1: 2 సార్లు.
0: ఇప్పుడు ఈ జొన్నకు నీళ్ళు ఎట్లా ఎన్నిసార్లు ఇచ్చిండ్రు?
1: 5 సార్లు. ఇంకా ఒక అవసరం ఉండే నీళ్ళే సరిపోదే.
0: మరి ఇప్పుడు ఒక 5 సార్లు ఇచ్చిండ్రు, ఇంకా ఉండేగా ఇయ్యలే అన్నారు కదా, మరి

0: ఏమన్నా దిగుబడి
1: తగ్గింది, దిగుబడి తగ్గింది.
0: అయితే మంచి దిగుబడి రావాలంటే కనీసం ఎన్ని తడులు ఇవ్వాలా, ఎన్ని తడులు అవసరం ఉంటాయి జొన్నకు?
1: 6-7 తడులు కావాలి.
0: మీరు ఎట్లా ఎన్ని తడులు, ఒక 4-5 ఇచ్చారా?
1: 4 నీళ్లు వర్షిపోయి.
0: ఎప్పుడెప్పుడు తడులు ఇవ్వాల్సి ఉంటది జొన్నకు?
1: 15 రోజులకు ఒకసారి, 25 రోజులకు ఒకసారి వేస్తాం.
0: ఎట్లా అనిపించింది, ఏమన్నా మార్పు కనిపించిందా జొన్న అంటే, ఇంతకు ముందు చేసినప్పుడు ఇప్పుడు ఈయోడుకు?
1: ఈయోడుకు దిగుబడి లేదు, ఈయోడు జొన్నకు సుఖం లేదు. ఈయోడు
0: ఇంతకు ముందు ఎంత వచ్చింది దిగుబడి?
1: మంచిగా వచ్చింది, 30 దాకా వచ్చింది, అస్తలేదు దిగుబడి.
0: అయితే ఇదే భూమిలో యాట, పత్తి, సోయా, జొన్న, శనగ ఇవే పంటలు వేస్తారు, మంచిగా వస్తుండే. ఈయోడు అంత ఆశించిన దిగుబడి రాలే. మరి ఏం ఫరక్ అయింది, ఏమన్నా గమనించారా?
1: ఈ వర్షాలు చేయబట్టే, వర్షాలతోటే అయిపోయింది. ఈయోడు వర్షాలు ఎక్కువైనాయి భూమిలో, వర్షాలు ఎక్కైనా మళ్ళీ లెవెల్ జల్దీ దిగిపోయింది. అది ఏం తెలుస్తలేదు. అదే
0: మరి ఇప్పుడు ఈ భూమిలో స్వభావం ఎట్లా ఉంటది, నీళ్ళ ఆపుతాయి తడిని?
1: ఆపుతాయి. సరే ఇస్తే ఒక 25 రోజుల దాకా నీళ్ళు ఇచ్చే అవసరం లేదన్నట్టుగా.
0: ఇప్పుడు ఈ పత్తి గాని సోయా గాని ఇంకా ఏ పద్ధతిలో వేసారు? ఇప్పుడు కొందరు ఈ పక్క పొలం రేటు చూస్తే కొంత బెడ్ పద్ధతి అట్లా కొందరు వేసిన వాళ్ళకు
1: కొంచెం పొరపాటు ఉన్నది. బెడ్ వేసిన వాళ్ళకు కొంచెం మంచిగా పండింది. మేము బెడ్ నిరుడు వేసినాం, ఈసారి వేయలే, మొత్తం పోయింది అన్నట్టు, జోకు పట్టి పోయింది.
0: అయితే ఏది మంచిగా ఉంటది, బెడ్ పద్ధతి మంచిగా ఉంటది?
1: మామూలు బెడ్ మంచిగా ఉంటది, దాని సుఖ అనుభవం వచ్చింది మాకు.
0: మరి ఎట్లా ఈయోడు ఏ పద్ధతి వేయాలనుకుంటున్నారు?
1: బెడ్
0: తయారు చేస్తున్నారా? మరి భూమి
1: జొన్న ఉంచినాం.
0: ఇప్పుడు ఈ వీటిని ఏం చేసిండ్రు, జొన్న ఇంకా కొంత కోసేది ఉన్నది, కొంత కోసిండు. మరి ఈ కొయ్యలు ఉన్నాయి అట్లనే కట్టి కూడా తీసేసిండు, ఇవన్నీ ఏం చేసిండు?
1: ఇప్పుడు మొన్ననే ఈ భూమి జొన్నకు లేబర్ దొరకక మిషన్లు పెట్టుకున్నారు, ఈ గోదాలకు కావాలని ఈ సొప్ప కోసుకున్నాను. అంటే ఇచ్చాడో బంటి షెడ్ లేడా పైన భూమి ఇది, అంటే నేను గోదాల కోసం సొప్ప కోసుకుంటున్నాను.
0: అయితే ఇప్పుడు ఈ జొన్న తీసినాక ఈ కొయ్యల్ని ఏం చేస్తారు, అందులోనే కలిగి దున్నుతారా లేదా తీసేసి కాల పెడతారా?
1: దీనికి దున్నుతాం, దున్ని రొటోవేటర్ కొట్టేది బుగ్గిని అయిపోయింది
0: మొత్తం, అది చూర అయిపోయి అందులోనే ఇది మళ్ళీ ఎరువుగా మారుతుంది,
1: అల్లని పోతుంది.
0: ఇప్పుడు ఈ ఎగుమతులు ఎవరన్నా చెప్పినరా, ఇది మీకు మీరే ఇట్లా చేస్తారు? ఎప్పటి
1: మాకేమేమి
0: ఎప్పటి నుంచి ఇట్లా చేస్తున్నారు?
1: ఇది మలసైన్లెస్ అండి, అంటే మేము మాకు తెలుస్తుంది అప్పటి నుంచి అది ఉన్నది. ముందు అరకలతోటి పొత్తం చేస్తుంది, ఇప్పుడు ట్రాక్టర్లు వెళ్ళినాయి కదా, ఈ దున్నినాక లోపల పోతాయి, మళ్ళీ రొటోరేటర్ కొట్టినా తుక్కు అయిపోతుంది.
0: అయితే కొందరు ఏం చేస్తారంటే ఇట్లా చేయక కొందరు గాల పెడుతున్నారు కదా, దాంతో కొంచెం నుక్సాన్ అవుతుంది కదా.
1: కాల పెడితే మిగతా కాలుతుంది, లోపల అట్లనే ఉంటాయి కదా. ఇది కమస్కం 1 ఫీట్ లోపల ఉంటది ఎరువు దంది జొన్నది, లోపల 1 ఫీట్ ఉంటది.
0: ఇప్పుడు దున్నితే అది మొత్తం బయట కట్ చేస్తుంది, మళ్ళీ దాని మిగిలి లోపలికి
1: పోతుంది, మళ్ళీ రొటోరేటర్ కట్టిన ఇట్లా కలిపినట్టు అయితే వెళ్ళిపోతుంది.
0: ఎట్లా ఇట్లా కలిపి దున్నేస్తేనే మంచిదా, కాల పెడితే మంచిదా?
1: కాల పెడితే మీది మొత్తం ఇంత ఉన్నాయి కదా మీద, అంతే కలుతాయి. ఈ వర్ష ఇప్పుడైతే కాలని కాలే, అవి దున్నేస్తే ఎండిపోతుంది, మళ్ళీ రొటోరేటర్ కొడితే కలిసిపోతుంది అన్నట్టు, దుక్కు అయిపోయింది.
0: ఇప్పుడు ఎట్లా మరి దుక్కులు అయినాయా?
1: అవుతున్నాయి కొందరు, ఇక చాలు ట్రాక్టర్లు చాలు.
0: మళ్ళా ఇప్పుడు వానాకాలం పంటగా ఏమి మళ్ళా అవి పత్తి సోయానైనా ఇంకేమైనా వేరే పంటలు వేస్తారా?
1: మేము పత్తి వేయాలంటున్నాం, సోయా పత్తి అదే వేస్తాం, సగం సగం చేస్తాం మేము. రెండు ఏది పోతే ఏది ఒకటనే ఉంటది అన్నట్టుగా,
0: అంటే ఒకటి పోయినా ఒకటి ఆదుకుంటది.
1: అంతే.
0: మరి ఎట్లా దానికి ఏం సిద్ధం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, భూములు ఎట్లా తయారు చేస్తున్నారు?
1: ఇప్పుడు దున్నేసి ఉన్నది కదా, దాన్ని రొటర్ కొట్టి బెడ్ కొట్టేస్తాం, బెడ్ కొట్టేసి పెట్టేస్తాం వర్షాలు వచ్చినాక.
0: ఇప్పుడు మీదికి వెళ్ళి ఏమన్నా చెరువు మట్టి వేసుడు గానీ అట్లా ఏమన్నా?
1: అది ఇక్కడ మాకు దాన్ని చెరువు దగ్గర లేదు, ఏం లేదు. మా చెరువుకు ఉన్న తీరే భూమి ఉన్నది, భూమి మీద ఏం లేదు, వర్షాలు ఎక్కడ చేయబట్టే ఈ భూమి ఖరాబ్ అయిపోతుంది. చెరువు లేదు మాకు ఎక్కడ దగ్గర లేదు, పోతే అటు చేరుకుండా రాంపురం ఆడ చెరువు ఉన్నది, ఏరియాలో ఎంత కమస్కం 15 కిలోమీటర్ శివ ఏరు లేదు చెరువు.
0: అయితే దాదాపు 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు కదా, మరి ఈయోడు ఎట్లా అనిపించింది, ఇట్లాంటి పరిస్థితి ఇంతకు ముందు ఏమన్నా అయిందా? ఇట్లా
1: అయిందే గానీ ఇంత కాలే, ఈయోడు లాసే ఉన్నాం మేము, బిల్కుల్ రూపాయి ఇన్కమ్ లేదు ఈయోడు.
0: అంటే ఈసారి అంటే నష్టమే వచ్చింది గానీ లాభం నష్టం కాకుండా సమానంగా ఉండేనా?
1: సమానంగా సుఖం లేదు, మీద పడ్డాయి ఖర్చులు, ఈయోడు మీద పడ్డాయి.
0: ఎట్లా మరి ఇట్లా ఉంటే రైతుకు ఫైదా అవుతుంది, ఎట్లాంటి పరిస్థితులు ఉండాలా?
1: చేసుకుంటాం పోతున్నాం, ఇప్పుడు ఇక చేసేది మనది బాధ్యత, ఎవడు ఇచ్చింది అది సరే, ఇక ఏం చేద్దాం మనం. ఉన్నది అయితే మనకు వేరే ఏదైతే పని రాదు, దానికోసం చేసుడే, ఏం చేద్దాం. ఇక
0: ప్రయత్నం మానవ లక్షణం, ఫలితం దైవ నిర్ణయం అనే మాటకు కట్టుబడి ఇక కష్టం ని నమ్ముకుని చేస్తా పోతున్నారు. సరే ఈయోడు వానాకాలం పంటలన్నా మంచిగా కలిసి రావాలా, మీకు మంచి ఆదాయం రావాలని ఆకాంక్షిస్తూ మీ ఈ పంట సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారం.
2: ఇప్పటి వరకు రైతాంతరంగం కార్యక్రమంలో వానాకాలం యాసంగి పంట

పంటల సాగు అనుభవాల గురించి ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కేశవరావు సింధేతో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలేని. మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇల్లు వ్యవసాయ వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక వ్యవసాయ పాట విందాం.

ఇప్పటి వరకు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఒక వ్యవసాయం పాట విన్నారు. ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పత్తిలో వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా చేపట్టవలసిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. రైతన్నలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0872295081, మరొక నంబర్ 2300081. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
1: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.

0: ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? దీని యొక్క ఉద్దేశము, లక్ష్యాలేంటి?
1: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాట తక్కువగా ఉంది. సో ఈ వాటను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 2 లక్షల మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
0: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు? అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
1: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018లో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ఇప్పటి వరకు దాదాపు 2125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, విలువల జోడింపు, మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్దికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
0: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలంటారు?
1: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ల అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి వారికున్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
0: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
1: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక్కొక్క యూనిట్ లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదనంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్లు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణ కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్ గా ఒకే విలేజ్ లో అయితే 4-5 మందిని ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ గాని, అందుకు అవసరమైన ప్రో ట్రేస్ అంటామన్నమాట, నార్మడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకో పిట్, ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
0: సార్, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు, వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
1: సార్, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్ గా లేకుంటే కొందరు ఇండివిజువల్ గా 54 మంది యూనిట్స్ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మీ కంపోస్ట్ ను యూనిట్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సాయాన్ని పొంది ఈ యూనిట్ ను ఇంకా మెరుగుపరుచుకుని విస్తరించుకున్నాడు. సో ఈయన ఒక సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మీ కంపోస్ట్ ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈయన వర్మీ కంపోస్ట్ తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మీ వాష్ ను ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మీ కంపోస్ట్ ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమంలో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసెర్చ్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగున 6 మంది పురుషులు 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావెల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు, అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు అనమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 6,00,000 మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 2,70,000 నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్ను సవరించుకొని చిల్లూరు గల్ల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా ఏడాది పొడుగునా ఇద్దరు పురుషులకు మరియు ఇద్దరు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
0: ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్.
0: ఆర్య పథకాన్ని ఉపయోగించుకుని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివిందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మి కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్య పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మి కంపోస్ట్ మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
3: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి, మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో SLV వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయోభిలాషుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
4: ఇంతవరకు ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ഉഷാറു. ജോറൈന പാട്ടല ഹോറു. మీలోని జోష్ కి మరింత జోష్ నిచ్చే పాటలను వినండి, ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చట్లను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినండి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 295081. ఇప్పటి సంధి 8:45 దాకా ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో
1: మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: మహమ్మద్ యూసుఫ్.
0: ఎక్కడి నుంచి?
1: కైలాస్ నగర్ నుంచి.
0: ఏం చేస్తుంటారు? బట్టల దుకాణంలో పనిచేస్తుంటారు. రోజు కొత్త బట్టలు కళ్ళ ముందట ఉంటాయి మీకు. ఇక చెప్పండి ఏ పాట వింటారు? ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇంకెక్కువ బిజీగానే ఉంటారు. సరేనండి, ఏ పాట వింటారు? సరే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట వినేద్దాం.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరు.
1: సుజాత మేడం, కేఆర్కే కాలనీ.
0: కేఆర్కే కాలనీ నుంచి ఏం చేస్తుంటారు?
1: హౌస్ వైఫ్ మేడం.
0: హౌస్ వైఫా, చెప్పండి అమ్మా. తిన్నారా మరి?
1: తిన్నాం మేడం.
0: ఏం స్పెషల్ ఇవాళ? ప్రత్యేకత ఏమైనా ఉందా సోమవారం?
1: ఒక పొద్దు మేడం, పప్పు, బెండకాయ శాతం, బజ్జీలు మేడం.
0: ఒక పొద్దుకి
1: మేడం.
0: చెప్పండి ఏ పాట వింటారు మరి?
1: మా అన్నయ్య సినిమాలా మేడం.
0: మా అన్నయ్య సినిమా నుండి?
1: అన్నయ్యల పాట.
0: అన్నయ్యల గురించి ఉన్న పాట. మీకు అన్నయ్య ఉన్నారా?
1: ఉన్నారు మేడం.
0: చెప్పండి అన్నయ్య పేరేంటి?
1: భోజన్న.
0: భోజన్న. అన్నయ్య గుర్తొచ్చిందా? అన్నయ్య పాట అడుగుతున్నా. అంతేనా? సరేనమ్మా, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే నువ్వు కొన్న పాట వినేసాయి.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్కారం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు రాజ్ కుమార్, నిజామాబాద్ నుంచి.
0: ఏం చేస్తుంటారు?
1: నేను రెడీమేడ్ గార్మెంట్ వర్క్ చేస్తున్నాను.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: రాజశేఖర్ రమ్యాకృష్ణ నటించిన ఒక సినిమాలో పాట ఏంటంటే, ఒక మనిషికి నేడే పుట్టిన రోజు,
0: అల్లరి ప్రియుడు చిత్రం.
1: అల్లరి ప్రియుడు అందులోంచి ఒక పాట ప్రకారం చేద్దాము.
0: సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మిర్చ్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఉషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 29508.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడైతే మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు. విజయవాడ నుంచి
1: హిమవంత్ కుమార్.
0: హిమవంత్ కుమార్, పేరు బాగుందండి మీది. చెప్పండి ఏం చేస్తుంటారు? అవునా, చాలా రోజుల నుంచి
1: చేస్తున్నాం. ఫస్ట్ లో 20 అట్లా అట్లా చేరి 500 మంది వచ్చారు ఇప్పటికే. అలా 20 సంవత్సరాలు మెయింటైన్ చేశాను తల్లి.
0: చాలా మంచిదండి. చెప్పండి ఏ పాట తింటారు? సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం.

0: పాస్పోర్ట్ మీ పాస్పోర్ట్ ఏదేది పాస్పోర్ట్ మీ పాస్పోర్ట్ ఏదేది ఎందుకో ప్రేమ దీవులం పాస్పోర్టులు మాకెందుకు మీకెందుకు ప్రేమ దీవులం పాస్పోర్టులు మాకెందుకు మీకెందుకు
1: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడైతే ఒక శ్రోతతో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. శ్రీను గారు ఎక్కడి నుంచి, ఏం చేస్తుంటారు? మెకానిక్ అంటే టూ వీలర్సా లేకుంటే? సరేనండి, ఏ పాట వింటారు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మరి మీరు కొన్న పాట

0: ముగ్గురా, ఇంకొకరెవరు?
1: అరే ఇద్దరము ఈనాడు ముగ్గురయ్యాము. ఆ మూడ మనిషి పేరే ప్రేమ. ఇష్క్ లవ్ కాదల్ కాదల్ కాదల్. నువ్వు సింగల్, అరే నేను సింగల్.

మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. రేపటి కార్యక్రమాలలో రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తిలో వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా చేపట్టవలసిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమానికి రైతన్నలు ఫోన్ చేసి వారికి వచ్చిన సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229501, మరొక నంబర్ 2300081. 7:15 నుండి 7:45 దాకా ఫోన్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోండి.

ఇది ఇయాల్టి ఉషారు, జోరైన పాటల హోరు. రేపు రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమంలో మరెన్నో జోర్దార్ పాటలు వింటారు. గట్లనే మీరు చుక్క ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா கதனம் கதமானம் பவதி 101 கதல சம்பட்டி நுண்டி நான் நகதி கத வின்டரு ரச்சன கே வி நரேந்தர் சௌதாரு பி கமலாகர் ரெட்டி.
1: ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா கதனம் చక్కటి తెలుగు కథల్ని వినిపించే కార్యక్రమంలో ఇయ్యల కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి నాన్న గది అనే కథను విందాం. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. ఆ రోజు రామేశం ముగ్గురు కొడుకుల్ని కోడళ్ళని సమావేశపరిచాడు. ఆయనేం చెప్పబోతున్నాడో వాళ్లకీ తెలుసు.

విడిపోవడం వాళ్లకి కూడా ఇష్టం లేదు. అయినప్పటికీ ఆయన మాట కాదనలేక అంతా కూర్చున్నారు. రామేశన్ చెప్పడం మొదలుపెట్టాడు. చూడండిరా, ఏ తల్లిదండ్రైనా తమ కళ్ల ముందు పిల్లలు విడిపోవాలని కోరుకోరు. ఎందుకో తెలుసా? పిల్లల వేర్పాటుతనం అనేది వృద్ధాప్యంలో దాన్ని మించి బాధించే సమస్య. ముఖ్యంగా ఈ ఇల్లు నేను మీ అమ్మ చాలా కష్టపడి కట్టుకున్నాం. అదృష్టవంతురాలు, తానే ముందు పోయింది. ఈ ఇల్లు కట్టేటప్పుడు తన పుస్తెల్తాడు అమ్మాల్సి వచ్చిన రోజు నేను పడ్డ సంఘర్షణ అంతా ఇంతా కాదు. 30,000 అప్పు చేసి అది తీర్చడం కోసం నేను ఓవర్ టైంలు చేశాను. మీ అమ్మ బీడీలు చేయడం, మిషన్ కుట్టడం నేర్చుకుని 10,000 కూడబెట్టింది. బీడీల్లో చుట్టే తంబాకు వాసనకు తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయినా, ఓవర్ టైంలతో నేను అలసిపోయి వచ్చినా ఈ ఇల్లుని చూడగానే అంతా మర్చిపోయేవాళ్ళం. మీరు పెద్దవాళ్ళయ్యారు, ఎవరికి వారు వేరుగా ఉందామనే ఆలోచనలు మీలోనూ ఉండొచ్చు. మీరు వేరుండడమే కాదు, ఈ ఇంట్లో పంపకాల పేరుతో అడ్డగోడలు మొలవటం నేను భరించలేను. దయచేసి నేను చనిపోయేంత వరకు ఈ ఇంటిని ఇలాగే ఉంచండి. రామేశం చేతులెత్తి మొక్కితే కొడుకులు కోడళ్ళు కరిగిపోయారు. ఆయన కళ్లల్లో సన్నటి నీటి పొరను చూసి తట్టుకోలేని 5 మనవలు మనవరాళ్ళు చలించిపోయి తాతయ్యని ఆప్యాయంగా చుట్టేశారు. లేదు నాన్న, మేమెప్పుడూ విడిపోము. అలాగే ఈ ఇంటిని అపురూపంగా చూసుకుంటాం. మీరేమీ బెంగ పెట్టుకోవద్దు అన్నారు కలిసికట్టుగా. అవును మామయ్య, తోడికోడలమైన అక్కా చెల్లెళ్లంత ప్రేమాభిమానాలున్నాయి మా మధ్య. అందుకని మేం విడిపోయే ప్రసక్తే లేదు. అలాగే ఈ ఇంట్లో మసిపట్టినా మా కొంగుతో తుడుస్తాం తప్ప మేం విడిపోయి ఏ అడ్డుగోడా మొలవనివ్వం అన్నారు కోడళ్ళు. రామేశం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ల ఆత్మీయతకి. నాకు కావలసింది అదేరా. నా కొడుకులు కోడళ్ళు లక్ష్మయ్య పిల్లల కన్నా, నర్సిరెడ్డి పిల్లల కన్నా చాలా ఉత్తములు, గొప్పవాళ్ళు. నాకు చాలా ఆనందంగా ఉందిరా, ఈ జీవితానికి ఇది చాలు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే ఆ ఇంటి ముందు రిక్షా ఆగింది. రిక్షాలోని వస్తువుల్ని చూసి పిల్లలు కేరింతలు కొట్టారు. ఆడవాళ్ల మొహాలు ఆనందంగా విప్పారాయి. అది కలర్ టీవీ. బ్లాక్ అండ్ వైట్ టీవీ దరిద్రం వదిలేనందుకు అందరిలోనూ ఉత్సాహం. రిక్షావాడితో పాటు కేబుల్ బాయ్ కూడా వచ్చాడు. టీవీని ఓ మూలన టేబుల్ మీద పెట్టి కనెక్షన్ ఇచ్చాడు. టీవీ ఆన్ చేసే ముందు ఆగండి ఆగండి అంటూ చిన్న కోడలు వచ్చి ఆదురుదాగా దాని ముందు కొబ్బరికాయ కొట్టి టీవీపై నీళ్లు చిలకరించింది. టీవీ ఆన్ చేయగానే చిరంజీవి సినిమా కనబడడంతో పిల్లలు హే అంటూ కేరింతలు కొట్టారు. 11 గదిలో కూర్చుండేసరికి చాలా ఇరుకైపోయింది. స్క్రీన్కు ఎవరి తల అడ్డొచ్చినా ఏదో కామెంట్. ఆ ఇరుకుని భరించలేకపోయారు. ఆ గది పక్కనే స్టోర్ రూమ్ ఉంది. స్టోర్ రూమ్ ఖాళీ చేసి ఆ గదికి స్టోర్ రూమ్కి మధ్య అడ్డుగోడను తీసేస్తే టీవీ రూమ్ చాలా విశాలంగా అవుతుంది అన్న ఆలోచన అందరికీ కలిగింది. ఆ సమయంలో దాన్ని వెంటనే అమల్లో పెట్టారు. గుణపంపోటు శబ్దం విన్న రామేశం గుండెల్లో ఏదో దిగినంత బాధగా మంచంలోనే ఉలిక్కిపడి ఆదురుదాగా లేచొచ్చాడు. అప్పటికే గోడ కూలిపోయింది. ఇదెందుకు కూలదోశారా? ఆయాసంతో పాటు ఆవేదనగా అడిగాడు. చిన్న కొడుకు చెప్పాడు, అందరం కలిసి ఈ గదిలో టీవీ చూడడం చాలా ఇబ్బందిగా, ఇరుగ్గా ఉంది నాన్న. ఈ గోడ తీసేస్తే అందరం హాయిగా టీవీ చూడొచ్చు అన్నాడు. దానికి పెద్ద కోడలు సపోర్ట్ చేస్తూ, ఈ టీవీ రూంలోనే సోఫాసెట్ కూడా వస్తే వచ్చిపోయే వాళ్లకు కూడా బాగుంటుంది మామయ్య, ఇలాగూ స్టోర్ రూమ్ వాడట్లేదు కదా అంది. ఆ గదిలో మీ అమ్మ బాపతు పందిరి మంచం, నీళ్లు పోసుకునే గంగాళం, తమలపాకుల బుట్ట, కొప్పెర, చెక్క ఊయలా ఉండే కదరా అన్నాడు. ఆ మాటకి రెండో కొడుకు నవ్వాడు. అదేంటి నానా, ఈ కాలంలో కూడా ఆ పాత వస్తువుల గురించి పట్టింపేంటి? అవన్నీ పాత సామాన్లోడికి పడేశాం గాని నువ్వు నీ గదిలోకెళ్ళి పడుకో అన్నాడు. అది కాదురా, ఈ గోడ కూలగొట్టకపోతే బాగుండేదేమో అన్నాడు దీనంగా. మరి టీవీ ఇలా చూస్తాను తాతయ్యా అన్నాడు మనవడు చిరాగ్గా. రామేశం కూలిపోయిన గోడ వైపు బాధగా చూశాడు. తనకింకా గుర్తు, ఆ గోడ పెట్టేటప్పుడు ఇటుకలు బాగా పేర్చవయ్యా, తీర్చిదిద్దినట్టుండాలి అంటూ తన భార్య సుతారి మేస్త్రీకి 4 సార్లు ఛాయ పెట్టించింది.
అది నానమ్మ గదిరా అని గొనుక్కుంటూ రామేశం తన గదిలోకి వెళ్ళిపోయాడు. మనసు కుంగిపోయింది. ఆ రోజు నుంచి ఏ ఒక్క మనవడు తన మంచంపై కూర్చోలేదు. బలవంతంగా తను పిలిచినా వచ్చే యాడ్పై బట్టే ఫలానా సినిమా వస్తోంది తాతయ్య అంటూ పరిగెత్తేవాళ్ళు. అన్నం పెట్టి తినే వరకు తన ముందు కూర్చుండే కోడళ్ళు పళ్ళెం నీళ్లు పెట్టి జారుకుంటున్నారు. క్రికెట్ వచ్చిన రోజు కొడుకులు తన గదివైపేరారు. మనుషుల మధ్య మాటలే కరువయ్యాయి. ఆ రోజు నుంచి టీవీని చూస్తే రామేశానికి అసహ్యమేసేది, భయమేసేది కూడా. తన ఇంటి గోడల్ని కూల్చేయడమే కాదు, తన భార్య వస్తువుల్ని కూడా దూరం చేసిందది. ఇంతలో బావిలో దబిల్లుమన్న శబ్దం వినిపించింది. అంతా కంగారుగా పరిగెత్తారు. కాని ఎవరికీ ఏమీ కాలేదు. బావిలో నీళ్లు తోడుతున్న చిన్న కోడలు చేతిలోంచి బొక్కిన జారిపోయి బావిలో పడింది. అందరినీ చూసి ఆమెకేడ్పాగలేదు. ఎర్రగా కందిన చేతుల్ని భర్తకి చూపిస్తూ, ఈ నీళ్లు తోడడం నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఈ నీళ్లు తోడేవంతు నాకు తప్పదు. నేను పుట్టింటికెళ్ళిపోతాను, లేదా మనం వేరుగా ఉందాం అంటూ ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది. అందరి మనసుల్లోనూ ఏదో దిగులు. ఎక్కడి వాళ్ళక్కడ మౌనంగా వెళ్ళిపోయారు. రమేశానికి బాధతో పాటు ఈ నిపంతో వీళ్లు విడిపోతారా అనే విచారం పొంగుకొచ్చింది. కాని ఆ రోజు సాయంత్రానికల్లా 2HP మోటార్ తీసుకొచ్చారు. బావిలోకి పైపులు దించారు. ఇక నీళ్లు తోడే బాధ పూర్తిగా తప్పినందుకు కోడళ్ల మొహాల్లో చెప్పరాని సంతోషం. బావి దగ్గర మోటార్ని అమర్చడానికి ఏ ఆసరా లేదు. నీడ కూడా లేకపోవడంతో వర్షం పడితే నీళ్లు పోయి చెడిపోతుందని దాన్ని రామేశం గది పక్కనే గల గద్దెపై అమర్చారు. ఇక్కడ వద్దురా, ఆ గద్దెపై వద్దు అన్నాడు రామేశం. కొడుకులు ఏమీ మాట్లాడలేదు. మోటార్ తెచ్చిన మెకానిక్ మాత్రం, మరి ఈ మోటార్ ఇక్కడ తప్ప ఇంకెక్కడా పెడతారండి? చెడిపోయిందంటే 10,000 నష్టం. నేను మళ్ళీ రమ్మంటే రాను, మీ ఇష్టం అన్నాడు. పెద్ద కొడుకు కొంచెం చిరాగ్గా, ఆ గద్దెనేమీ చేయట్లేదుగా, మోటార్ పెడుతున్నామంతే. ఏమయ్యా మెకానికు, ఆయన అలాగే అంటారు గాని నువ్వు ఫిట్ చేయి అన్నాడు. అంతే, గంటలో ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ యంత్రం బిగించబడింది. అది స్టార్ట్ అయి బావి దగ్గర నీళ్లు పోయగానే వర్షంలో తడిసినంత ఆనందంగా ఇంటిల్లి బాది ఎగిరి గంతేశారు. ఒకప్పుడు రోజూ సాయంత్రం తన రాక కోసం ఎదురు చూస్తూ తన భార్య ఆగద్దెపైనే కూర్చుండేది. అందుకే ఆ గద్దెంటే అంత ఇష్టం. దానిమీద తిష్టవేసింది ఆ యంత్రం. నీళ్ల కోసం అది స్టార్ట్ అయినప్పుడల్లా ఆ శబ్దానికి తన గుండె గిర్నీలో పిండి చేస్తున్నంతగా నలిగిపోయేది. మంచి నిద్రలో ఉన్నప్పుడో తెల్లవారుజామునో వాళ్లు మోటార్ వేసేవాళ్ళు. ఆ శబ్దం 2 గంటల చిరాకు పుట్టిస్తూ కలవరపరుస్తుంది. తన భార్య ఆలోచనలో మునిగిపోయినప్పుడు తేనెటీగల దండు దాడి చేస్తున్నట్లు దాని శబ్దం కల్లోలపరుస్తోంది. ఆ మోటారు బిల్లు కట్టుకోవడంలో వీళ్ల మధ్య ఏమైనా తారతమ్యాలొస్తాయేమోనని కొంత బెంగ కూడా మనసు మూలల్లో బిక్కుబిక్కుమంటుంది. ఆ సమయంలోనే చాకలి రాజమ్మ, బట్టలు ఎక్కువ పడుతున్నాయి, ఉతకడం నా వల్ల కాదు, ఇంకో 50 రూపాయల జీతం పెంచుండ్రి అని హుకుం జారీచేసింది. 15 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో ఉతుకుతున్న మనిషి సర్ది చెబితే అది ఊరుకునేది. కాని 2వ కోడలు దాని మాటని రాద్దంతం చేసింది. దాదాపు గొడవ పెట్టుకుంది. రేపటినుంచి పని మానేయమంది. ఆ గొడవంతా చూస్తున్న రమేశం ఏడుస్తున్న చాకలి రాజమ్మని, ఊరుకోవే వాళ్ళకు తెలీదు అని ఓదారుస్తూనే 2వ కోడలతో, చూడమ్మా రజిత, చాకలమ్మ అంటే ఇంటి ఆడబిడ్డ అంటారు. దీపావళి రోజు రాజమ్మ పొద్దునే మంగళహారతి కూడా తెచ్చి కట్నం అడుగుతుంది కదా. 15 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో అణువణువు దానికి తెలుసు. 10 రూపాయలు పెంచితేనే పండగొచ్చినట్టు సంబరపడుతుంది. మీ అత్తమ్మ దాన్ని అంత గౌరవంగా చూసుకునేది కూడా అన్నాడు నిదానంగా. అయినా కోడలు ఊరుకోలేదు. ఏంటి మామయ్య చాకలామెను వెనుకేసుకొస్తున్నారు? ఆవిడ రాకపోతే తెల్లారదా? ఏయ్ రాజమ్మ, నువ్వు రేపటినుంచి పనిలోకి రాకు అంది సీరియస్గా. ఆ మాటకు రాజమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. కొంగుతో కళ్ళొత్తుకుంటూ, రానమ్మా, శాంతవ్వ బతికినప్పుడల్లా నన్నొక్క మాట అనలేదు, ఈ ఇంటికి రానమ్మా ఇగా అంటూ వెళ్ళిపోయింది. రామేశం నిశ్చేష్టుడై ఉండిపోయాడు. అంతలో పెద్ద కోడలు అక్కడికొచ్చి, ఎందుకే రజిత అంత సీరియస్ అయ్యావు అంది బాగా నొచ్చుకుంటూ. పోనీలే అక్క, అది పని మానేసినంత మాత్రాన మనకి ఇబ్బంది అనుకుంటుందేమో. మొన్న మన ఇంటికి మా ఫ్రెండ్ వచ్చింది కదా.

అది ఏమే మీ ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదా అంది. నిజంగా నాకు తల కొట్టేసినట్లయిందక్క. ఈవిడగారు పని మానేస్తే తప్ప మన ఇంట్లోకి వాషింగ్ మిషన్ నడిచొచ్చేలా లేదు అంది. వాషింగ్ మిషన్ పేరు వినగానే పెద్ద కోడలు కళ్ళు ఇంతయ్యాయి. అవునే, అది ఎంత బావుంటుందో. మా చెల్లెలింట్లో కరీంనగర్లో చూశాను, చాలా బావుంటుంది కదా అంది పెద్ద కోడలు విషయం మర్చిపోయి. రేపు ఆయన వాషింగ్ మిషన్ తెస్తానన్నారక్క అంది ఆనందంగా చిన్న కోడలు. తర్వాత వాళ్లు ముచ్చట్లలో పడ్డారు. ఇంట్లోకి మరో యంత్రం వస్తూ ఒక ఆత్మీయురాలిని దూరం చేసిందన్న బాధతో రామేశం తన గదిలోకి వెళ్లిపోయాడు. చాకలి రాజమ్మ బట్టల కోసం వచ్చిన ప్రతిసారి ఊర్లో విషయాలన్నీ తనకు చెప్పేది. నడిచే ఓపిక లేని తనకు ఏదైనా సమాచారం వెళ్లాలన్నా రావాలన్నా రాజమ్మే పనికొచ్చేది. రాజమ్మ పొట్టకొట్టిన ఆ యంత్రం పేరు తలుచుకోవడానికైనా రామేశం మనసొప్పలేదు. మంచంలో పడుకున్నాక ఆలోచనలతో చిత్తడిగా మారిన మనసుకు గదిపక్క మోటార్ శబ్దం రంపపు కూతకోస్తోంది. మరునాడు చిన్న కొడుకు తన గదిలోకొచ్చి వినయంగా నిల్చున్నాడు. ఏంటి కన్నా అన్నాడు ఆప్యాయంగా. ఏం లేదు నాన్న, నా బెడ్రూంలో కూలర్ ఆన్ చేస్తే దానికి గాలి తగలక శరీరాలన్నీ జిడ్డుజిడ్డుగా అవుతున్నాయి. అందుకని బెడ్రూంలో కిటికీ కూలగొట్టేసి కూలర్ ఫిట్ చేయాలనుకుంటున్నాం. ఆ గదిలో ఉన్న తీగమల్లె బాగా గుబురుగా పాకిపోయింది, అది కూలర్కి అడ్డు వస్తోంది, దాని కూడా పీకేసి అంటూ నసిగాడు. రామేశానికి కోపం వచ్చింది, అయినా తమాయించుకున్నాడు. ఒరేయ్, ఆ తీగమల్లె 9 ఏళ్లుగా ఉంటోందిరా. 3 ఏళ్ల కింద మీ అమ్మ చచ్చిపోయే ముందు రోజు కూడా ఆ మల్లె చెట్టుకు నీళ్లు పోసింది. నీ బెడ్రూమ్ కిటికీలోంచి ఆ మల్లెలు గాలికి ఊగుతూ పరిమళాలు పంచేవిరా. దాన్ని పీకేయడం, కిటికీని కూలర్తో మూసేయడం అవసరమంటావా అన్నాడు. కాని అప్పటికే పెద్దవాడి కొడుకు పరిగెత్తుకొచ్చి, బాబాయ్ ఇక్కడున్నావా, పనివాళ్లు మల్లె చెట్టు మొత్తం తీసేశారు, కిటికీ కూలగొట్టారు, కూలర్ ఫిట్ చేస్తున్నారు, నిన్ను రమ్మంటున్నారు అన్నాడు ఎగపోస్తూ. ఆ మాట విని రామేశం మనసు కలుక్కుమంది. కొడుకు తండ్రి మొహంలోకి చూడలేక మెల్లగా జారుకున్నాడు. ఇంట్లో కొడుకులు యంత్రాల రూపంలోకి మారిపోతుండడం బాధేసింది. రేపు మరే యంత్రం వస్తుందో అనుకున్నాడు. కాని అది వాస్తు రూపంలో వచ్చింది. చిన్న కోడలికి మళ్లీ అబార్షన్ కావడంతో డాక్టర్లకి బదులు ఈసారి ఓ వాస్తు పండితుని ఇంటికి పట్టుకొచ్చారు కొడుకులు. అతడొచ్చి ఈశాన్యం వాయువ్యం అంటూ అబార్షన్లు అవడానికి కారణం ఈ వంటిల్లని, దాన్ని కూల్చి నైరుతి దిక్కులో కట్టుకోవాలని చెప్పాడు. ఆ మాట విని రామేశం గుండె కలుక్కుమంది. నిల్చొని వంట చేసేలా తన భార్య తన ఇష్టపూర్వకంగా కట్టించుకుంది. కట్టాకే చిన్నోడు పుట్టాడు. అప్పుడు తనకే అబార్షనూ కాలేదు అని మదన పడుతుండగానే అమెరికా ట్రేడ్ సెంటర్లని అఫ్ఘాన్ హైజాకర్లో విమానాలతో కూలదోసినంత బలంగా ఫిలఫిల ఆర్బాటాలతో వంటగది కూలిపోయింది. రామేశం గుండె గదులు బీటలు వారాయి. ఆ దృశ్యం చూడలేక గబగబా గదిలోకెళ్ళిపోయాడు. వంటగదిలో శిథిలాల కింద భార్య రూపం నలిగిపోతున్నట్టు తెరలు తెరలుగా కనబడుతోంది. ఒళ్లంతా చెమటలు పట్టాయి, నరాలు కంపిస్తున్నాయి, కళ్లల్లో ఏదో బెరుకు. తలుపు దగ్గర అలికిడైతే వెనుదిరిగి చూశాడు. పెద్దవాడు రెండోవాడు ఏదో పనిమీద గదిలోకొచ్చారు. వాళ్ళని చూడగానే రామేశం నిలువెల్లా వణికిపోయాడు. ఏమైంది నాన్న, కంగారుగా అడిగారిద్దరు. గొంతులో సుడులు తిరిగే బాధతో కంఠం జీరబోతుంటే వణుకుతూనే ప్రాధేయపూర్వకంగా చెప్పాడు. ఈ ఇల్లంతా నా కలల పంటరా, అయినా దీన్ని మొత్తం మీరు కూల్చేసినా పర్లేదు, కాని నా గదిని మాత్రం ఏం చెయ్యొద్దురా, మీకు దండం పెడతాను. ఈ గదిలో మేకు దిగినా నా గుండెల్లో బాకు దిగినట్టుగా ఉంటుంది. ఈ గది నిండా మీ అమ్మ జ్ఞాపకాలున్నాయిరా, ఈ గది నిండా మీ బాల్యముందిరా, ఇది నాకోసం కట్టించుకున్నాను. అదిగో ఆ కిటికీలోంచి చూస్తే రోడ్డు కనిపిస్తుంది, వచ్చిపోయే వాళ్లు కనిపిస్తారు, నా గదిని మాత్రం ఏం చెయ్యకండిరా. కడు దీనంగా ప్రార్థిస్తున్నట్టుగా ఆర్థిస్తున్నట్టుగా అడిగాడు. లేదు నాన్న, నీ గదిలో ఈగ కూడా వాలదు, నువ్వు కంగారు పడకు అని హామీ ఇచ్చి వెళ్ళిపోయారిద్దరు. కాని ఆ సాయంత్రమే వాళ్లకు నోటీసులొచ్చాయి. అవి చదివి నిశ్చేష్టులయ్యారు. నాన్ననెలా బతికించుకోవాలా అని తర్జన భర్జన పడ్డారు. చివరికి నాన్న బతకాలి అని దృఢంగా అనుకున్నారు. అందుకే తండ్రిని బుజ్జగించి బ్రతిమాలి ఇంటి వెనుక ఉన్న మరో గదిలో

0: ఇంటర్వ్యూకి మార్చారు. కానీ మరునాడే రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా వచ్చిన బుల్డోజర్ రామేశం గదిని కుప్పకూలుస్తుంటే బోరున ఏడ్చారు కొడుకులు కోడళ్ళు. ఆ శబ్దాన్ని గుర్తించిన రామేశం గుండె ఆగిపోలేదు. మరుసటి రోజున కొడుకులు కోడళ్ళు అంతా ఓ నిర్ణయానికొచ్చారు. రోడ్డు నట్టింట్లోకి వస్తోందంటే మనం ప్రమాదాల అంచున బతకాల్సిందే. అందుకే ఇంటిని షాపింగ్ కాంప్లెక్స్గా మార్చేద్దాం. ఈ ఇల్లు విడిచిపెట్టి ఎవరికి వారుగా సెటిల్ అవ్వడం మంచిది. అందరిలోనూ కొండంత దిగులు కానీ తప్పదు. చెప్పలేక చెప్పలేక తప్పని స్థితిలో తండ్రి చెవిన వేశారు. కానీ అప్పటికే విషయం అర్థమై రామేశం గుండె ఆగిపోయింది. ఇంతవరకు నాన్న గది కథ విన్నారు. రచన కెవి నరేందర్, పఠనం పి కమలాకర్ రెడ్డి.
1: రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 37వ భాగం ఇంటారు. రచన గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతి రెడ్డి.
2: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10:00, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20. ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ముచ్చట వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమం ముచ్చట. ఈరోజు మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట రెండో భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని.
1: ఒక కవిగా రచయితగా సాహిత్య రంగంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తి తుమ్మల దేవరావు. ఇటీవల కాలంలో నిర్మల్ ప్రాంతంలో అనేక పరిశోధనలు చేసి ఎన్నో పురాతనమైన కట్టడాలు, ప్రాచీన ఆలయాలు, ఇంకా వివిధ సంస్కృతులకు సంబంధించిన ఆనవాలను వెలికితీసి వాటి వెనక ఇమిడి ఉన్న చరిత్రను బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దేవరావు గారు.
2: నమస్కారం సార్.
1: అయితే ఇప్పుడు ఈ శాసనాలు ఏవైతే వెలుగు చూస్తున్నాయో మీ పరిశోధనలో, వాటిని పరిష్కరించడంలో భాషకు సంబంధించి మీకేమైనా ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయో, మరి వాటిని ఎట్లా పరిష్కరించగలుగుతున్నారు?
2: తప్పకుండా. ఎందుకంటే శాసనం చూడగానే ముందు శాసనం పైన ఉపరితలం మీద, శాసనాన్ని ఒక నాలుగు భాగాలు చేస్తే పైన శాసనం మీద వేయించినటువంటి చిహ్నాలను బట్టి ఆ కాలాన్ని ముందే ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాకతీయులు అయితే కాకతీయులు సాధారణంగా తెలుగు కన్నడ భాషలో ఎక్కువగా వేసినారు. కళ్యాణి చాళుక్యులు కన్నడ భాషలో వేసినారు. ఇట్లా ఆ గుర్తులను బట్టి, వాళ్ళు వేసుకున్నటువంటి గుర్తులను బట్టి, ఆ భాషను బట్టి అది కన్నడనా తెలుగా లేకుంటే కన్నడ తెలుగు మిక్సా. కాకతీయుడు కన్నడ తెలుగు మిక్స్ వేసినటువంటి రెండు భాషల్లో శాసనాలు వేయించింది మనం చెన్నూరులో చూస్తాం. అద్భుతమైనటువంటి శాసనాలు వేయించినారు. అట్లాగే శ్రీకృష్ణ దేవరాయలు మంత్రి అయినటువంటి మహామంత్రి తిమ్మరుసు వేయించినటువంటి శాసనం కూడా మనకి చెన్నూరులో ఉంది. సో భాషకు సంబంధించిన ఏమి ఇబ్బందులు లేవు. దానికి అవసరమైతే మైసూరులో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఏదైనా భాషకు సంబంధించినటువంటి ప్రతిబంధకాలు వచ్చినప్పుడు వారు మనకు క్లారిఫై చేస్తారు, వారి సహకారం తీసుకుంటారు.
1: ఇట్లాంటిది ఏదైనా సందేహం వస్తే మీరు వాళ్ళని సంప్రదించి దాని సమాచారం పొందుతారు?
2: ఖచ్చితంగా. ఎందుకంటే అది మనకు వేల సంవత్సరాల కిందటి భాష కాబట్టి అది మనం చదవడంలో చాలా ఇబ్బందులు వస్తాయి. కొంతవరకు చదవచ్చు కానీ పూర్తిగా మనకి పూర్తి పాఠం రావాలంటే చాలా ఇబ్బందులు వస్తాయి. కొన్ని అక్షరాలు అంటే కొంత కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ ఏ పదం ఉండొచ్చు, అక్కడ ఏ అక్షరం ఉండొచ్చు, అది ఏ అక్షరం ఎందుకు అట్లా మారిపోయిందని, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ నిష్ణాతులైనటువంటి పండితులు ఉంటారు కాబట్టి వారు మనకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇస్తారు. ఆ శాసన పాఠాన్ని ఖచ్చితంగా

0: తెలియజేస్తారు.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ కొన్ని ప్రాచీన ఆలయాలకు సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ప్రాంతంలో మీ పరిశోధనలో కొన్ని అరుదైన విగ్రహాలు వెలుగుకు చూసినాయి, అట్లాగే కొన్ని ప్రాచీన ఆలయాల్ని కూడా మీరు వెలికి తీసినారు. మరి వీటికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా ఈ ఇక్కడ బయటపడ్డ అరుదైన విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని చెప్తారా?
0: అవును, నేను గ్రామాలు పర్యటిస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విగ్రహాలను చూడగలిగాను. ఎందుకంటే ఆ విగ్రహము ఆ కాలాన్ని, అప్పుడున్నటువంటి చరిత్రను, సంస్కృతిని, అప్పుడున్నటువంటి నాగరికతను మోసుకొస్తుందన్నటువంటి విషయము నాకు తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది. ఉదాహరణకి నేను కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ చెరువు దగ్గర, ఒక తూము దగ్గర ఒక విగ్రహం ఉంది. స్థానికులు దాన్ని ముక్కుడు ముక్కుడు అని అంటాడు. నేను చాలా కాలం ముక్కుడు అంటే శ్రీముఖుడా అనుకున్నాను. శాతవాహనరాజు శ్రీముఖుడు విగ్రహం ఏమో, ఇదంతా కూడా శాతవాహనుల ఏలుబడిలో చాలా కాలం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విగ్రహం ఏమో అనుకున్నాను. కానీ తిరిగి మళ్ళీ దాని ఫోటోలు క్లారిటీగా తెచ్చుకున్న తర్వాత చూస్తే అది అద్భుతమైనటువంటి నటరాజ విగ్రహం. శివుడు లాస్యభంగిలో శివతాండవం చేసినటువంటి విగ్రహం. అంటే శివుడు నాట్యం చేసే విగ్రహాలు మన ప్రాంతంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శివుడు నాట్యం చేసే భంగిమలో ఉన్నటువంటి విగ్రహాలని వేసినటువంటి వాళ్ళు చోళులు. చోళరాజుల కాలంలోనే అట్లాంటి విగ్రహాలని మనం చూస్తాం. తమిళనాడుకు సంబంధించినటువంటి చోళులు ఎక్కువగా నటరాజ భంగిమలో ఉన్నటువంటి శివుని విగ్రహాలని వాళ్ళు బంగారంతో కానీ లేకుంటే అన్ని రకాలైనటువంటి మెటల్స్తో చేసేవాళ్ళు, రాయితో కూడా శిల్పాలు చెక్కినారు. మరి ఈ ఓలా గ్రామంలో ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత చోళుల ప్రభావం ఈ ప్రాంతంలో ఏమైనా ఉందా, వాళ్ళకు సంబంధించినటువంటి సామంతులు ఈ ప్రాంతంలో పరిపాలించారా అనేటువంటి అనేకమైనటువంటి సందేహాలు కలిగినాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి వీరగల్లుల విగ్రహాలు నేను చూడగలిగాను. చాలా గ్రామాలలో ఉన్నాయి వీరగల్లులు. అంటే ఆ గ్రామాన్ని రక్షించుకోవడానికి యుద్ధంలో అమరులైనటువంటి వీరుల యొక్క శిల్పాలు, లేదా ఆ గ్రామాన్ని రక్షించడానికి క్రూర మృగాలతో పోరాడి అసలు బాసినటువంటి వీరుల విగ్రహాలు, లేదా ఆ గ్రామం యొక్క పాడి పంటల్ని రక్షించడానికి త్యాగం చేసినటువంటి వీరుల విగ్రహాలని వీరగల్లులు అంటారు. అట్లాంటి వీరగల్లులు ఉన్నటువంటి విగ్రహాలు చాలా గ్రామాలలో ఉన్నాయి, చాలా విభిన్నంగా ఉన్నాయి. ఒక గ్రామంలో ఉన్నటువంటి వీరగల్లుకు ఇంకో గ్రామంలో ఉన్నటువంటి వీరగల్లుకి వైవిధ్యం ఉంటుంది. అట్లాగే ఈ ప్రాంతంలో అరుదైనటువంటి విగ్రహాలలో మనకి సతీశిలలు. సతీశిలలు అంటే మనకి మధ్యయుగంలో సతీ ఆచారం అనేది ఒకటి ఏర్పడింది. మనకి ఆధునికంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో సతీ దురాచారాన్ని ప్రభుత్వపరంగా నిషేధించినారు. అంటే ఒకవేళ భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా మరణించాలి, ఇది సతీ ఆచారం. సో సతీ ఆచారం ఈ ప్రాంతంలో ఉన్నట్లు అంతఃపురాలకు సంబంధించినటువంటి రాణులు గాని లేకుంటే ప్రముఖుల యొక్క ఇళ్లలో వాళ్ళ భర్తలు యుద్ధాల్లో నెలకొరిగినప్పుడు గాని లేకుంటే ఏవైనా కారణాల వల్ల చనిపోయినప్పుడు గాని ఉన్నటువంటి భార్యలకు ఇబ్బందులు వస్తాయని వీరు కూడా వారితో పాటు సతి చేసినట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక విగ్రహాలను నేను ఐడెంటిఫై చేశాను. బాసర్లో ఉన్నాయి, కల్లూరులో ఉన్నాయి, అదేవిధంగా చాక్పల్లిలో ఉన్నాయి. సతీశిలలు అనేటివి ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి విగ్రహాలు అవి. అట్లాగే ఈ ప్రాంతంలో బౌద్ధము జైనము విపరీతంగా పర్యాప్తి చెందింది. మనకి కాకతీయుల కన్నా ముందు కాకతీయులు చాలా కాలం పాటు వాళ్ళు జైనాన్ని పోషించినారు. కళ్యాణి చాళుక్యులు జైన మతాన్ని పోషించినారు. అనేకమైనటువంటి జైన తీర్థంకరుల విగ్రహాలని ఈ ప్రాంతంలో మేము ఐడెంటిఫై చేశాము. అదేవిధంగా బుద్ధునికి సంబంధించినటువంటి విగ్రహాలని గుర్తించినాము, బౌద్ధానికి సంబంధించినటువంటి స్తూపాలని గుర్తించినాము. అంతేకాకుండా బౌద్ధం సంబంధించినటువంటి కాలంలోనే వారు ఏ విహారాలలో ఉండేరో అట్లాంటి విహారాలకు సంబంధించినటువంటి కొండ ప్రాంతాలని కూడా ఈ ప్రాంతంలో గుర్తించినాము. మనకు అంతేందుకు, అసలు దక్షిణ భారతదేశానికి బౌద్ధాన్ని తీసుకొచ్చింది ఈ మన ప్రాంతం వారంటే మనం ఆశ్చర్యపోతాం. ఖానాపూర్కు దగ్గరగా ఉన్నటువంటి బాదన్ కుర్తి అని ఒక ద్వీప గ్రపం ఉండేది. అంటే గోదావరి రెండుగా చీలి మళ్ళీ కలుస్తుంది. ఆ గోదావరి రెండు చీలిక పాయల మధ్య ఉన్నటువంటి ఒక ద్వీప గ్రామమే బాదన్ కుర్తి. ఆ బాదన్ కుర్తిలో భావరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక యజ్ఞయాగాలు చేసిన తర్వాత ఆయనకు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ అత్త కామసాని ఏమంటుందంటే, నువ్వు ఎందుకు ఇంత మానసిక క్షోభకు గురవుతున్నావు, నువ్వు యజ్ఞయాగాలు చేసినావు కదా, దాని ఫలితాలు అనుభవించాలి కానీ ఇంత క్షోభకు గురవుతున్నావు, ఇది మంచిది కాదు అని అంటే, మరి నాకు వేరే ఒక బ్రాహ్మణుడు వచ్చి నన్ను శపించిపోయినాడు, ఆ శాపం నుంచి నేను విముక్తి పొందేది ఎలా అంటే, అతనికి ఏమి తెలియదు, ఈ తలలు పండించేవాడు ఉత్తరాదిని ఉన్నాడు, అతనికి దగ్గరికి వెళ్తే మీ సందేహాలు నివృత్తి అయితే అని బుద్ధుడి దగ్గరికి పంపిస్తాడు. పింగళుడు అనే మేనల్లుని నాయకుడిగా చేసి 16 మంది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆయన శిష్యుల్ని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శ్రావస్తిలో ఉన్నటువంటి బుద్ధుడి దగ్గరికి పంపి ఆ కొన్ని ప్రశ్నలు ఇచ్చి పంపిస్తాడు. ఈ ప్రశ్నలకు జవాబు కావాలి. వీళ్ళంతా కాలినడకన ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుని బుద్ధుడిని చేరుకొని ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆ ప్రశ్నలకు జవాబులు కనుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇగో ఈ ప్రశ్నకు ఈ జవాబు చెప్పినాడు, ఈ ప్రశ్నకు ఈ జవాబు చెప్పినాడని ఆ జవాబులని చెప్పిన తర్వాత భావరి సంతృప్తి చెంది భావరి తనతో పాటు 500 మంది శిష్యులందరినీ కూడా బౌద్ధంలోకి మారిపోతాడు. ఈ విధంగా దక్షిణాపథానికి బౌద్ధము భావరి వల్ల వచ్చింది. అది మన ఈ నిర్మల్ జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. ఆయన అనేక మంది శిష్యులు దిగ్నాజుడు గాని లేకపోతే శరభంగపాలుడు గాని జ్యోతిపాలుడు గాని ఈ ప్రాంతం నుంచి ఎదిగినటువంటి గొప్ప గొప్ప బౌద్ధ మేధావులు.
1: అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో బౌద్ధానికి సంబంధించి ఆనవాళ్ళు ఎక్కడెక్కడ బయటపడ్డాయి? అంటే ఇప్పుడు ఒక బాదన్ కుర్తి, అదొక చారిత్రక గ్రామం, అది గోదావరి తీరంలో ఉన్నటువంటి చారిత్రక గ్రామం. అట్లాగే ఈ నిర్మల్ ప్రాంతంలో, ఈ గోదావరి తీరంలో కొంత దూరం వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఈ బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి?
0: అసలు బౌద్ధం అంతా కూడా నదీ తీరాల్లోనూ కొండ ప్రాంతంలోనే వ్యాప్తి చెందింది. ఎక్కడ కొండలున్నాయి దానికి దగ్గర నది ఉండాలి. సో ఈ గోదావరి తీరం వెంబడి చూస్తే బైంస అంటాం, దానికి బైంసకి పాత పేరు మహిష, మహిష్మతి పట్టణం, మహిషకుడు అనే పరిపాలకుడు ఉండేవాడు. సో బైంసలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు ఒక వాదనను బయట ప్రచారం చేశారు. అది బౌద్ధంలో మహిషక వాదం అనే ఒక వాదమే ఉంది. ఎట్లయితే హీనాయానం, మహాయానం, వజ్రాయానం ఎట్లయితే ఉందో మహిషక యానం అనే ఒక పద్ధతి ఉంది. దాన్ని ఒక వాదనలాగా తీసుకెళ్లినటువంటి వారు బైంసాకి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే బైంసాలో గాని, బాసర్లో గాని, దిలార్పూర్లో గాని, టెంబరేనిలో గాని, సోన్లో గాని, మనకి బాదన్ కుర్తిలో గాని, ఇట్లా కోటిలింగాలలో గాని, మళ్ళీ మంచిర్యాలలో గాని, అటు బుద్ధారం మంచిర్యాల వల్ల వేమన్పల్లిలో గాని, ఇట్లా గోదావరి తీరం వెంబడి ఎక్కడ చూస్తే అక్కడ బౌద్ధానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ గ్రామాల పేర్లు కూడా ఇప్పటికి కూడా బౌద్ధ గ్రామాల పేర్లుగానే మనం చూడొచ్చు.
1: అయితే ఇప్పుడు కొంత జైన ప్రభావం కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఉదాహరణకు ఆదిలాబాద్ ప్రాంతంలో చూసినట్లయితే జైనత్ కి, జైనుల గురించే ఈ జైనత్ అనే పేరు వచ్చిందన్న అభిప్రాయం కూడా ఉంది. అట్లాగే ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటూ తీర్థంకరుల ప్రస్తావన వచ్చింది. దాదాపు ఋషభనాథుడి నుంచి మొదలుకుంటే వర్ధమాన మహావీరుడి వరకు 24 మంది తీర్థంకరులు ఉన్నారు జైన మతంలో. అయితే ఈ ప్రాంతంలో ఏ ఏ తీర్థంకరులకు సంబంధించిన ఆనవాళ్ళు గాని, ముఖ్యంగా ఈ జైన మతానికి సంబంధించిన ఏ రకమైన ఆనవాళ్ళు బయటపడ్డాయి, వాటికి సంబంధించిన ఏమైనా చరిత్ర వెలుగు చూస్తే దానికి సంబంధించిన కొంత సమాచారం
0: చాలా ఉంది. ఎందుకంటే తెలంగాణలో జైనం అనేక ప్రాంతాల్లో వ్యాపించింది. అటు కొలనుపాక మొదలుకొని ఇటు బాసర వరకు అనేక ప్రాంతాల్లో జైన మత వ్యాప్తి జరిగింది. జైనం ఒకప్పుడు గొప్పగా ఉజ్వలంగా వెలిగింది. మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే బాసర ప్రధానమైనటువంటి జైన మతం కేంద్రం అది. అట్లాగే దిలార్పూర్ ప్రధానమైనటువంటి జైన మత కేంద్రం. దిలార్పూర్లో ఇప్పుడు ఇదివరకే పార్శ్వనాథుడి విగ్రహాన్ని కనుక్కున్నాము, వర్తమాన మహావీరుడి విగ్రహాన్ని కనుక్కున్నాము. అనేకమైనటువంటి జైన సంబంధమైనటువంటి కట్టడాల్ని, శిల్పాలని, వాటి యొక్క వాళ్ళ యొక్క డిజైన్స్ ను దిలార్పూర్లో మేము ఐడెంటిఫై చేసినాము. అట్లాగే మనకి జైనత్ అనే గ్రామం ఉంది, అది కూడా జైనుల కేంద్రమే. ఆ ఆలయమే జైన ఆలయం. తర్వాత తదినంతర కాలంలో దాన్ని లక్ష్మీనారాయణ ఆలయంగా మార్చినారు. చాలా ఆలయాలు మార్చినట్లే అవి కూడా మారి ఉంటాయి. అట్లాగే మనకి ఇచోడ మండలంలోని సిరిచెల్మ ఉంది, అది కూడా ఒకప్పుడు జైన ఆలయమే. అక్కడ ఇప్పటికి కూడా జైనకు సంబంధించినటువంటి తీర్థంకరుల విగ్రహాల్ని ఆలయానికి బయట పెట్టేసినారు. అట్లా పెట్టేసేసి బయట గుళ్ళుగా చెప్తారు. అంటే సో ఇట్లా చూస్తే అటు బాసర మొదలుకొని ఇటు సిరిచెల్మె గాని, దిల్వార్పూర్ గాని, టెంబరేని గాని, అదేవిధంగా మాకి ఇక్కడే ఉన్నటువంటి బ్రహ్మేశ్వర దగ్గర ఉన్నటువంటి ఆలయంలో గాని అనేక జైనులకు సంబంధించినటువంటి విగ్రహాలు వెలుగులోకి వచ్చినాయి. సో జైనం ఈ ప్రాంతంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. కళ్యాణి చాళుక్యులు వాళ్ళు జైన మతాన్ని అవలంబించినటువంటి వారు కాబట్టి వారు జైనాన్ని చాలా స్ప్రెడ్ చేసినారు. అప్పుడు ప్రజలు పాలకులు కూడా జైన మతాన్ని అవలంబించి పోషించినారు. తదనంతర కాలంలో కాకతీయులు వచ్చిన తర్వాత కాకతీయులు మొదటి రెండవ ప్రోలయరాజు వరకు కూడా వాళ్ళంతా జైనాన్నే పోషించినారు. తర్వాత గణపతి దేవ చక్రవర్తి నుంచి మళ్ళీ వాళ్ళు శైవానికి షిఫ్ట్ అయిపోయినారు. శైవాలయాలు నిర్మాణం చేయడము, శివ విగ్రహాల్ని పెట్టుకోవడము, శివలింగాల్ని పెట్టుకోవడము, ఆలయాలను పునరుద్ధరించుకోవడం ఇవన్నీ తర్వాత చేసినారు. సో జైనము మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో

0: చాలా ప్రాంతాలలో వర్ధిల్లింది. జైనాన్ని ప్రజలు పోషించినారు, జైనాన్ని అనుసరించినారు. తదనంతర కాలంలో కాలంతో పాటు ప్రజలు కూడా మారిపోయినారు.
1: దేవరావు గారు, మరి మీ ఈ పరిశోధనలకు సంబంధించిన మరిన్ని మీ అనుభవాలను గురించి వచ్చే వారం ముచ్చటించుకుందాం.
0: తప్పకుండా.
2: ఇప్పటి వరకు ముచ్చట కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట రెండవ భాగం విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలేని. రేపు రాత్రి 9:40 శామీయ గజల్లో షుమానో రాయ్ బిశ్వాస్ పాడిన గజల్లు వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కర్ణాటక సంగీతం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వర్ల గాత్రం మొదటి భాగం విందాం. వీరు కర్ణాటక సంగీత విద్వాంసులలో పాటు రేడియో ప్రముఖులు కూడా. వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు యక్షగానాలు విజయవాడ రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినర్జించి పెట్టాయి. వీరు ఆకాశవాణిలో 1956లో విజయవాడలో వారి విధి నిర్వహణ చేశారు. సంగీత శిక్షణ అనే ముఖ్య కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంతో మూర్తిత్రయంతో పాటు సుబ్రహ్మణ్య అయ్యర్, పూచి శ్రీనివాస అయ్యర్, పొన్నై పిల్లై వంటి విద్వాంసుల కృతులతో అన్నమాచార్య కీర్తనలు, క్షేత్రయ పదాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు సాంప్రదాయ శైలిలో బోధించారు. విజయవాడ కేంద్ర కార్యక్రమాలలో ప్రసిద్ధి చెందిన భక్తి రంజని కార్యక్రమంలో త్యాగరాజు దివ్యనామ కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, రామదాసు కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు కర్ణాటక సంగీతంలోని బాణిని విడవకుండా చక్కని సాంప్రదాయ శైలిలో వీరు పాడేవారు. మరి ఇప్పుడైతే వీరి గాత్రం విందాం.

ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఓలేటి వెంకటేశ్వర్లు గాత్రం మొదటి భాగం విన్నారు. రేపు రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన కర్రె రమేష్ బృందం చెప్పిన ఎరుకల నాంచారి ఒగ్గు కథ 5వ భాగం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ. మనసుకు హత్తుకుపోయే ఎన్నో మధురమైన పాటల్ని వినిపించే కార్యక్రమం. ముందుగా మధురిమ కార్యక్రమంలో ఆడదాని అదృష్టం చిత్రం నుండి జానకమ్మ పాడిన పాటను వినేద్దాం.

0: ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
2: మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా మధురిమ. మనసుకు హత్తుకుపోయే ఎన్నో మధురమైన పాటల్ని వినిపించే కార్యక్రమం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, జయసుధ గారు నటించిన చిత్రంలో ఆత్మబంధువులు అనే చిత్రం ఒకటి. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించగా చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి. ఇక ఈ చిత్రం అమృత్ అనే హిందీ సినిమాకి రీమేక్ అని చెప్పాలి. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా వీరు అందుకున్నారు. మరి ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట వినేద్దాం. పి సుశీలమ్మ, జమునరాణి పాడినది.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ప్రేమ కథా చిత్రాలు ఆనాడు ఈనాడు ఎన్నటికీ ప్రజల హృదయాల్ని కొల్లగొట్టేయనే చెప్పాల. అలాంటి ప్రేమ కథా చిత్రాలలో అలనాటి చిత్రాలలో సువర్ణ సుందరి అనే చిత్రం ఒకటి. అంజలి దేవి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఈ చిత్రం 1957 విడుదలైంది. ఇక ఈ చిత్రం జానపదంతో పాటు పౌరాణిక ప్రేమ కథ చిత్రంగా కూడా పిలువవచ్చు. వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో అంజలి పిక్చర్స్ బ్యానర్పై అంజలి దేవి, పి ఆదినారాయణరావు గారు సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రాన్ని. ఇక దీనికి సంగీతం కూడా పి ఆదినారాయణరావు గారు అందించడం మరో ప్రత్యేకత. మరి ఇప్పుడైతే ఈ చిత్రం నుండి ఓ పాట విందాం. ఎంఎస్ రామారావు, పి సుశీలమ్మ పాడిన పాట.

మీరు వింటున్నారు మధురిమ హాయన పాటను వినిపించే కార్యక్రమం. ప్రతి ఇంట్లో పిల్లలే అందం, ఆనందం, ఆడంబరం. పిల్లలు లేని ఇల్లుని వర్ణించాలంటే మాటలు కూడా రావు. పిల్లలన్నీ చూస్తూ తల్లిదండ్రులు మురిసిపోయే ఆనందం లెక్కగట్టలేనిది. ఇక వాళ్ళ పిల్లల్ని చూస్తూ తల్లిదండ్రులు పొందే ఆనందంతో పాటు ఆ పిల్లల మీద ఉన్న కలలని ఓ ఈ పాట రూపంలో వినేద్దాం. కుంకుమ తిలకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీలమ్మ పాడిన పాటలో

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు ఆడపిల్ల తండ్రి చిత్రం నుండి పి సుశీలమ్మ పాడిన ఓ మధురమైన పాటనైతే ఇప్పుడు వినేద్దాం.

0: మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటను వినిపించే కార్యక్రమం. భార్య భర్తలు కలిసి ఉంటేనే కదా సుఖ సంతోషాలు చవిచూసేది, చిరిపి గొడవలు మామూలే ప్రతి ఇంట్లో. అలిగిన కనకాన్ని ఎలా తన భర్త బుజ్జగిస్తున్నాడో ఈ పాటలో వినేద్దాం. భార్య భర్తలు చిత్రం నుండి.
1: కనకమా

ఇది ఇయాల్టి మధురిమ ఆయన పాటను వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మధురిమలో మరెన్నో ఆయన పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుగాల 7:15 అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన ఉష్ట్రాసనం, గోముఖాసనం, పద్మాసనం లాభాలు ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకుడు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. ఓ సజీవ ప్రశ్న చలం. సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపల్తి కిషోర్ ప్రసంగం వింటారు. ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటచలం జయంతి సందర్భంగా పునః ప్రసారం. వీటితో పాటు 8:40 సింగిడి పాటల కార్యక్రమం ప్రసారం అవుతుంది. రాత్రి 7:15 కిసాన్వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పత్తిలో వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా చేపట్టవలసిన చర్యల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డైరెక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. వీరితో పాటు 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలా ధారావాహిక పఠనం 37వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతి రెడ్డి. వీరితో పాటు 10 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన కర్రె రమేష్ బృందం చెప్పిన ఎరుకల నాంచారి ఒగ్గు కథ 5వ భాగం వింటారు. 9:40 షామియా గజల్లో షుమానో రాయ్ బిశ్వాస్ పాడిన గజల్లు వింటారు. అలాగే పొజ్జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో మావల మండలం బట్టిసవర్గమ్మ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన అంబాడీ మహారాజు పాటలు వింటారు. తలమడుగు మండలం కజ్జల్ల గ్రామానికి చెందిన దాసరి సునీతా బృందం పాడిన బాజీరావు మహారాజు పాటలు వింటారు. వీరితో పాటు పాటల కార్యక్రమాలు పొజ్జమట్టు 5 మాట చెప్పుర్రి పాట అయినది, రాత్రి 8 ఉషార్లో జోరైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:02. ఇంతటితో ఇయాల్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 6:00 100.2 మెగాహెర్జ్ పై కలుద్దాం. జై హింద్.